శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 13వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి.
1: ఎవరన్నా మనలను అదే పనిగా పొగడుతుంటే నీ ముఖస్థుతులకేం కానీ వచ్చిన పనేంటో చెప్పు అంటాం. ముఖస్థుతికి లొంగని మానవుడు ఉండడు. ముఖం అంటే నోరు, స్తుతి అంటే ప్రశంస. మనస్ఫూర్తిగా కాక కేవలం నోటితో చేసే ప్రశంసకు ముఖస్థుతి అని పేరు.

మనం ఎవరినైనా పొగడాలంటే మన మనస్సులో ఆ వ్యక్తి మీద ఎంతో గౌరవభావం ఉండాలి. ఆ గౌరవం పొంగిపొరలి మాటల్లో వ్యక్తం కావాలి. అలా కాకుండా అవసరాన్ని బట్టో లేక ఏదైనా ప్రయోజనాన్ని ఆశించో ఇష్టం లేకున్నా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లను పొగడవలసిన అగత్యం ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో చేసే స్తుతులే ముఖస్తుతులు. వీటినే ముఖప్రీతి వచనాలని కూడా అంటారు. ముఖస్థుతులలో నిజాల కంటే నిస్సారమైన పొగడ్తలే 30 వంతులు ఉంటాయి. ఇవి అనేక రకాలు. ఎదుటి వ్యక్తి అధికారానికో దుర్మార్గానికో భయపడి

0: ముఖప్రీతి వచనాలని కూడా అంటారు. ముఖస్థుతులలో నిజాల కంటే నిస్సారమైన పొగడ్తలే ముప్పై వంతులు ఉంటాయి. ఇవి అనేక రకాలు. ఎదుటి వ్యక్తి అధికారానికో దుర్మార్గానికో భయపడి ప్రీతి ఉన్నట్లు నటిస్తూ భీతితో చేసే ముఖస్థుతి ఒక రకమైతే, కార్యసాధన కోసం లేని గొప్పతనాన్ని కల్పిస్తూ మెరమెచ్చుల కోసం చేసే ముఖస్థుతి మరొక రకం. ఇవి కాక చమత్కారభరితంగా నర్మగర్భంగా ఎదుటివాడికి తెలియకుండా నిందార్థాన్ని స్థుతిగా స్ఫురించేటట్లు చేసేది మరొక ముఖస్థుతి. అధికారుల దగ్గరో ప్రజానాయకుల దగ్గరో ప్రయోజనాన్ని ఆశించి చేరేవారు పలికే ముఖప్రీతి వచనాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిల్లో ఎలాగైనా ఆయా వ్యక్తులను ప్రసన్నం చేసుకోవాలనే తహతహ మనకు అడుగడుగునా కనిపిస్తుంది. వరబలంతో మిడిసిపడి దేవలోకాన్ని ఆక్రమించిన బలిచక్రవర్తిని శిక్షించడానికి వటురూపంలో ఎగేవాటికకు వచ్చిన వామనుడు బలిని ఆశీర్వాదపూర్వకంగా స్తుతిస్తాడు. దానవరాజ్యాన్ని హరించి దేవతలకిచ్చే సంకల్పంతో వచ్చిన వామనుడు బలిచక్రవర్తిని ప్రశంసించడం ఏమిటి? అది ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ముఖస్తుతి. అది ఎంత గడుసుగా ఉందో చూడండి. స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పదవు వ్యవహర్తకు మునీంద్ర స్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. అది వినగానే బలిచక్రవర్తి మనస్సు వామనుని పట్ల ఆర్ద్రమై ఆ బాలుడు ఏది కోరితే అది ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. చివరకు గురువు చేసిన హెచ్చరికను కూడా తృణీకరించాడు. ఫలితం చివరికి ఏదైనా ముఖస్తుతి చేసిన వామనుడు మంచి ప్రయోజనం సాధించాడన్నది జగద్విదితం. ఆ స్థుతితో బలిచక్రవర్తి కీర్తి ప్రతిష్టలన్నిటినీ ఉగడిస్తూ ఇక వీటన్నిటికీ స్వస్తి అని చమత్కారంగా ఎదుటివారికి అర్థం కాని రీతిలో వామనుడు గడుసుదనాన్ని ప్రదర్శించాడు. కవి సార్వభౌముడైన శ్రీనాథుడు ఒకసారి దేవరకొండ ప్రభు అయిన సర్వజ్ఞసింగ భూపాలుడు కొలువుకు రాచకార్యంపై వెళ్ళాడు. ఆ రాజు శ్రీనాథుడి ప్రభు అయిన ప్రదకోమటి వేమారెడ్డికి శత్రువు. శ్రీనాథుడు అక్కడికి వెళ్ళి ఆయనను ప్రశంసిస్తూ అనేక పద్యాలు చెప్పాడు. అందులో చమత్కారగర్భితమైన ఒక పద్యంలో రాజును నర్మగర్భంగా నిందించాడు. ఆ చమత్కారం అర్థం కాని సింగభూపాలుడు శ్రీనాథుని పలు విధాల సత్కరించాడు. ఇంతకు శ్రీనాథుడు చెప్పిన పద్యం ఇది. సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావు సింగ జనపాలునకే ఉర్వింజల్లును ఇతరులు సర్వజ్ఞుడనుట అది కుక్క సామజమనుటే. ఇది పైకి ముఖప్రీతిని కలిగించే స్తుతిపద్యంలా భాషించిన రావు సింగ జనపాలునకే యుర్వింజల్లును అని కలిపి చదవటంలో శ్రీనాథుడి చమత్కారం దాగి ఉంది. రాజు ఆ పద్యాన్ని సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావు సింగ జనపాలునకే ఉర్వింజల్లును అని అర్థం చేసుకోగా శ్రీనాథుడు ఆ పద్యాన్నే సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావు సింగ జనపాలునకే యుర్వింజల్లును అని చదివి సింగభూపాలుడు ఒక కుక్కలాంటి వాడన్న నిందార్థాన్ని దానిలో ధ్వనింపజేశాడు. ఇలా చేసేవాళ్ల సామర్థ్యాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ముఖస్థుతులు పలు విధాలుగా ఉంటాయి. ఏది ఏమైనా ముఖస్థుతికి లొంగిపోయిన మానవుడు ఒక్కొక్కసారి విచక్షణను కూడా కోల్పోవటం జరుగుతుంది.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పింగళి జగన్నాథరావు, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు పొలం కబుర్లు. పొలం కబుర్లు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: బీపీ
3: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు. అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబులలో మొక్కజొన్నలో పోషక లోపాలు నివారణ, అట్లే ఖరీఫ్ జొన్న సాగు మెలుకవలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

ఉపయోగించుకొని అధిక దిగుబడినివ్వగల సామర్థ్యం ఇతర పంటల కంటే ఎక్కువగా ఉంది. శాస్త్రీయ అంచనాల ప్రకారం ఎకరాకు 25.4 క్వింటాళ్ల దిగుబడినిచ్చే పంట సుమారు 68 కిలోల నత్రజని, 23.2 కిలోల భాస్వరం, 54.5 కిలోల పొటాషియం, 12 కిలోల జింక్ను భూమి నుంచి గ్రహిస్తుంది. అందువల్ల ఈ పోషకాలను ఆ మోతాదులో ఎరువుల రూపంలో భూమికి తిరిగి అందించడం అవసరం. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల్లో మొక్కజొన్న పంట తర్వాత పప్పు దినుసుల పంటలు సాగు చేయడం శ్రేయస్కరం, కానీ వాణిజ్య పంటలు ఇతర ఆహార పంటలను పండిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భూసారం పెరగడానికి బదులు అధిక మోతాదులో వివిధ స్థూల పోషకాల లోటు ఏర్పడుతుంది. పోషకాల లభ్యతలో సమతుల్యం దెబ్బతింటుంది. ఇలాంటి భూముల్లో దిగుబడులు సరిగ్గా ఉండవు. నత్రజని విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, చిన్న మొక్కల్లో నత్రజని లోపం వల్ల మొక్కలు పాలిపోయి పసుపు రంగులో కండె ఆకారం గల కాండాలతో కనిపిస్తుంది. తర్వాత ఆకు చివర్లలో వి ఆకారం కలిగిన పసుపు రంగు కనిపిస్తుంది. పసుపు రంగుకు మారడం ముదురు ఆకులలో మొదలై మొక్క పైభాగానికి విస్తరిస్తుంది. కండెలు చిన్నవిగా తయారై కండె చివరి భాగంలో గింజలు ఏర్పడవు. దీని నివారణకు యాజమాన్య పద్ధతులు ఈ విధంగా చేపట్టాలి. సాధారణంగా రైతన్నలు నత్రజని ఎరువులను మాత్రమే వేస్తున్నందువల్ల పైరు అధికంగా పెరిగి అన్ని రకాల చీడపీడలకు లోనవుతుంది. అలా కాకుండా భూసార పరీక్షలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. నీటి సౌకర్యం ఉన్న తేలిక భూముల్లో ఎకరానికి 48 కిలోల నత్రజని వేయాలి. మొత్తం నత్రజనిని ఒకేసారి వేయకుండా 3 దఫాలుగా విభజించి ఒక పాలు పంట విత్తినప్పుడు, రెండో పాలు విత్తిన 4 రోజులకు, మూడో పాలు నాటిన 50 నుండి 55 రోజులకు అంటే పూత మొదలయ్యే దశలో వేయాలి. వర్షాధార పంటకు బరువు నెలల్లో ఎకరానికి 32 కిలోల నత్రజని వేయాలి. దీనిని 2 దఫాలుగా వేస్తే సరిపోతుంది. 2 పాళ్ళ నత్రజనిని విత్తే సమయంలో వేసి మిగిలిన పాలు విత్తిన 30 నుండి 40 రోజుల్లో పైరు మోకాలు ఎత్తు ఉన్నప్పుడు వేయాలి. వేసిన నత్రజని మొక్క పెరుగుదలకు వినియోగపడాలంటే భూమిలోకి ఇంకిపోయే నష్టాన్ని అదుపు చేయాలి. ఇందుకు ఎరువు వేసిన తర్వాత అంతరకృషి చేయాలి. తర్వాత బోదె నాగలు తోలి బోదెలను ఎత్తు చేయాలి. ఇక భాస్వరం విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, సాధారణంగా చిన్న మొక్కల్లో మొక్క తొలి దశలోనే లోప లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లోప లక్షణాలున్న మొక్కలు చిన్నవిగా ఉండి నెమ్మదిగా పెరుగుతాయి. కాండం బలహీనంగా ఉంటుంది. విత్తనం లేని బెండు కండెలు లేదా కండెలు చిన్నవిగాను వంకర టింకరగా ఉండి అభివృద్ధి చెందని గింజలతో ఉంటాయి. దీని నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, నీటి సౌకర్యం ఉన్న భూముల్లో ఎకరాకు 24 కిలోల భాస్వరం వేయాలి. వర్షాధారపు పంటకు ఎకరాకు 16 కిలోల భాస్వరం సరిపోతుంది. మొత్తం భాస్వరాన్ని పంట విత్తే సమయంలో వేయాలి. ఇక పొటాషియం విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. మొక్కల కింద ఆకుల్లో మొదలై ఆకు అంచులు పసుపు రంగుతో ఎండిపోతాయి. క్రమేపీ లక్షణాలు పైభాగాలకు వ్యాపిస్తాయి. ఉధృత దశలో కింది ఆకులు పసుపు రంగుకు మారుతాయి. లేత ఆకులు మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. కాండం కణుపుల వద్ద తుంచి చూస్తే ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. కండెల్లో గింజలు చాలా తక్కువగా అసంపూర్తిగా ఏర్పడతాయి. దీనికి నివారణ చర్యలు, సాధారణంగా మొక్కజొన్న పండించే నేలల్లో తగినంత పొటాషియం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఆధారంగా పొటాషియం లోపాన్ని తెలుసుకొని అవసరమైన మేరకు వాడుకోవటం లాభదాయకం. ఇక జింక్ విషయానికి వస్తే దీని లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు 5 లేదా 6 ఆకులున్న మొక్కల్లో పైనుంచి 2 లేదా 3 ఆకు కింది భాగంలో లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై పాలిపోయిన పసుపు తెలుపు రంగు గీతలు ఏర్పడతాయి. ఆకుల్లో ఈనెలు ఎర్రటి రంగుకు మారుతాయి. ఈ లోపం అధికంగా ఉన్నప్పుడు సరిగా విడబడిన లేత ఆకులు తెల్లగా ఉంటాయి. అందువల్లనే జింకు లోపాన్ని తెల్ల మొగ్గ అంటారు. పూత రావటం కూడా ఆలస్యమవుతుంది. దీనికి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, జింకు లోప నివారణకు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను 3 ఏళ్లకు 1 సారి తప్పనిసరిగా వేయాలి. పైరులో జింక్ లోపాన్ని సవరించేందుకు 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని, అంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో అన్నమాట, 2 దఫాలుగా 15 రోజులకు 1 సారి పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువులు చల్లిన 48 గంటల తర్వాతనే జింక్ సల్ఫేట్

చల్లాలి. లేదా విత్తనం నాటిన బోదెకు ఒకవైపు జింక్ సల్ఫేట్ను విత్తే సమయంలో వేయాలి. ఈ విధంగా మొక్కజొన్నలో పోషక లోపాలు తెలుసుకొని దాని నివారణ చేపట్టవచ్చు. ఇక ఖరీఫ్ జొన్న సాగు మెలకువలు విషయానికి వస్తే, వర్షాధారంగా పండించే మెట్ట పంటలలో జొన్న ప్రాముఖ్యం ఎంతో ఉంది. జొన్నలో విలువైన పోషకాలు ఉంటాయి. ఖరీఫ్లో జొన్న పంటను ఎర్ర నేలలు, తేలికపాటి నేలల్లో పండించవచ్చు. చౌడు భూములు జొన్న పండించడానికి అనువైనవి కావు. జొన్న పంట 3 లేదా 4 నెలల్లో కోతకు వచ్చి గింజ పక్వానికి వచ్చిన తర్వాత కూడా మొక్క పూర్తిగా ఎండిపోదు గనుక రైతు కుటుంబానికి జొన్నలు పశువులకు సరిపడే చొప్పను ఇస్తుంది. సకాలంలో దుక్కి తయారు చేసి ఆఖరి దుక్కి చేసుకునేటప్పుడు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు కలయిదున్నాలి. ఖరీఫ్ పంటకు ఎకరానికి 3 నుండి 4 కిలోల జొన్న విత్తనాన్ని విత్తుకోవాలి. 1 కిలో జొన్న విత్తనానికి 14 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మరియు 2 గ్రాముల కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే సమయంలో 2 బోదల మధ్య 40 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12.5 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. మొలకెత్తిన 8 నుండి 14 రోజుల మధ్యలో వత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. జొన్న పంటకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులని వేయాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు మరియు మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. పైరు మొలకెత్తిన 2 లేదా 3 వారాలలోపు దంతితో 2-3 సార్లు అంతర్కృషి చేస్తే జొన్న వేళ్లకు కావలసినంత గాలి లభించడం మరియు నేలలోని తేమను సంరక్షించుకోవడం జరుగుతుంది. పంట కోత, గింజ పాలు పోసుకునే సమయంలో తేలిక నెలల్లో వారానికి ఒకసారి తడి ఇవ్వాలి. చీడపీడల నివారణ గమనిస్తూ సమయానుకూలంగా పంటను కోయాలి. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో సున్నపాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ కింది భాగంలో నల్లటి చేర ఏర్పడిన తర్వాత పంట కోయాలి. కంకి నూర్పిడి పశువులతో కానీ లేక నూర్పిడి యంత్రములతో కానీ చేయాలి. పండిన పంట గింజలను కనీసం 4 గంటల పాటు ఎండలో ఆరబెట్టి గింజలను గాలి చేరని లోహపు డబ్బాలలో లేదా గాదెలలో నిల్వ చేసుకోవాలి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం పొలం కబుర్లు విన్నారు. సమయం 6:45 అవుతోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు

0: ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లా అధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుంటే ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే గినా తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందని తెలియజేస్తున్నాను. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ గానీ స్టార్ హోటల్స్ గానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకులను 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదే విధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గత్శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో

0: కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది, డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ గుంటూరు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్ అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మేజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి ఆర్ఓబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము.
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पुनः परीक्षाम् आयोजयिष्यति, सा च परीक्षा निष्पक्षरूपेण भविष्यति, पुनः परीक्षायै अतिरिक्तशुल्कं न भविष्यति इति। भारतं श्वः आरभ्य ब्रिक्स विदेशमन्त्रिणाम् उपवेशनस्य आतिथ्यं करिष्यति। अद्य उपवेशनस्य अध्यक्षतां विदेशमन्त्री डॉ एस जयशंकरः करिष्यति। नवदिल्ल्यां वार्ताहरान् संसूचयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् उपवेशनावधौ ब्रिक्स सदस्य देशानां विदेशमन्त्रिणः पारस्परिकहितस्य वैश्विक क्षेत्रीय विषयेषु विचार विनिमयं करिष्यन्ति इति। लोकसभाध्यक्षस्य ओम बिरला वर्यस्य नेतृत्वे एकं उच्चस्तरीयं भारतीय संसदीय प्रतिनिधिमण्डलं भारत भूटान संबंधान सुदृढीकरणोद्देश्येन सह अद्य भूटानस्य यात्रां करिष्यति। एकपञ्चाशत् सदस्याः भूटान भारत संबंधानां विभिन्नेषु विषयेषु उभययोः प्रतिवेशिदेशयोः मध्ये सहयोगं संवर्धयितुं च चर्चां करिष्यन्ति इति अपेक्षा अस्ति। यात्रावधौ प्रतिनिधयः भूटान देशस्य राज्ञा तत्रत्य प्रधानमन्त्रिणा च सह मेलनं करिष्यन्ति। उत्तरप्रदेशस्य मुख्यमन्त्री योगी आदित्यनाथः राज्यस्य जनान् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आह्वानं व्यावहारिकरूपेण प्रवर्तयितुं प्रार्थयत्। अनेन नागरिकेभ्यः इन्धनस्य उपभोगं न्यूनीकर्तुं अनावश्यकं स्वर्णक्रयणं परिहर्तुं च आग्रहः कृतः। मुख्यमंत्री योगी आदित्यनाथः निर्देशं प्रदत्तवान् यत् मुख्यमंत्रिणः मन्त्रिणाम् अन्ये च जनानां संख्या तत्क्षणमेव 50% यावत् न्यूनीकर्तव्यमिति। असौ प्रार्थयत् यत् राज्ये गृहात् कार्यं कुर्वन्तु इति। महिलानां सुरक्षायै संस्थागत समन्वयं सुदृढीकर्तुं राष्ट्रिय महिला योगेन दिल्ली आरक्षकैः सह एकं उच्चस्तरीयं समीक्षोपवेशनम् आयोजितम्। उपवेशनावधौ राष्ट्रिय महिलायोगस्य अध्यक्षा विजया राहतकर इत्येषा समन्वितस्य पीडित केन्द्रितस्य च दृष्टेः आवश्यकतायै बलं प्रदत्तवती। एषा अवदत् यत् महिलाभ्यः समयोचित समर्थनं न्यायञ्च सुनिश्चेतुं गृहहिंसा अधिनियमस्य अन्तर्गतम् आरक्षकयन्त्रस्य सुरक्षाधिकारिणाञ्च मध्ये प्रभावि सम्पर्कः आवश्यकः अस्ति। अमेरिकादेशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्प अद्य चीनदेशस्य त्रिदिवसीया यात्रायै बीजिंग नगरं सम्प्राप्स्यति। डोनाल्ड ट्रम्प इत्यस्य चीनदेशस्य राष्ट्रपतेः शी जिनपिंग इत्यस्य च मध्ये बहुप्रतीक्षिते उपवेशने द्विपाक्षिकसम्बन्धानाम् अनेकेषु विषयेषु चर्चा भविष्यति इति आशास्यते। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन सनराइजर्स हैदराबाद दलं 82 अंकैः पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం, నోటి క్యాన్సర్ నివారణ చికిత్స గురించి డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జికల్ ఆంకాలజీ స్విమ్స్ తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, ఆ తర్వాత 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల, 9:00 నుంచి 10:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 10:00 రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల

సేవలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. వార్తల అనంతరం 3:10 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్స్ 22-4-6605, 22-4-6606, ఎస్టీడీ కోడ్ 0877. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమాల్లో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరాలు. ఈరోజు సాయంత్రం 6:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ నుంచి. 6:30 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం వినవచ్చు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రసారం కాబోయే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర సేంద్రియ యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ డి తిరుపాల్, శాస్త్రవేత్త హార్టికల్చర్, వీరి ప్రసంగాన్ని వినవచ్చు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 చిత్రకుసుమాలుంటాయి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత అక్కడ నుంచి రాగం తానం పల్లవి ఉంటుంది 10:00 నుంచి 10:45 వరకు. 10:45 ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 అవుతోంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ

0: కృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: జానతే హై కి హమ్ లోగో నే ఏక్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కియా హై ఔర్ జబ్ హమ్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కి బాత్ కర్తే హై తో హమ్నే హెల్త్ సిస్టమ్స్ కో భీ కాఫీ స్ట్రెంథన్ కియా హై ఔర్ హమారీ కోషిష్ కియా హై కి హమ్ ఎక్స్పాండ్ కరే అఫోర్డబుల్ ఔర్ హై క్వాలిటీ కే హెల్త్ ఔర్ జో హమారా ఫోకస్ హై వో ఫోకస్ హై ప్రివెన్షన్ పర్ ఎర్లీ డిటెక్షన్ పర్ ఔర్ కంటిన్యూమ్ ఆఫ్ కేర్ పర్.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పిజి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది.

0: మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకుగాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: మజబూత్ మహత్వ
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం వైద్య విజ్ఞానం. ఇందులో నోటి క్యాన్సర్ నివారణ చికిత్సా విధానం గురించి డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. ముందుగా 90 వసంతాల ఆకాశవాణి. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో ఒకటి, అలాగే 2 స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరు అవ్వడం జరిగింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23 ప్రారంభించారు. ఊహించిన విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత కంపెనీ 31 మార్చి 1930 1930 దివాలా తీసింది. ఇలాగే చేసుకుంటూ తర్వాత 1 ఏప్రిల్ 1930 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని ఒక డిమాండ్తో మరి బొంబాయి, కలకత్తా 2 స్టేషన్లను ప్రారంభించాలనుకున్నప్పుడు 1932 ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ని తన సొంత నిర్వహణలో కొనసాగాలని నిర్ణయించింది. ఆ తర్వాత 1935 పరిశ్రమలు, కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోల్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతిని 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. ఇక అప్పుడు చాలా వార్తా సేవలు, బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాల్లోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రం ఉండేవి. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి, వీటిలో మొత్తం 18 ట్రాన్స్మిటర్లు ఉంటే వాటిలో 6 మీడియం వేవ్ పైన, మిగిలినవి షార్ట్ వేవ్ పైన పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాల్లో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం. అయితే ఈ సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాల్లో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన ఆధీనంలోకి తీసుకుంది. స్వాతంత్రం వచ్చిన సమయానికి 1947 రేడియో స్టేషన్ల మరి రేడియో సెట్లు కేవలం 275,000 మాత్రం ఉండేటివి. కార్యక్రమాలు, ప్రసారాల్లో ఉన్నత ప్రమాణాలు పాటించడం కోసం వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు, అందరిలో సాహిత్య నేపథ్యం అభిరుచిని పెంపొందించడానికి, సైన్స్ మీద అవగాహన తీసుకురావడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవా సమాచార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి మీడియా విభాగంలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతిపెద్ద విభాగం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది అని చెప్పచ్చు. ఇక మొత్తం జనాభాలో 99.99% ఈ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలని అందజేస్తుంది. ఆకాశవాణి 23 భాషలలో 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రస్తుతం ప్రసారం చేస్తోంది. అలాగే 90 సంవత్సరాల కింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాగా ఎన్నో కార్యక్రమాలు అవగాహన తీసుకొచ్చి అందులో లక్ష్యాలు ఆకాశవాణి కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబడ్డాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవా ప్రసార సంస్థగా తన స్థాపనను నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తోంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ దీనికి అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తోంది. 90 వసంతాల ఆకాశవాణి వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: ఓకే శ్రోతలు, ఇప్పుడు చరిత్రలో ఈరోజు విందాం. ఈరోజు మే నెల 13వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, పుట్టినరోజులు, మరణదినాలు తెలుసుకుందాం. పంతొమ్మిది వందల 1952 సంవత్సరం ఇదే రోజున భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది. 1962 సంవత్సరంలో ఇదే రోజున, అంటే మే 13వ తారీఖున, భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరు పదవిని స్వీకరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. 1962 నుండి 67 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతజ్ఞులు. వీరు 52, అంటే 1952 నుండి 62 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్లో భారతదేశానికి రెండవ రాయభారిగా ఆయన ఉన్నారన్నమాట. ఇక తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితులలో ఒకరిగా ఆయన్ని పరిగణించవచ్చు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ వెంటర్ అండ్ మోరల్ సైన్స్లో 1921 నుండి 1932 వరకు, అలాగే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాండ్లింగ్ చైర్ ఆఫ్ ఈస్టర్న్ మరి రిలిజియన్ అండ్ ఎథిక్స్కు 1936 నుండి 1952 వరకు తన సేవలను అందిస్తూ వచ్చారు. భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారని ప్రతీతి. 2 పర్యాయాలైన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు. అదండి ఆయన గురించిన క్లుప్త విశేషాలు. అయితే భారతదేశం అత్యంత క్లిష్టకాలంలో ఉన్నప్పుడు, అంటే చైనా పాకిస్తాన్తో యుద్ధం సమయంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేసిన గొప్పవారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకే, మరి ఆయన గురించి విన్నాం కదా, ఇప్పుడు మనం తర్వాత 1967 ఇదే రోజున భారత రాష్ట్రపతిగా జాకిర్ హుస్సేన్ వీరు పదవిని చేపట్టిన రోజు, స్వీకరించిన రోజు జాకిర్ హుస్సేన్ గారు. ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. జాకిర్ హుస్సేన్ పేరుతో ఎంతోమంది ఉన్నారు, కానీ భారత 3వ రాష్ట్రపతి వీరు జాకిర్ హుస్సేన్ గారు. ఈయన హైదరాబాద్లో జన్మించారు. హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయింగంజ్కు, మరి ఖాయింగంజ్కు వలస వచ్చిన తర్వాత హుస్సేన్ గారు ఇటావా, అంటే ఉత్తరప్రదేశ్లోని ఇస్లామిక్ ఉన్నత పాఠశాలలో చదువుకొని, అలా అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రిటిష్ వారితో పోరాటానికి మరి మహాత్మా గాంధీ గారితో చేతులు కలిపి బేసిక్ విద్యపై కఠోరమైన పరిశ్రమ చేశారు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి ఆయన ఎంతో శ్రమ చేశారు. ఈ కాలంలో హుస్సేన్ గారు ఉత్తమ దార్శకునిగా, అలాగే భారత విద్యా విభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందారు. ఆయన తన వ్యక్తిగత సంపదనంతా కూడా భారతదేశానికి

0: ఇచ్చేసినటువంటి గొప్ప దేశభక్తులు అని చెప్పాలి. అదండి ఆయన గురించిన క్లుప్త విశేషాలు. ఓకే, ఇక కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1857 ఇదే రోజున రోనాల్డ్ రాస్ వీరు జన్మించిన రోజు. వీరెవరు అంటే భారత మరి శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రోనాల్డ్ రాస్ శాస్త్రవేత్త. ఆయన గురించి చెప్పుకున్నారంటే ఆయన బ్రిటిష్ వైద్యులండి, శాస్త్రవేత్త. మలేరియా పారాసైట్ జీవిత చక్రానికి చెందినటువంటి పరిశోధనకు గాను 1902 వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆయనకు ప్రదానం చేయబడింది. 1897 ఒక దోమ యొక్క జీర్ణశయాంత్ర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని కూడా ఆయన రుజువు చేశారు. ఈ వ్యాధిని ఎదుర్కొనే పద్ధతికి పునాది వేసింది వీరే. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతేనా అనేక కవితలు రాశారు, అనేక నవలలు ప్రచురించారు, వారి పాటలకు స్వరకల్పన చేశారు. ఆయన కళాభిమాని, కళాభిలాషే కాదు, గణిత శాస్త్రవేత్త కూడా. భారతీయ వైద్య సేవలో 25 పనిచేశారు. అందుకాను ఆయనకి, ఆ గొప్ప వ్యక్తికి నోబెల్ బహుమతి 1902 వైద్య శాస్త్రంలో ఆయనకి ప్రదానం చేయబడింది. ఆయన జన్మదినం ఈరోజు. 1905 ఇదే రోజున ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వీరు జన్మించిన రోజు. వీరెవరు అంటే భారత 5వ రాష్ట్రపతి. ఇప్పుడు మనం ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు మనం కొంతమంది మరణ దినాలు తెలుసుకుందాం. 2001 ఆర్కే నారాయణన్ వీరు మరణించిన రోజు. వీరు భారత నవలా రచయిత. వీరు ఈయన రచనలో భారతీయ రచయిత అనేటువంటి ఇతడు మూల్గుడి అనే ఒక కాల్పనిక పట్టణాన్ని సృష్టించి దానిలోని ప్రజలు వారి వ్యవహారాల గురించి ఒక ధారావాహిక నవలను ఆయన చేశారు, కథలు రాశారు. ఆంగ్ల భాషలో భారత సాహిత్య రంగంపు ప్రారంభ దశకు చెందినటువంటి ముగ్గురు రచయితల్లో వీరు ఒకరు అని చెప్పాలి. అదండి ఆయన గురించిన గొప్ప క్లుప్త విశేషం. ఓకే, చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు మనం వినబోతున్నాం వైద్య విజ్ఞానం. ఈనాటి వైద్య విజ్ఞానంలో నోటి క్యాన్సర్ నివారణ చికిత్స గురించి డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్జికల్ ఆంకాలజీ, స్విమ్స్ తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి బుధవారం ఉదయం 7:20 ప్రభాత రేఖల కార్యక్రమంలో వైద్య విజ్ఞానం శీర్షికన మంచి మంచి వైద్య నిపుణులతోటి మనం పరిచయాలు మనం ప్రసారం చేస్తూ ఉన్నాం కదా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ వైద్య విజ్ఞాన కార్యక్రమం ఎంతో ప్రజాదరణ పొంది ఈరోజు మనం మరో నూతన కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రోతలు, ప్రధానంగా ఈ రోజుల్లో మనం చూస్తే ఎంతోమందికి నోటి క్యాన్సర్ తోటి బాధపడుతూ ఉన్నారు వివిధ కారణాల వల్ల. ఎందుకు మరి ఆ నోటి క్యాన్సర్ వస్తుంది, ఆ నోటి క్యాన్సర్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ నోటి క్యాన్సర్ దురదృష్టవశాత్తు కనుక మనకు సంభవిస్తే ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనే విషయాలు మనకు తెలియచేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ అంటే స్విమ్స్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు.
3: నమస్కారం
2: డాక్టర్ గారు. ప్రధానంగా చెప్పండి, అసలు ఈ నోటి క్యాన్సర్ అని అంటారు, అది ఏమిటి, అది

0: ఎందుకు వస్తుంది చెప్పండి.
1: నోటి క్యాన్సర్ అంటే నోట్లో చాలా భాగాలు ఉంటాయండి. మొదటగా పెదవులు, నాలుక, దవడ, దవడెముక, ఇలా నాలుగు భాగాలు ఉంటాయండి. ఈ నోటి క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి పొగాకు తీసుకోవడం అండి. పొగాకు ఏ రూపంలో అయినా సరే, బీడీ కానీ, సిగరెట్ కానీ, హుక్కా కానీ, జర్దా, గుట్కా, ఇలాంటి ఏ రూపంలో తీసుకున్నా కానీ మనకు హానికరం అండి. 60 నుంచి 90% వరకు నోటి క్యాన్సర్ రావడానికి కారణం మెయిన్ మనకు పొగాకు అండి. తర్వాత రెండో కారణం వచ్చేసి ఆల్కహాల్, మందు తీసుకోవడం. మూడో కారణం మెయిన్ పోషకాహారం లేని ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయలేకపోవడం సరిగ్గా, ఊబకాయం, దెన్ ఇమ్యూనో సప్రెషన్ అంటారండి, అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం, వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత జన్యుపరమైన కారణాలు, ఇలా చాలా కారణాలు ఉంటాయి నోటి క్యాన్సర్ రావడానికి.
0: అంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ నోట్లో ఏ భాగానికైనా రావచ్చు అంటారు?
1: ఏ భాగానికైనా రావచ్చండి. అది మనము పొగాకు ఏ రూపంలో తీసుకుంటున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము

0: రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం, వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత జన్యుపరమైన కారణాలు, ఇలా చాలా కారణాలు ఉంటాయి నోటి క్యాన్సర్ రావడానికి.
1: అంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ నోట్లో ఏ భాగానికైనా రావచ్చు అంటారు?
0: ఏ భాగానికైనా రావచ్చండి. అది మనము పొగ ఏ రూపంలో తీసుకుంటున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము బీడీ కానీ సిగరెట్ కానీ తాగుతుంటే నోటి దగ్గర నుంచి స్వరపేటిక, ఊపిరితిత్తులు బాడీలో ఎక్కడైనా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదే మనము పొగాకు, చుట్ట, గుట్కా ఇలాంటివి పెట్టుకున్నామంటే దవడెముక దగ్గర వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది,
1: ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే మరి డాక్టర్ గారు, ప్రధానంగా ఈ నోటి క్యాన్సర్ అంటే మీరు చెప్పిన ఈ భాగాలన్నింటిలోకి రావడానికి ఒకే కారణం ఉండొచ్చా?
0: ఒకే కారణం ఉండదండి. ఎప్పుడైనా సరే అది చెప్తున్నాను, మనిషి రోగ నిరోధక శక్తి, తర్వాత అలవాట్లు, వీటన్నిటిని బట్టి క్యుములేటివ్గా అన్ని కలిసి క్యాన్సర్ వచ్చేదానికి కారణం
1: అవుతుంది. అయితే మరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు?
0: లక్షణాలు ఎలా అంటే, క్యాన్సర్ ఒకేసారి ఒక దగ్గర నుంచి నాలుగో స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ అవ్వదండి, స్టేజ్ బై స్టేజ్ వస్తుందండి. ఫస్ట్ ఏమవుతుందంటే, ఈ అలవాట్లు ఉన్న వాళ్ళందరికీ ఒక తెల్లటి ప్యాచ్ కానీ ఎరుపు రంగు ప్యాచ్ కానీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. మనం అప్పుడు కూడా మనం రికగ్నైజ్ చేయలేదు అంటే అది ఒక పుండులాగా మారిపోతుందండి. ఒక పుండులాగా మారిపోయిన తర్వాత నెక్స్ట్ రక్తం రావడం అక్కడి నుంచి, అప్పటికి మనం రికగ్నైజ్ చేయలేకపోతే చెవిలో నొప్పి రావడము, మెడలో గడ్డలు రావడము, తర్వాత ఆహారం తీసుకునేదానికి ఇబ్బంది అవ్వడము, ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది అవ్వడము, మన గొంతు మారడము, బరువు తగ్గడము, తర్వాత ఆకలి లేకపోవడం, ఇలాంటి చాలా కారణాలు వస్తాయండి.
1: అంటే ఇప్పుడు ఒక చోట ఇప్పుడు నోటిలో మొదలైన ఈ క్యాన్సర్ అనేది మిగతా భాగాలకు కూడా పాకే ప్రమాదం ఉంటుందంటారా?
0: ఉందండి, ఖచ్చితంగా ఉంది. అదే చెప్తుంది, మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కున్నామంటే ఓన్లీ ఆ భాగం వరకు మాత్రమే ఉంటుంది. అదే స్టేజ్ డిలే అయ్యే కొద్దీ మెడకు వ్యాపించడం, తర్వాత ఊపిరితిత్తులకి వ్యాపించడం, లివర్కి వ్యాపించడం, ఇలా బాడీ అంతా వ్యాపించేదానికి ఆస్కారం
1: ఉంటుంది. అంటే ప్రధానంగా మీరు చెప్పారు ఈ పొగాకు ఉత్పత్తులు ఏవైనా కానీ ఏ రూపంలో తీసుకున్నా వస్తుందంట. అయితే మరి ఈ క్యాన్సర్ ఇది అని రక్త పరీక్ష చేస్తారా, లేక ఏ రకమైనటువంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు?
0: యూజువల్లీ రక్త పరీక్ష వచ్చేసి మనకు జన్యుపరమైన క్యాన్సర్ కారణాల కోసం చేయాల్సి వస్తుందండి. అది 20 నుంచి 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి, ఇలా యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళకి మాత్రమే జన్యుపరమైన రక్త పరీక్షలు చేయిస్తామండి. యూజువల్లీ ఇలాంటి క్యాన్సర్ పొగాకు, లైక్ నోటి క్యాన్సర్ వచ్చేది పొగాకు వల్ల కాబట్టి 60-65 ఏళ్ళు వయసున్న వాళ్ళకు మామూలుగా వస్తుంటుంది. అలాంటి వాళ్ళకు రక్త పరీక్షలతోటి మనం కనుక్కునేది ఉండదండి క్యాన్సర్ నిర్ధారణ. యూజువల్లీ క్యాన్సర్ నిర్ధారణ పంటి డాక్టర్ దగ్గరికి కానీ చెవి ముక్కు గొంతు డాక్టర్ దగ్గర కానీ వెళ్తారండి. వాళ్ళు ఎలా వెళ్తారు అంటే, పేషెంట్స్ మాకు పళ్ళు లూజ్ అయిపోయినాయి ఇలాంటి ఇబ్బందులతోటి హాస్పిటల్కి వెళ్తారండి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఫస్ట్ ఒక లైట్ వేసి నోట్లో అన్ని భాగాలని పరీక్షించి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అని తెలుసుకుంటామండి. ఏదైనా ఇబ్బంది ఉంది అంటే వాటిని ముఖ పరీక్ష చేస్తాం. ముఖ పరీక్షలో మనకు క్యాన్సర్ ఉందా లేదా అని మాత్రం నిర్ధారణ అవుతుందండి. అలా నిర్ధారణ అయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోనికి, అక్కడి వరకే ఉందా లేదంటే ఎక్కడికైనా పాకుందా లేదని తెలుసుకోనికి సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తుంది.
1: అంటే ఈ ముక్క పరీక్ష అనేది నోట్లో ఏ భాగం నుంచైనా తీసుకుంటారంటారు?
0: ఏ భాగం నుంచైనా చేస్తాం.
1: అంటే నాలుక అవ్వచ్చు, పెదవి కావచ్చు, ఆ లోపల బుగ్గల్లో ఎముకల దగ్గర కావచ్చు, దంతాల దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు,
0: ఎక్కడైనా తీస్తారు.
1: అంటే దీన్ని బట్టి చూస్తే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ భాగాలు ఎక్కడైనా ఆ పుండ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది.
0: 100%.
1: అయితే ఈ దశలు ఎలాకంగా ఉంటాయి అంటారు?
0: ఈ దశలు వచ్చేసేసి పుండు ఉన్న సైజును బట్టి, అది ఎంతవరకు చొచ్చుకుపోతుంది లోపలికనే దాన్ని బట్టి, తర్వాత మెడలోకి ఏమైనా గడ్డలకి పాకిందా లేదా, తర్వాత దవడేముకకి ఏమైనా పాకిందా, తర్వాత వచ్చేసి చర్మానికి ఏమన్నా క్యాన్సర్ పాకిందా, ఊపిరితిత్తులకి, మెదడుకి ఇలా పాకిందనే దాన్ని బట్టి అన్ని క్యాన్సర్ లాగానే 4 స్టేజ్లు ఉంటాయండి. ఏ క్యాన్సర్కైనా సరే 4 స్టేజ్లు ఉంటాయి. బట్ మన కన్వీనియన్స్ కోసం మనము ఈ 4 స్టేజ్లు అనేది ఇది ఆంకాలజిస్ట్కి అండి, క్యాన్సర్ డాక్టర్కి. బట్ నార్మల్ మామూలు మనుషులకు అర్థం అవనీకి వచ్చేసి 2 స్టేజ్లాగా చెప్పుకోవచ్చు అండి. ఒకటి ఎర్లీ స్టేజ్ అంటారు, ఇంకొకటి అడ్వాన్స్డ్ స్టేజ్ అంటారు అండి. ఎర్లీ స్టేజ్ అంటే మనకు, దీనివల్ల మనకు పేషెంట్ ఎర్లీ స్టేజ్లో కనుక్కున్నారు క్యాన్సర్ని అంటే పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల చిన్న ఆపరేషన్ అవసరం పడుతుంది పేషెంట్కి, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి క్యాన్సర్ మళ్ళీ రికరెన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి పేషెంట్కి.

0: అదే అడ్వాన్స్డ్ స్టేజ్లో కనుక్కుంటే పేషెంట్కి దౌడెంక తీయాల్సి వస్తుంది. తర్వాత రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి, వాళ్ళ లైఫ్ స్పాన్ కానీ అన్ని చాలా తగ్గిపోతాయి.
1: పైగా అది ఇంకెక్కడికన్నా పాకిపోయి కూడా ఉండొచ్చాము.
0: ఇంకా ఎక్కడికన్నా పాకిపోయింది అంటే ఇంకా మనం ఆపరేషన్ చేసే పరిస్థితి కానీ, రేడియేషన్ పెట్టే పరిస్థితి కానీ, ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఏది ఉండదండి అలాంటి వాళ్ళకు.
1: కాబట్టి అది అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే.
0: అవునండి.
1: కాబట్టి ఏదైనా కానీ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మనం కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
0: అవును.
1: అయితే మన డాక్టర్ గారు, కుటుంబంలో మీరు జన్యుపరంగా నన్ను అన్నారు, ఎవరెవరి నుంచి ఎవరికి రావచ్చు అంటారు, అంటే వచ్చే అవకాశం ఉండొచ్చు అని అంటారు?
0: ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. బట్ యాజ్ సచ్ మనము నోటి క్యాన్సర్ కాకుండా మోస్ట్ కామన్గా రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ ఇవన్నీ వచ్చేసి ఒక 20-30% వరకు ఇలా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి ఇలా వచ్చేదానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుందండి.
1: అయితే ప్రధానంగా అది జన్యుపరంగా అనేది ఒక 20-30% మాత్రమే, లేకపోతే ఎవరికైనా రావచ్చు. అది
0: ఎవరికైనా రావచ్చు
1: వారి వారి జీవన విధానాన్ని బట్టి. అయితే మరి డాక్టర్ గారు, ఇది ఇలా రాకుండా ఉండాలంటే మనం ఏం చర్యలు తీసుకోవాలంటారు?
0: యూజువల్లీ 2 types ఆఫ్ ప్రివెన్షన్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు క్యాన్సర్కి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటన్నిటినీ మనము అవాయిడ్ చేయడం అండి. అంటే మెయిన్ పొగాకు తీసుకోకుండా ఉండడము, తర్వాత మందు అనేది తీసుకోకుండా ఉండడము, జీవన విధానాలు, మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం, ఫ్రూట్స్ కూరగాయలు ఇలాంటివన్నీ తీసుకోవడము, ఆయిల్ వస్తువులు తగ్గించడము, రెడ్ మీట్ అనేది తగ్గించడము, వ్యాయామం బాగా చేయడము, ఇలాంటి వాటి వల్ల ప్రైమరీ ప్రివెన్షన్ అంటారండి. సో క్యాన్సర్ అనేది రాకుండా మనము 95-99% మనం చేయగలమండి. రెండవది వచ్చేసి సెకండరీ ప్రివెన్షన్ అంటారండి. ఆల్రెడీ ఏదో తెలుసో తెలియకో ఇలాంటి అలవాట్లు ఉండి ఉంటాయి కొందరికి, సిగరెట్ ఉండడమో లేదంటే పొగాకు మందు ఇవన్నీ. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా వాటన్నిటినీ ఆపేసి మంచి జీవన శైలి తీసుకునేసి రెగ్యులర్గా ప్రతి సంవత్సరము డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి జనరల్ చెకప్ చేయించుకోవాలండి. ఇప్పుడు నోటి క్యాన్సర్ వరకు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా మాకు అలవాట్లు ఉన్నాయంటే మేము దాని తగ్గట్టు పరీక్షలు చేసి ఏమీ ఇబ్బంది లేదు అంటే వాళ్ళని మళ్ళీ 1 సంవత్సరానికి రమ్మంటామండి. ఇలా ఎందుకు రమ్మంటున్నామంటే వీళ్ళకు నెక్స్ట్ 10 ఏళ్లలో 30-40% వరకు క్యాన్సర్గా టర్న్ అవుట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది,
1: భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది.
0: దీనివల్ల మనము రెగ్యులర్ స్క్రీనింగ్ చేయడం వల్ల, ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం వల్ల అది పేషెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అందుకని చెప్పేసి దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం.
1: ఇప్పుడు కొంతమంది వక్క కూడా నవ్వులుతూ ఉంటారండి, దీనివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది?
0: అవునండి. యూజువల్లీ మనకు ఒక పెద్ద నోషన్ ఉంటుంది, పెళ్లిళ్ళో ఆకు వక్క ఇవన్నీ ఇస్తూ ఉంటారు. సో ఇవి క్యాన్సర్కి 100% కారణం అండి. వీళ్ళు ఏమవుతుందంటే చాలా మంది నోట్లో నాలుక కింద దవడేం కింద అలా పెట్టుకుని అలానే వదిలేస్తారు దాన్ని చాలాసేపు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి చిన్నగా క్యాన్సర్ లాగా మారిపోతుందండి.
1: కాబట్టి అది కూడా చాలా ప్రమాదకరమైన అలవాటే.
0: చాలా ప్రమాదకరం. మన సౌత్ ఇండియాలో పర్టికులర్లీ మన చిత్తూరు ఏరియా ఇక్కడంతా కూడా మనకు చాలా మందికి ఈ ఒక్కాకు వాడడం వల్ల క్యాన్సర్ వచ్చిన కేసులు చాలా ఉన్నాయి.
1: చాలామందిని చూస్తే స్త్రీ పురుషులతో భేదం లేకుండా అందరూ ఒక్క నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటారు.
0: అవునండి.
1: అసలు ఇలా తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అంటారు, అంటే ఒక మానసిక కోణంలో కొనకు ఆలోచిస్తే.
0: యూజువల్లీ ఇది మన ఈ టొబాకోలో మామూలుగా నికోటిన్ అని ఒకటి ఉంటుందండి, అది ఒక అడిక్షన్ మనకు. సో సేమ్ ఈ బీటల్ నట్ వీళ్ళందరికీ వేసే వాళ్ళకి ఏంటంటే ఈ ఆల్కహాల్ ఇవన్నీ ఒక అడిక్షన్ అండి. సో ఒక్కసారి అలవాటు అయిపోయింది అంటే అది ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. సో దీనికోసం ఇలా అడిక్షన్ ఉన్న వాళ్ళ కోసము మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే స్విమ్స్లో కానీ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. మీరు మంచి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీకు చాలా హెల్తీ వేలో మీరు అలవాట్ల నుంచి దూరం చేసుకునేదానికి చాలా మార్గాలు ఉన్నాయండి.
1: ఇది చాలా మంచి విషయం చెప్పారు మీరు డిఅడిక్షన్ గురించి అని. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఒకవేళ బాగా అలవాటు పడిపోయి దాని నుంచి బయట పడాలి అని అనుకునే వారికి ఎట్లాంటి సలహాలు ఇస్తారు మీరు?
0: యూజువల్లీ మనకు ఈ నికోటిన్ సప్లిమెంట్స్ అనేవి దొరుకుతాయండి. సో ఏదైనా సరే కంప్లీట్గా ఒకేసారి మనం స్టాప్ చేసాము అంటే అది కూడా కరెక్ట్గా పేషెంట్ రెస్పాండ్ అవ్వరండి. ఒక 1 week అవుతారు, మళ్ళీ వాళ్ళకు చాలా చేంజెస్ వస్తాయి, ఫిజియలాజికల్ చేంజెస్. ఎందుకంటే మనం తీసుకునే ఈ టొబాకోలో చాలా కెమికల్స్ ఉంటాయి. సో బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంటుంది ఇదంతా. సో సడన్గా తీయడం వల్ల వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అవుతుందండి. సో అలా కాకుండా నికోటిన్ సప్లిమెంట్స్ అనేవి దొరుకుతాయి.

0: సో ఈ నికోటిన్ సప్లిమెంట్స్ ఏంటంటే, సో నీకు బ్రెయిన్ స్టిమ్యులేషన్ సేమ్ అలాగనే ఉంటుంది, బట్ అడిక్షన్ అనేది ఉండదు.
1: సిగరెట్ తాగినట్టే ఉంటుంది,
0: బట్ అడిక్షన్ ఉండదు. సో మీకు స్టేజ్ వైజ్ గా అలా డీ అడిక్షన్ అనేది చేస్తారు,
1: నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి,
0: నెమ్మదిగా చేసుకుంటూ రావాలి. ఒకేసారి సడన్ గా మనం స్టాప్ చేసా గానీ పేషెంట్ కాంప్లియన్స్ ఉండదండి, మనం ముందు చేసామని చెప్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రొటీన్ గా అదే అలవాటుకు అలవాటు పడిపోతుంది.
1: ఇంకా ఎక్కువగా కూడా చేసే అవకాశం ఉంది
0: 100%.
1: కాబట్టి అది చాలా మంచి విషయం మీరు చెప్పారు. అది ప్రధానంగా ఒకేసారి మానేయకూడదని కూడా చెప్పారు. అంటే మొత్తానికి అసలు ఈ అలవాటు లేకుండా ఉండటం మంచిది. ఒకవేళ ఉంటే కనుక దాన్ని జాగ్రత్తగా నిపుణులను సంపాదించి దాన్ని తగ్గట్టుగా తగ్గించుకోవాలి. అయితే మరి డాక్టర్ గారు, అసలు ఏ వయసు వచ్చేవారికి అవకాశం ఉంటుంది? వారికి ఈ జన్యుపరంగా ఏమైనా అవకాశాలు ఎక్కువగా వస్తాయా?
0: యూజువలీ ఈ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అనేది, నోటి క్యాన్సర్ 60 నుంచి 65 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరికీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. మనము ఈ నోటి క్యాన్సర్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు నాలుక, దౌడెంక ఇలా 4-5 భాగాలు ఉన్నాయి. ఈ నోటి క్యాన్సర్లో 4 క్యాన్సర్ మాత్రము జన్యుపరంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఇలా జన్యుపరంగా వచ్చిన వాళ్ళ వయసు 20 నుంచి 30 ఏళ్ళ వరకు ఉంటుందండి. జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్లు చాలా సివియర్గా ఉంటాయండి, ట్రీట్మెంట్కి కూడా కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు చిన్న వయసులో ఏదైనా నాలుకలో పుండున్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి.
1: ఈ ఇటువంటి అలవాట్లు ఉన్నప్పుడు ఏమైనా నోట్లో పుండ్లు కానీ నాలుక మీద పుండ్లు కానీ, అంటే ఇప్పుడు జన్యుపరంగా అంటున్నారు మీరు, వారికి ఇటువంటి అలవాట్లు లేకపోయినా వచ్చే అవకాశం ఉంటుంది?
0: అవునండి, జన్యుపరంగా ఉన్న వాళ్ళకి అలవాట్లతో సంబంధం
1: లేదు, అది
0: వాళ్ళకు జీన్స్ వల్ల అది వస్తుందండి.
1: కాబట్టి ఆ హిస్టరీ కూడా మీరు చూస్తారు, తల్లిదండ్రులకు ఉందా
0: అనే
1: హిస్టరీ కూడా మీరు చూస్తారు. అది డాక్టర్స్ని మరి నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే శ్రోతలు మనం సరిగ్గా మనకున్నటువంటి వ్యాధిని సరైన రీతిలో అవగాహన కలిగించుకొని దాని వ్యాధికి తగిన చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనడానికి ఇప్పుడు డాక్టర్ గారు తెలియజేసిన ఆ విషయమే చాలా ముఖ్యం. మరి నిపుణులు కలవకుండా మరి ఏదో మీరు చేతి వైద్యం, మీ సొంత వైద్యం చేసుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు మీరు వెళ్తారు. అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని అంటున్నారు, ఇది ఏమిటంటారు?
0: ఇది యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న అండి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఎలా అయితే మనం ఈ మధ్యకాలంలో కరోనాలో చూసినట్లు చాలా వేరియంట్స్ ఉన్నాయన్నారో, అలానే ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్లో కూడా ఒక 60 సబ్ టైప్స్ ఉన్నాయండి. వీటి వల్ల మెయిన్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, తర్వాత యానల్ క్యాన్సర్, తర్వాత నోటి క్యాన్సర్, వీటన్నిటికి వచ్చేదానికి ఆస్కారం అండి. మెయిన్ 95 నుంచి 99 పర్సెంట్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందండి. ఇవి ఇది దీన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అంటారు. మనకు ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల మనకు దొరికిన ఒక అద్భుతమైన వెపన్ ఏంటంటే క్యాన్సర్ వ్యాక్సిన్ అండి. సో ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్కి మనకు వ్యాక్సిన్ ఉందండి. ఈ వ్యాక్సిన్ వల్ల 99% ఎఫిషియంట్ అండి ఇది. సో క్యాన్సర్ రాకుండా మనకు ఆపేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ, పెళ్ళి కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకునేదానికి ఎలిజిబుల్ పర్సన్స్ అండి. ఈ వ్యాక్సిన్ ఫెసిలిటీస్ మన తిరుపతి నగరంలో ఉన్నాయి.
1: కాబట్టి ఇది తీసుకుంటే ఈ ఈ మరి మన మీరు చెప్పినట్టు ఈ స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది అంటారు. అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు నోటి క్యాన్సర్ సోకింది, అది మనం గమనించలేదు, ఏ మరి మిగతా భాగాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: యూజువలీ ఈ నోటి క్యాన్సర్ మనం నెగ్లెక్ట్ చేస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్లు మెయిన్ పేషెంట్ లెథార్జిక్ అయిపోతారండి, చాలా వీక్ అయిపోతారు, ఒంట్లో శక్తి ఉండడు, తర్వాత పేషెంట్కి ఆకలి ఉండదు, సో బరువు తగ్గిపోవడము, వీళ్ళందరికి దెన్ డిప్రెషన్ రావడము, ఇంకా ఇలానే నెగ్లెక్ట్ అయిపోయిన కేసెస్కి మనము ఊపిరితిత్తులకి, కాలేయానికి, మెదడుకి ఇలా ఒళ్ళంతా పాకిపోతుందండి.
1: అది అంటే అది రాకూడని పరిస్థితి,
0: రాకూడని పరిస్థితి.
1: అయితే మన డాక్టర్ గారు, కొంతమందికి కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు కొన్ని కొన్ని వ్యాధులకి, ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి, లేకపోతే హైపర్ టెన్షన్, రక్తపోటు అధికంగా ఉన్నవారికి, తర్వాత షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా అనారోగ్యానికి మందులు వాడుతూ ఉంటారు. ఈ మందులు వాడటం వల్ల కూడా ఏమన్నా ఇట్లాంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: లేదండి, ఈ బీపీ షుగర్ వీటి వల్ల వచ్చేదానికి ఆస్కారం అయితే

0: ఏమీ లేదు.
1: ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చిన వారికి ఈ మధుమేహం కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి ఇతరత్ర ఎయిల్మెంట్స్ ఏమన్నా వ్యాధులు ఏమైనా ఉంటే వారిలో మరి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువనే ఉంటుందంటారా?
0: వ్యాధి తీవ్రత అనే దానికన్నా అండి, వ్యాధి తీవ్రత అయితే ఏమి ఎక్కువ ఉండదు. బట్ మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుందండి. ఇప్పుడు మూడు రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి ఆపరేషన్, రెండు రేడియేషన్, మూడు కీమోథెరపీ. సో వీటన్నిటిలో ఏంటి అంటే మనము క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలను కూడా మనము ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ బీపీ ఉన్న పర్సన్ కానీ లేదంటే షుగర్ ఉన్న పర్సన్ కానీ హీల్ అయ్యేదానికి మనకు మనం గాయం మానేదానికి టైం చాలా ఎక్కువ తీసుకోవడము, ఇంకొన్నిసార్లు బీపీ ఎక్కువ పెరగడము, షుగర్ కంట్రోల్ లేకుండడం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటుందండి.
1: కాబట్టి అంటే షుగరు బీపీ ఉన్నవారికి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి
0: 100%
1: ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి. అయితే మరి వీరి చికిత్స విధానాలు మీరు అన్నారు, మరి కీమో అవి కూడా కొంచెం వివరంగా మాకు తెలియజేస్తే బాగుంటుంది.
0: యూజువల్లీ మన ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటుందండి. ఒకటి ఆపరేషన్ మాత్రం చేయించుకోవడం, రెండు రేడియేషన్ మాత్రం చేయించుకోవడం అండి. యూజువల్లీ మనము ఆపరేషన్ మాత్రం ప్రిఫర్ చేస్తామండి రేడియేషన్ కన్నా, ఎందుకంటే ఎర్లీ స్టేజ్ కాబట్టి పెద్ద కాస్మెటిక్గా పేషెంట్కి ఏం ప్రాబ్లం ఏముండదు. ఈ క్యాన్సర్ అనేది ఒకసారి వస్తే మనం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రాదా అంటే గ్యారంటీ ఉండదండి. సో మనకు సెకండ్ టైం ఎప్పుడైనా వచ్చినా కానీ మళ్ళీ రేడియేషన్ పెట్టుకునేదానికి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆపరేషన్ అనేది మనము ఒకసారి కాకపోయినా మూడు సార్లు నాలుగు సార్లు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మన ఫీజిబిలిటీని బట్టి. రేడియేషన్ అలా నాలుగైదు సార్లు ఇచ్చేదానికి అవ్వదండి, దానికి ఒక థ్రెష్హోల్డ్ లిమిట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి రేడియేషన్ అనేదాన్ని ఎప్పటికైనా సరే ఒక బ్యాకప్ వెపన్ లాగా మనం పెట్టుకోవాలండి.
1: ఎంతో అవసరమైతే తప్ప.
0: అవును, ఎందుకంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు మూడేళ్ల వరకు మళ్ళీ ఇచ్చేదానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ ఇచ్చినా కానీ అంత ఎఫిషియెంట్గా ఫస్ట్ టైం ఇచ్చినంత ఎఫిషియెంట్ డోసు ఇచ్చేదానికి కుదరదండి. సో అందుకని చెప్పేసి ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో ఆపరేషన్ చేయించుకోవడము చాలా మంచిదండి.
1: మరి డాక్టర్ గారు, మీరు స్విమ్స్లో ఈ సర్జికల్ ఆంకాలజీలో మీరు పనిచేస్తున్నారు గత 6-7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అయితే మీరు ఇప్పటివరకు ఎంతోమంది పేషెంట్స్ని చూసి ఉంటారు. వీళ్ళందరిలోకి ప్రధానంగా మరి మీరు కనుక్కున్న కారణం ఏమిటంటారు? మరి ఈ పొగాకు కారణం ఏమంటారా?
0: అవునండి, పొగాకే మెయిన్ కారణం అందరిలో. పొగాకు తర్వాత ఆల్కహాల్ అండి, ఈ రెండు మెయిన్ కారణాలు.
1: అయితే మీరు వారందరికి అవగాహన కల్పించడానికి ఏమన్నా క్యాంప్స్ అట్లా ఏమైనా కండక్ట్ చేస్తుంటారు?
0: మనం స్విమ్స్ ద్వారా పింక్ బస్ అని చెప్పేసి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. దాంతో నోటి క్యాన్సర్, తర్వాత రొమ్ము క్యాన్సర్, తర్వాత గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, వీటన్నిటికి కావాల్సిన పరీక్షలతో సహా మనం అన్ని బస్లో చేస్తున్నామండి. రొటీన్గా ఎవ్రీ వీక్ చేస్తూ ఉన్నాము. ఇంకా దాన్ని ఫ్రీక్వెన్సీని కూడా వీక్లీ 2-3 టైమ్స్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నామండి. ఇవన్నీ మీ దగ్గరికి బస్సెస్ వచ్చినప్పుడు మీరు అందరూ ఖచ్చితంగా ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటే అది మీకు బాగా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి సలహా ఇస్తున్నాను.
1: చాలా బాగుందండి. అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు పేషెంట్కి క్యాన్సర్ వచ్చింది, వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అతను ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
0: వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో పేషెంట్కి చాలా ఇబ్బందులు, వాంతులు రావడము, వీక్నెస్ లా ఉండడం, వీటన్నిటి ఉంటుంది. ఇంకోటి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. సో ఇలాంటి వాళ్లకు మనోస్థైర్యం ఇవ్వాలి. యాక్చువల్లీ పేషెంట్ రిలేటివ్స్, అటెండర్స్, డాక్టర్స్గా మేము మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తాం. కానీ పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చాలా, సో పేషెంట్ ఉన్న చుట్టూ ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలండి పేషెంట్కి. తర్వాత వచ్చేసి వాళ్ళు ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మాకు ఇంకా క్యాన్సర్ రాదు, మాకేమంత ట్రీట్మెంట్ అయిపోయిందనే ఆలోచనలు ఉండకూడదండి. ఎందుకంటే ఈ క్యాన్సర్స్ రికరెన్స్ వచ్చేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉన్న క్యాన్సర్స్ అంతా జన్యుపరంగా పర్యావరణం లైక్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ అయిపోయిందండి. కాలుష్యం ఎక్కువ అయిపోవడం వల్ల ఒక కారణం చేత క్యాన్సర్ రాదు, ఒక 10 కారణాలు ఉంటాయి. సో ఒక దగ్గర వచ్చిందంటే ఇంకో దగ్గర రాదనేది ఏముండదు. సో వీళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుందండి. ప్రతి 2 సంవత్సరాలకి, ఫస్ట్ 2 సంవత్సరాలకి ప్రతి 3 నెలలకు వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 నుంచి 5 సంవత్సరాలకి ప్రతి 6 నెలలకు వచ్చి చూపించుకోవాల్సి ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ జీవితకాలం ప్రతి సంవత్సరం వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దానికి తగ్గ పరీక్షలు చేయడం, రక్త పరీక్షలు కానీ, స్కాన్ కానీ, ముఖ పరీక్ష కానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో మిగతా వ్యాధులు వేరే వ్యాధులు బారిన పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారు?
0: కొంచెం

0: గుర్తుందండి ఖచ్చితంగా. ఈ కీమోథెరపీ మనం అలాంటివి ఇచ్చినప్పుడు ఈ నమ్నెస్ అంటారు అండి, న్యూరోపతి, సో ఈ నరాల నొప్పులు, ఈవెన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మనము కొన్ని నరాలు అందుకు కట్ అవుతుంటాయి కాబట్టి వీళ్ళకి కొంచెం నొప్పి ఉండడము, క్రానిక్గా ఇబ్బంది. ఇప్పుడు నోటి క్యాన్సర్ తీసుకున్నామంటే దౌడేంక తీసిన పేషెంట్స్కి మనము రొమ్ము నుంచి కండ తీసేస్తాం, సో కాస్మెటిక్గా కొంచెం ఇబ్బంది ఉండడము, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయండి.
1: అంటే మనం సాధారణ జీవన శైలి లాగా మాత్రం ఉండదు,
0: ఉండదండి,
1: అది అర్థం చేసుకోవాలి. మరి కుటుంబ సభ్యులు కూడా ఆ విషయం అర్థం చేసుకోవాలి, కుటుంబ సభ్యులు, తోటివారు. మరి ఒక ఉద్యోగం చేస్తుంటే కనుక ఆఫీసులో వాళ్ళు కూడా ఆ విషయం వారు గమనించుకోవాలి. అయితే మరి ఈ సర్జికల్ ఆంకాలజీ విభాగం ఎటువంటి సేవలు అందిస్తుంది అంటారు?
0: మన స్విమ్స్లో సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ హెచ్ నరేంద్ర సార్, సీనియర్ ప్రొఫెసర్, మరియు డాక్టర్ మణిలాల్ సార్, అసోసియేట్ ప్రొఫెసర్. వీరి ఆధ్వర్యంలో మనము ప్రతి ఒక్క క్యాన్సర్కి చికిత్స చేస్తున్నామండి. పర్టికులర్గా ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్న పేషెంట్కి రొమ్మంతా తీయకుండా ఆంకోప్లాస్టీ అంటామండి. సో యవ్వన వయసులో యూజువల్లీ ఈ రొమ్ము క్యాన్సర్లు అనేది ఒక 30 నుంచి 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఈ మధ్యలో ఎక్కువ వస్తుంది. అలాంటి వాళ్ళకు ఒక రొమ్మంతా తీసేస్తే కాస్మెటిక్గా వాళ్ళకు చాలా డిప్రెషన్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఆంకోప్లాస్టీ అనేది చేస్తూ ఉన్నాము. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో దౌడెంక తీసిన వాళ్ళకు కాలు నుంచి ఎముక తీసి చేయడం, ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నాము. పొట్టలో పేగుకు సంబంధించి మరియు గర్భసంచి క్యాన్సర్లకు లాప్రోస్కోపీ ద్వారా అంటే బటన్ హోల్ ద్వారా ఆపరేషన్ చేస్తున్నామండి. తర్వాత ఎముక క్యాన్సర్కి కూడా కాలంతా తీయకుండా లింబ్ సాల్వేజ్ సర్జరీ అని ఉందండి, అది కూడా మనం చేస్తున్నామండి.
1: కాబట్టి ఎంతో ఆధునికమైనటువంటి మరి ఇటువంటి శస్త్రచికిత్సలు మన స్విమ్స్ ఆసుపత్రిలో మరి అందుబాటులో ఉన్నాయి. అయితే మరి ప్రధానంగా మీరు చెప్పిన విషయాలు చూస్తే జీవన శైలి, మీరు అన్నట్టు ఈ పొగాకు ఉత్పత్తులు కానివ్వండి, లేకపోతే వక్కాకు నమలటం కానివ్వండి, మరి మా మద్యపానం వల్ల కానివ్వండి, ఎక్కువగా వస్తున్నటువంటి ఈ నోటి క్యాన్సర్, మరి తర్వాత భోజనం సరిగ్గా చేయలేము, మరి తీసుకోవాల్సిన జ్యూసెస్ కానీ అవి కూడా సరిగ్గా తాగలేని పరిస్థితి, మరి ఈ జీవన శైలి ఈ రకంగా ఉన్నప్పుడు నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రోతలు, మరి డాక్టర్ గారు చెప్పిన విషయాలు మీరంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఒకవేళ మీలో ఎవరికైనటువంటి ఇటువంటి అలవాట్లు ఉంటే కనుక వెంటనే మానేసి జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో మీరు ఈ నోటి క్యాన్సర్ రాకుండా చర్యలు తీసుకుంటారని భావిస్తూ మరి డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుందాం. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో వైద్య విజ్ఞానంలో నోటి క్యాన్సర్ నివారణ చికిత్సా విధానం గురించి డాక్టర్ జీవివి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సర్జికల్ ఆంకాలజీ, స్విమ్స్ తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.

ఈనాటి ప్రభాతరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటలు. వింటున్న పాట కింగ్ సినిమా కోసం, లెసీ లెవిస్ మమతా మోహన్ దాస్ పాడిన పాట ఇది.

నవ్వాలే, ఎదిరించాలే, చిరునవ్వుతో చీకటి నోడించాలే, బరువెంతైనా అడువంతేలే, ఎదురీదాలే, బదలే లే లే.

0: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింకు మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింకు సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: విన్నపాట బోణి సినిమా నుంచి. సుధాజీవన్ శ్రీరామచంద్ర పాడిన పాటది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గీత రచన, సంగీతం రమణ గోగుల. ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హీరో సినిమా నుంచి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్.
1: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచారం లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధో సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాకూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను నాంది పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక మానసిక సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రినోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరం అన్నారు. విఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో ఉన్న కాలంలో పొడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆకుండా చూసుకుంటున్నామని ట్రాక్టర్ మెషిన్ తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలంలో పర్యటించి గుర్రపట్టెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్ళలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ఐఎస్ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాలను తినే గంబోజియ చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ

ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడేగా పాటించాలని, అది శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరకట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్త ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధికి విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా

0: ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్ ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగ అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధిక విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం పశు వైద్యశాలలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలు ఉన్న అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించి పాడి రైతులకు పశు వైద్య ఖర్చులు భారాన్ని తగ్గించాలని లక్ష్యంతో ఔత్సాహిక సంఘాల ద్వారా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, బ్రాండెడ్ డ్రగ్స్ తో పోలిస్తే జనరిక్ ఔషధాలు 40% నుంచి 80% వరకు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిల మన వారసత్వ సంపదని, వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి బొమ్మల కాలనీలో బొమ్మల పండుగను జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవర్గం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి కిల్లా మన ప్రాంతానికి గర్వకారణం అని, మన చరిత్రకు కిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి తర్పణ పడతాయన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. మన కొండపల్లి కిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవర్గం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖను కలుసుకుందాం.
1: మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
3: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసి పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
4: ఉందిగా నాన్న.
3: సీకేవైసి అంటే?
4: బ్యాంకు మీ కేవైసి రికార్డ్ వివరాలను సీకేవైసి రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసి ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసి అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
3: ఆర్బీఐ అంటుంది
4: కేవైసి సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
5: ముఖాన మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బల
6: సైబాల్,
5: నడుగుల తామర
6: సైబాల్,
5: బురద పుల్ల
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఇప్పుడు విందాం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ, సమర్పణ శ్రీమతి జే నిర్మల.
8: హాయ్ శ్రోతలు, 107.5 103.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ప్రత్యేక చిత్రసీమ. బుధవారం 8:35 వచ్చేసిందంటే మా అభిమాన శ్రోతలు ప్రత్యేక చిత్రసీమ కోసం ఎదురుచూస్తుంటారని నాకు తెలుసండి. గతవారం ప్రసారమైన ప్రత్యేక చిత్రసీమ మీకందరికీ నచ్చిందని మీ ప్రతిస్పందనల ద్వారా తెలియజేస్తున్నందుకు ముందుగా మీకందరికీ ఆకాశవాణి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వారం కూడా మీ మనసులను దోచేందుకు మరో సెలబ్రిటీతో ముస్తాబై మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఈ వారం ఎవరిని గురించి తెలుసుకోబోతున్నామో తెలుసా శ్రోతలు? ఒక నిర్మాత గురించి. విజయాల శాతం ఎక్కువగా కలిగి ఉండి చివరిగా విడుదలైన 3 సినిమాలు ఇతని అంతకుముందు చిత్రాల కంటే తక్కువ ఉండడం మూలంగా దాదాపుగా సంవత్సర కాలంగా తాను తీయబోయే తదుపరి సినిమా ఎలాగైనా సూపర్ హిట్ చేయాలి అన్న కసితో వార్తల్లో లేకుండా స్క్రిప్ట్ వర్క్ మీద ఉంటున్నారు. ఆ నిర్మాత ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆ నిర్మాత ఎవరో కాదండి, ఎంఎస్ రాజుగారు. ఈరోజు మనం నిర్మాత ఎంఎస్ రాజుగారి గురించి తెలుసుకుంటూ వారు తీసిన సినిమాల నుంచి పాటలు వినబోతున్నాం. విశేషాల్లోకి వెళ్లే ముందుగా ఈ పాట వినండి.

ఎంఎస్ రాజుగారి పూర్తి పేరు మంతెన సత్యనారాయణ రాజు. ఈయన 1960 మే నెల 10వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. మంతెన రాయపరాజు, ప్రభావతీదేవి ఈయన తల్లిదండ్రులు. వీరి సొంత ఊరు తాడేపల్లిగూడెం వద్ద గల పట్టెంపాలెం. వీరి తండ్రి అప్పటికే పేరుమోసిన నిర్మాత, ప్రభు చిత్ర పతాకంపై అనేక సినిమాలు నిర్మించి ఉన్నారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో చూమంత్రకాళి అనే 3D సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా ప్రారంభానికి ముందు 3D సినిమాలకు మంచి వ్యాపారం ఉండేది. అధిక ఖర్చుతో సినిమా తీశారు. కానీ సినిమా పూర్తయ్యే నాటికి నాణ్యత సరిగా లేక అనేక 3D సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈయన చిత్రం కూడా బిజినెస్ కాకపోవడంతో సొంతంగా విడుదల చేసేందుకు ఆర్థిక స్తోమత లేక సినిమాను విడుదల చేయలేకపోయాడు. సరిగ్గా ఆ సమయానికే ఎంఎస్ రాజుగారు ఎంఏ పూర్తి చేశారు. తన తండ్రి ప్రారంభించిన సినిమా వ్యాపారాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలి అని అనుకున్నారు. అప్పటికే తండ్రి చాలా వరకు ఆస్తులను అమ్మేశారు. ఆర్థిక ఇబ్బందులతో 8 నెలలు అద్దె కట్టలేని పరిస్థితి. తండ్రి తన స్వగ్రామానికి వెళ్లి కౌలుకు వ్యవసాయం చేద్దామని వెళ్ళిపోయారు. ఎంఎస్ రాజుగారు, అతని తల్లి, తమ్ముడు, చెల్లి ఊరికి వెళ్దామా, ఇక్కడే ఉందామా అన్న సందిగ్ధంలో ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

ఇంటికి తిరిగి వెళ్దామా, అక్కడే ఉందామా అని అనుకుంటున్న సమయంలో వారికి దగ్గర బంధువైన డి సుధాకర్ రాజును 2.5 లక్షల అప్పు అడిగారు ఎంఎస్ రాజుగారు. కారు కొనుక్కోవాలని ఉంచుకున్న డబ్బులో నుంచి 50,000 తీసిచ్చారు. ఆ డబ్బుతో హీరో అర్జున్కు 25,000, దర్శకులు కోడి రామకృష్ణ గారికి 25,000 అడ్వాన్స్ ఇచ్చి మనవడొస్తున్నాడు అనే సినిమాను ఎస్ఎస్ ఫిల్మ్ సర్క్యూట్ మీద చిత్రాన్ని ప్రారంభించారు. అతని తండ్రికున్న మంచి పేరు మూలంగా ఫైనాన్షియర్లు డబ్బు పెట్టడానికి ముందుకొచ్చారు. సినిమాతో నిర్మాతగా తన పేరు వేసుకోకుండా సుధాకర్ రాజు పేరునే వేశారు. ఆ చిత్రం వీరికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సినిమా రంగంపై అవగాహన పెంచుకోవడం కోసం అన్ని పాత సినిమాలు చూడడం ప్రారంభించారు. అలా చూసిన సినిమాల్లో ఎంఎస్ రాజుగారికి బాగా నచ్చిన సినిమా తెలుగులో మాయాబజార్, హిందీలో షోలే, ఇంగ్లీష్లో బెన్హర్ ఈ సినిమాలన్నమాట. ఇలా విపరీతంగా సినిమాలు చూడడం వల్ల అవే పాఠ్యాంశాలుగా ఆయనకు మారిపోయాయండి. సినీ నిర్మాణాన్ని, అందులో ఉన్న ఎత్తుపల్లల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు ఆయన. ఆ తర్వాత తన కుమారుడు సుమంత్ పేరు మీద సుమంత్ ప్రొడక్షన్స్ స్థాపించి మొదటి సినిమాగా శత్రువు సినిమాని ప్రారంభించారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత విందాం.

సొంతంగా నిర్మించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో తన రెండవ ప్రయత్నంగా పోలీస్ లాకప్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా నిర్మించారు. అది కూడా సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో విజయశాంతి టైటిల్ రోల్ పోషించారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తన తదుపరి సినిమా కూడా ఆమెతోనే స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. ఆ సినిమా తర్వాత ఒకానొక సందర్భంలో కొంతమంది నిర్మాతలు పిలిచి, ఈ సినిమాతో నీ పనైపోయింది, ఇక నువ్వు ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సిందే అని హేళన చేయడంతో ఎంఎస్ రాజుగారికి దుఃఖం పొంగి వచ్చింది. చెన్నై వచ్చి కొన్నాళ్ళు సినిమా నిర్మాణం ఆపేసి కొన్ని పాత సినిమాలు, హిందీ ఇంగ్లీష్ సినిమాలు చూసి చిత్ర నిర్మాణాన్ని లోతుగా విశ్లేషించుకున్నారు. ఒకసారి చెన్నైకి దగ్గర్లో ముప్పత్తమ్మ అనే గ్రామదేవత గుడుంది. ఆ గుడి దర్శనానికై ఎంఎస్ రాజుగారు ఆ గుడికి వెళ్లారు. అక్కడ అతనికి ఒక సంఘటన జరిగింది. అది అతని జీవితాన్ని మలుపు తిప్పిందండి. ఇంతకీ ఆ సంఘటన ఏమిటో తెలుసుకోవాలంటే మరో 4 నిమిషాలు ఆగాల్సిందే. అదే శ్రోతలు, ముందుగా ఈ పాట విందామా? ఆ తర్వాత ఆ

గుడిలో వెళ్లగానే ఎంఎస్ రాజుగారికి రెండు తలల సర్పం విగ్రహం కనబడింది. దానిని చూడగానే అతని మనస్సు పలు విధాల ఆలోచింపసాగింది. చూడగానే భయం పుట్టించే ఆ విగ్రహం చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అసలే ఒక ఫ్లాప్ సినిమా తీసి ఉండడంతో పెద్ద హీరోల్ని కలిసి ఒక సినిమా చేసి పెట్టమని అడిగే కంటే ఒక మంచి హిట్ సాధించిన తర్వాత కలిస్తే బాగుంటుంది అనుకొని అంతకుముందు అంతా కొత్త వారితో ఒక చిన్న సినిమా తీయాలి అనుకున్నారు. తనకు బాగా పరిచయం ఉన్న ఒక జర్నలిస్టుని అభిప్రాయం అడిగారు. అందుకు ఆయన ఒక హిందీ పాత సినిమా ఉంది, దాని పేరు నాగిన్ సుహాగన్, అందులో పాము ప్రతీకారం తీర్చుకునే కథ ఉందని చెప్పారు. వెంటనే ఎంఎస్ రాజుగారు ఆ సినిమాలోని కథను స్ఫూర్తిగా తీసుకొని లేటెస్ట్ గ్రాఫిక్ మాయాజాలంతో తనకిష్టమైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో సినిమాని తీశారు. ఆ చిత్రమే దేవి. ఆ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి ఎంఎస్ రాజుగారు పట్టిందల్లా బంగారమే. ఒక సినిమా విజయం సాధించినా సాధించకపోయినా తానే బాధ్యత తీసుకోవాలని అనుకున్నాడు. అప్పట్నుంచి తన సినిమాలకు తానే స్క్రీన్ ప్లే సమకూర్చుకునేవాడు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

ఇక తాను స్క్రీన్ ప్లే రాసుకోవడం ప్రారంభించాక మనసంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, పౌర్ణమి, ఇలా వరుసగా సినిమాలు నిర్మించారు. అన్నీ ఘన విజయాలే సాధించినాయి. కన్నడంలో సూపర్ హిట్ అయిన ముంగారమలై చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తూ తానే ఒక సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమే వాన. ఈ చిత్రం అనుకున్నంత విధంగా ఆడలేకపోయింది. తర్వాత రామ్ హీరోగా మస్కా సినిమా నిర్మించారు. అది అంతంత మాత్రంగానే ఆడింది. దీంతో ఆయన పకడ్బందీగా కథలు తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతో దాదాపు సంవత్సరం రోజుల పాటు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. దర్శకుడిగా 2022లో 7 రోజులు 6 రాత్రులు, ఆ తర్వాత 2023లో మళ్లీ పెళ్లి సినిమాలు చేశారు. ఎంఎస్ రాజుగారికి 2 పిల్లలున్నారు. కొడుకు సుమంత్ అశ్విన్, కుమార్తె రిషిత్. ఎంఎస్ రాజుగారు దర్శకత్వంలో వచ్చిన తూనీగా తూనీగా సినిమాలో సుమంత్ అశ్విన్ నటునిగా అరంగేట్రం చేశారు. 2003లో వచ్చిన సినిమా ఒక్కడు సినిమాకి ఉత్తమ చలనచిత్ర అవార్డ్, అలాగే నంది అవార్డు వచ్చింది. అలాగే 2004లో వర్షం సినిమాకి ఉత్తమ చలనచిత్ర అవార్డు వచ్చింది. 2005లో వచ్చిన నువ్వొస్తానంటే నేను వద్దంటానా అన్న సినిమాకి ఉత్తమ చలనచిత్ర అవార్డ్, ఇంకా నంది అవార్డ్ అందుకున్నారు. అంతేకాదు, ఇంకా ఆయన మంచి మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటూ ఈ వారం ఇక్కడితో ముగించి తిరిగి వచ్చే వారం మరో సెలబ్రిటీతో కలుసుకునేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవిప్పిస్తారు కదూ. బాయ్.

0: ఇంతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జయ నిర్మల, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, కాసేపట్లో మనం వినబోతున్నాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఓకే, ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
4: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
3: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
4: వింటూ ఉండండి మీ ఆకాశవాణి.
0: ఇప్పుడు వినబోతున్నాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ముందుగా మా వాట్సాప్ నెంబర్ చెప్పేస్తాను, 877-224-6605. 877-224-6605 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం మొదలు పెట్టేసేయండి. ఓకే, మరి స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా గుడ్ మార్నింగ్ అంటూ మనకు వాట్సాప్ మొదలు పెట్టేసి కేశవరావు గారు కడప టౌన్ నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా, అక్కడ నుంచి మాకు చాలా ఇష్టమైన పాట జీన్స్ సినిమా నుంచి హాయ్ రే హాయ్ రబ్బ అనే పాట వినిపించమంటూ మరి రాసిన వారు కేశవరావు గారు. అలాగే ప్రశాంత్ వారందరూ, వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట, ఫ్రెండ్స్ కోసం కూడా ఈ పాట కావాలని కోరారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందాం.

0: తర్వాత హాయ్ మేడం అంటూ మనకు గుడ్ మార్నింగ్ అంటూ మనకు వాట్సాప్ చేశారు శ్రోతలు. మాకోసం డీజే సినిమా నుంచి పాట వినిపించండి అంటూ ప్రవీణ్ కుమార్, వీరంతా కూడా తిరుపతి జిల్లా పాపనేడుపేట నుంచి వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినిపించమని కోరారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు విందాం. వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం CG నివాస్ IAS వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
5: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
4: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
5: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
4: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
5: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM.

0: பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: ఓకే శ్రోతలు, మీరు వింటున్నారు 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు మనం వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత పాట వినబోతున్నాం. మాకు సోగ్గాడు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, యుగరాజు, రేవంత్, సౌజన్య వీరంతా కోరారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: మీరు వింటున్నారు వాట్సప్ చిత్రమంజరి 107.5 103.2 MHz పై. శ్రోతల తర్వాత మనకు శ్రోత వాట్సప్ చేశారు, చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అంటూ వాళ్ళు మొదలుపెట్టి పెనుపూర్ చెక్పోస్ట్ నుంచి ఈ వాట్సాప్ వచ్చిందండి. వీరు శుభలగ్నం సినిమాలో చిలకాయి తోడులేక అనే పాట వినిపించమంటూ మనకు పంపించారు. వీరెవరంటే జగన్నాథ్ రెడ్డి, రాణి, యోగేష్, బాలాజీ వీరంతా కూడా

వెంకటేశ్వర స్కూల్ టీచర్స్ దాసరపల్లి జగన్ వీరంతా కూడా పంపించారు. మీరు టైలర్స్ కూడా కొంతమంది కలిశారు వీళ్ళతో. వీళ్ళంతా కలిసి మనకు వాట్సాప్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కొన్ని పాట ఇప్పుడు విందాం.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: తర్వాత చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం నుంచి మనకు వాట్సాప్ చేసిన శ్రోత గాలివానలు అనే పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వారు సత్య, తేజారాం అలాగే సిద్ధప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం. ఈ పాట విందామా?

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపుర గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, ఇంకా జగదీష్, రేవతి, రష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరంతా కూడా కోరుతున్న పాట మాయ బజార్ సినిమా నుంచి భళిరా భళి భళి అనే పాట ఇప్పుడు విందామా?

తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ అంటూ వాట్సాప్ మొదలుపెట్టేశారు ఝాన్సీ గారు. వీరు మాకు పెళ్లి సందడి సినిమా నుంచి ప్రేమ అంటే ఏంటి అనే పాట కావాలండి మేడం అంటూ వారు పంపించారు. ఝాన్సీ సురేష్ ఇంకా మా కుటుంబ సభ్యులందరి కోసం ఉన్నారు. ఇదే పాట కోసం మరొక మెసేజ్ వీళ్ళవరంటే చౌటప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటుండండి మీ ఆకాశవాణి.
2: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత శ్రోత మనకు పాట వినిపించమని కోరిన మెసేజ్ చదివే ముందుగా ఒకసారి మా నెంబర్ చెప్పేస్తాను. టెక్స్ట్ మీరు వెంటనే వాట్సాప్ చేయడానికి మరి ముందుకు వచ్చేసేయండి. 8777-224-6605 నెంబర్ మరొకసారి 8777-224-6605 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం మొదలు పెట్టేసేయండి. ఓకే శ్రోతల, తర్వాత తొట్టంబేడు మండలం ఇల్లగొన్నూరు అక్కడి నుంచి వరకు, అది గ్రామం పేరు, అక్కడి నుంచి షేక్ మస్తాన్ అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కోరిన పాట ప్రేమాభిషేకం సినిమా నుంచి నా కళ్ళు చెబుతున్నాయన్న పాట వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు. ఇంకా గరిష్మా, అఫ్రిన్ కుటుంబ సభ్యులు వీరి కోసం ఈ పాట.

తర్వాత వాట్సాప్ చిత్ర మంజరిలో తర్వాత కోరుతున్నవారు పెళ్లి సందడి మూవీ నుంచి మన్మధుడ నవ మన్మధుడు అనే పాట వినిపించమంటూ మధుసూదన్ రెడ్డి వీరంతా వాడి కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా నుంచి కోరుతున్నారు. పాపనేరువల్లిపల్లి నుంచి వీరి కోసం ఈ పాట విందామా?

తర్వాత మనకి కోరుతున్నారు తోడికోడళ్ళు సినిమా నుంచి కారులో షికారుకి వెళ్ళా అనే పాట వినిపించమంటూ హరిశంకర్ నాయుడు, లక్ష్మీదేవి, కస్తూరి వీరంతా కూడా తంబళ్ళపల్లి నుంచి కోరుతున్నారు. ఆ పాట విందాం.

0: ఇక చివరిగా వాట్సాప్ చిత్రమందిరికి మనకు వాట్సాప్ చేసిన శ్రోత, ఒక్కడు సినిమా నుంచి పాట వినిపించమని మూర్తి, మాలతి, అలాగే పార్వతి, దీపు వీళ్ళంతా బెంగళూరు నుంచి మనకు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఆ పాట ఇప్పుడు విందాం.
1: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ నేను చేశాను.

ఇంతవరకు వాట్సాప్ చిత్ర మంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు అవుతోంది. ఇక కొంచెం సేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సాంకేతికత నిత్య జీవన శైలిని పూర్తిగా మార్చేస్తున్న కాలంలో ప్రజల అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్, ఎండలు, సమయాభావం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలు మార్కెట్లకు వెళ్లేవారు. కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది, అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ చేస్తే మనకు కావలసిన వస్తువులు నేరుగా ఇంటి ముంగటికి చేరుతున్నాయి. ప్రైవేట్ ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినూత్న ఆలోచనతో డీజీ రైతు బజారుగా పిలిచే డిజిటల్ రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు చేరువేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో గుంటూరు, కాకినాడ జిల్లాలకు విస్తరించగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు రైతు బజార్ ధరలకే ఇంటికే సరుకులు అందుతుండటం ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. డీజీ రైతు బజార్ సేవల ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుడు మధ్య నేరుగా సంబంధాన్ని ఏర్పరచడం. సాధారణంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు వినియోగదారుల వరకు చేరేలోపు మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, నిల్వ సమస్యలు వంటి కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం వ్యవసాయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ, మరో ప్రైవేటు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమకు దగ్గరలోని రైతు బజార్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకుని తాజా సరుకులను ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న డీజీఆర్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆ తర్వాత సమీప రైతు బజార్ను ఎంపిక చేసుకుని కావలసిన వస్తువులను ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటి వద్దకే అందుతాయి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సులభంగా సేవలు అందించగలుగుతున్నామని డీజీ రైతు బజార్ ప్రాజెక్టు మేనేజర్ వేణు తెలిపారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించామని, చిన్న చిన్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.
1: ఇది డీజీ రైతు బజార్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము రన్ చేస్తున్నాము. ప్లేస్టోర్ నుంచి యాప్స్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్ అయినా సరే అవైలబుల్గా ఉందండి. సో ఇది మెయిన్ ఎజెండా వచ్చేసి డీజీ రైతు బజార్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ సర్వీసెస్ రైతు బజార్ నుంచి, రైతు బజార్ కూరగాయలు ఆ రోజు రేటు నుంచి ఏ రోజు రేటు ఆ రోజే

0: ప్రకారమే కస్టమర్స్కి అందించాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామే ఇదండి. ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్గా డబల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం విజయవాడలో పడమట్లో స్టార్ట్ చేసి 1 మంత్లో డైలీ 50 ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి డే బై డే. మా టీం అందరూ ఇక్కడ ఉన్న స్టోర్ సూపర్వైజర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ప్రజెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. కృష్ణలంక తర్వాత కేదరాజపేట కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఎంటైర్ విజయవాడకి డెలివరీ చేయాలని. ఇదే విధంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రెసెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బజార్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన అప్లికేషన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
1: ప్రస్తుతం విజయవాడలో ఈ సేవలు ప్రారంభించడంతో అధికారులు ప్రజలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కృష్ణలంక, కేదరాశ్వరపేట ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్ల నుంచి హోం డెలివరీ సేవలు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ డీజీ రైతు బజార్ అధికారి రామకృష్ణ తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్ ధరలకే ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా వేసవిలో మార్కెట్కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
2: ఇక్కడ వినియోగదారులకి నేరుగా ఫామ్ టు హోమ్, రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకి చేరేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని డిజీ రైతు బజార్ ద్వారా ఈ విజయవాడ పట్న ప్రజలకి అందించేలాగా మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ఇస్తూ ప్లేస్టోర్లోకి వెళ్ళి డిజీ ఆర్బీ అనే యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరవేసేలాగా డిజీ రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అటు రైతులకి, ఇటు వినియోగదారునికి, అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని వల్ల బాగా ఇంట్రెస్ట్ తో ప్రజలు చాలా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఇంకా ఆర్డర్స్ వస్తాయన్నాయండి. అలాగే విజయవాడలో అతి త్వరలో కేదారేశ్వరపేట, కృష్ణలంక మరియు గొల్లపూడి ప్రాంతాలకు కూడాను ఆ రైతు బజార్లో ఈ డిజీ రైతు బజార్ ని ప్రారంభించబోతున్నాము. ఒక యాప్ ని ఆంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటూ రైతులకు కూడా ఉపయోగపడేలాగా ఉన్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నేరుగా ఈ బోర్డు రేట్ ప్రకారమే వినియోగదారు ఇంటికి చేరుతున్నాయి కాబట్టి అందరూ వినియోగించుకుని, అలాగే సేవా సంస్థలకు కానీ ఇటు స్కూల్స్కి కానీ కూడా ఇదే రేట్లలో మేము చేర్చేలాగా ప్రయత్నిస్తున్నామండి. అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం.
1: డీజీ రైతు బజార్ సేవలు ముఖ్యంగా ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు, మార్కెట్కు వెళ్లేందుకు సమయం లేని వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. రైతు బజార్ ధరలకే సరుకులు ఇంటికే రావటం వల్ల వినియోగదారులకు సమయం, నగదు రెండు ఆదా అవుతున్నాయి. పైగా ప్రైవేటు యాప్లతో పోలిస్తే అదనపు ధరలు లేకుండా కేవలం స్వల్ప ఛార్జీలతోనే సేవలు అందించడం ప్రజలను ఆకర్షిస్తోంది. డీజీ రైతు బజార్ సేవలు రైతులకు కూడా పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయి. సాధారణంగా రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ డీజీ రైతు బజార్ ద్వారా రైతు పండించిన ఉత్పత్తి నేరుగా వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. డీజీ రైతు బజార్ సేవలు వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న జీవనశైలిలో సమయం ఎంతో విలువైనదిగా మారిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగస్తులు, ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వ్యాపారులు, మహిళలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రైవేట్ యాప్ల మాదిరిగానే ప్రభుత్వం కూడా వేగంగా హోమ్ డెలివరీ అందిస్తుందని, రైతు బజార్ ధరలకే సరుకులు రావడం చాలా సమయం కూడా ఆదా అవుతోందని, రైతు బజార్ల నుంచి నేరుగా సరుకులు రావడం వల్ల తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందుతున్నాయని వినియోగదారుడు రమేష్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3: డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవల ద్వారా రైతు బజార్ పడమట విజయవాడ నందు స్టార్ట్ చేయడం జరిగింది. గృహ అవసరాలకి వినియోగదారులకి చేరడం వల్ల రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డీజీ రైతు బజార్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను.
1: మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో ధరలు కూడా సాధారణ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారింది. అలాగే ఎండాకాలం, వర్షాకాలం వంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా ఇంటికే డోర్ డెలివరీ అందించడం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇక మరోవైపు డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఉండటంతో నగదు అవసరం లేకుండా

కాకుండా ఆన్లైన్ ద్వారా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధంగా డిజీ రైతు బజార్ సేవలు సమయం ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు సులభంగా అందించే ఆధునిక సేవగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. డీజీ రైతు బజార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కేవలం హోం డెలివరీ సేవలు అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలతో ప్రజలు కొన్ని నిమిషాల్లోనే సరుకులు ఇంటికే పొందే అలవాటుకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి రైతు బజార్లను డిజిటల్ మార్కెట్గా మార్చడం విశేషం. ఇది కేవలం ప్రభుత్వ సేవల ఆధునీకరణ మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన, రైతుల ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక గొప్ప ముందడుగు అని, భవిష్యత్తులో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యాప్ల ద్వారా విక్రయించే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజీ రైతు బజార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు ఇంటికే అందించడం ద్వారా వినియోగదారులకు సౌకర్యం కలిగించడంతో పాటు రైతులకు నేరుగా మార్కెట్ను కల్పిస్తున్నాయి. సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందడం, మధ్యవర్తుల వ్యవస్థ తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను ఈ డీజీ రైతు బజార్ సేవలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. డిజిటల్ యుగంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ కార్యక్రమం ఒక వినూత్నమైన, ప్రజలకు ఉపయోగకరమైన వ్యవస్థగా నిలుస్తోంది. రైతు పండించిన తాజా కూరగాయలు, పండ్లు నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిటికి చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష బంధాన్ని బలోపేతం చేస్తోంది. మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు న్యాయమైన ధరలు అందించడమే కాకుండా వినియోగదారులకు రైతు బజార్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ సేవల ప్రత్యేకతగా మారింది. వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ మరియు క్విక్ కామర్స్ పోటీ మధ్య ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి ప్రజలకు సులభతర సేవలు అందించడం విశేషం. సమయం ఆదా, తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ఇంటికే డెలివరీ వంటి అనేక ప్రయోజనాలతో డీజీ రైతు బజార్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ ప్రయత్నం భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు వినియోగదారుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఈ డీజీ రైతు బజార్ కార్యక్రమం భవిష్యత్తులో ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
3: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
3: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
3: ఓ హీరోయిన్, ఇలా

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఆయన అన్న నుంచి సాంగతి వినేశారు కదా, మనం హర్వెల్లీలో ఉన్నాం అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు ఒక్కరోజు సహాయం చేసే ఛాన్స్ వస్తే మీ ఒక్కరోజు జీతాన్ని సహాయం చేస్తారా, ఆర్థిక సహాయం, లేదా మీ ఆ ఒక్కరోజు సమయాన్ని సహాయంగా ఇస్తారా, లేదా ఒక రోజు ఆ మాట సహాయం చేస్తారా? సో ఏం చేస్తారు అని చెప్పి అడిగాను కదా, మన లిజినెస్ ఆన్సర్స్ అయితే పంపించారు, చూద్దాం. కానూరు నుంచి తాతారావు గారు చందనాకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అండ్ అలాగే టైం స్పెండ్ చేస్తారట చెల్లపాన్నిమర్ మోనిషా మధురై తమిళనాడు నుంచి, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఉదయం గాలి చల్లగా వీబీలో చందన మాట గలగల అంట, శుభోదయం చందన అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ధన సహాయం చేస్తారట, ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడన్ నుంచి, చందన గారు మీరు మా ముఖ చిత్రాలు మార్చి చాలా రోజులైంది, ఎప్పుడు మారుస్తారో ఎదురు చూస్తూ ఉన్నామంట. వస్తా వస్తా, ఆన్ ద వే, ఆ టైం కూడా దగ్గరికి వచ్చింది. అండ్ మాట లేదా టైం ఈ రెండింటిలో ఏది కావాలన్నా సహాయం చేస్తారట భాస్కర్ గారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా సోషల్ సర్వీస్ టు చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటూ అపర్ణాజీ పంపించారనమాట తిరుపతి నుంచి, ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, మీరు ఇచ్చిన మూడు సలహాల్లో ఏది వచ్చినా మనస్ఫూర్తిగా చేస్తాను అంటున్నారు, అంటే ఏది చేయాల్సి వచ్చినా అని, ఓకే. నెక్స్ట్ ఇంకా సమయాన్ని సహాయం చేస్తారట అప్పలరాజు గారు పడని నుంచి, ఓకే, ఇందాక మీరు పెట్టారు నేను చూశాను. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి, మాటలతో పాటు సమయాన్ని కూడా సహాయం చేస్తాం మేడం అంటున్నారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆర్థిక సహాయం చేస్తారట ఎవరు అని అంటే కోమలి కావ్యశ్రీ ఇద్దరు కూడా కాపుగల్లి నుంచి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఏది అవసరమైతే అది చేస్తా, కావాలంటే ఆ రోజు అతనికి కేటాయిస్తా అంటూ పంపించారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, ఓకే. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, అరటి గురించి చాలా బాగా చెప్పారు, మా పెరట్లో అన్ని చెట్లలో అరటి ఎక్కువగా ఉంటాయండి అంటున్నారు. అండ్ చంద్ర గారు అన్నీ వింటూ ప్రశ్న విషయానికి వస్తే అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి టైం వెచ్చించి వారికి కావాల్సిన సహాయం చేస్తారట, ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ మాట

సహాయం చేస్తారట పల్లవి గారు మచిలీపట్నం నుంచి, చేయండి చేయండి. అండ్ అలాగే పండును కోసేవడం కన్నా మొక్కను నాటడం నేర్పిస్తే అత్యుత్తమ సహాయం అంటున్నారు. టీచ్ ఏ మ్యాన్ టు ఫిష్ రేదర్ దాన్ గివింగ్ వన్ అండ్. ఓకే, చేపను పట్టడం నేర్పిస్తారా చేపను ఇవ్వకుండా. ఓకే, బాగుంది మీ సహాయం. వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే, ఉదయం టాపిక్ కి తగ్గట్టు మంచి ప్రశ్న అడిగారు. మాట, మనిషి, డబ్బు, ఈ మూడిట్లో ఈ మూడు ముఖ్యమైన అవసరాలే. సమయాన్ని బట్టి ఒక్కో టైంలో ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఎంత ధనమున్నా మనిషిని పలకరించే మనిషి లేకపోతే నిరుపేద కన్నా పేదవాడు. వారికి ఓదార్పు కొండను ఎక్కినంత బలం అంటూ పంపించారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఓ మనిషి పలకరింపు దూరమైతే తన మనసుని ఓదార్చే ఓ మాట పక్కన చేరగా అదే వయసుకు నవ్వు అందించే ఒక చేయి నిజంగా మరో జన్మకు చేయూత లాంటిది అంటున్నారు పాలంపల్లి నరసింహారెడ్డి గారు. బాగుంది, మరి మీరింతకీ ఈ మూడిట్లో ఏ సహాయం చేద్దాం అనుకుంటున్నారు అది కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు రంగారావు గారు ఫ్యామిలీ నుంచి పంపించారు. నేనైతే మాట సహాయం చేస్తా అంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా నేను కూడా మాట సహాయం చేస్తా అంటున్నారు కానూరు నుంచి తాతారావు గారు. సో చెప్పేశానండి, ఇందాక మీరు వినట్లేరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, రెడీగా ఉండండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, ఎవరి జయంతి సందర్భంగా మన ఇండియాలో సైంటిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. మన ఇండియాలో సైంటిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా, అది ఎవరి జయంతి సందర్భంగా చేస్తాం? తెలిస్తే 0866248884 నెంబర్కి ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక స్మాల్ బ్రేక్, తర్వాత ఒక మంచి సాంగ్ మీకోసం.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ανοίγουμε ένα ταγελά. Εμείς άλλα πελά, να μωμίδα εμείς άλλου ντορεύει αλλά. Άλλο μπάγα τσελεγά ουντι δουπατι καπαντρά.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: జయంతి సందర్భంగా మన ఇండియాలో శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ తెలిస్తే పంపించండి అన్నాను. ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారో. అపలరాజు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి గొప్పగా కాకపోయినా కొద్దిగా డబ్బు సహాయం అయితే చేస్తారట. ఓకే, ఒక్కరోజు జీతాన్ని సహాయం చేయండి, అదే బెటర్. అంటే మరి బడ్జెట్ మనకి ఎక్కువ పడదు అండ్ బట్ హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. అది నెక్స్ట్. ఇంకా అగస్త్య పంపించారు తిరుపతి నుంచి. ఓకే, ఆయన బర్త్డే స్పెషల్ గా చేస్తాము అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారెడ్డి గారి మాటల్ని ఏకీభవిస్తున్నాను, వారికి ధన్యవాదాలు అంటున్నారు. అండ్ రెండో ప్రశ్నకి నెట్వర్క్ ఇష్యూ ఇచ్చి ఆన్సర్ మింగేసిందంట. ఓకే, నో ప్రాబ్లం. వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి చేశారు మెసేజ్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, చెల్లిపండి అండ్ మోనిష మధురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. సో అది ఎప్పుడు డేట్ అనేది కూడా పంపించేశారు. ఓకే. అండ్ అలాగే కోమలి కావ్యశ్రీ ఇద్దరు కూడా కాపుకల్ గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఎవరి జయంతి సందర్భంగా మనం శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటామంటే సివి రామన్ గారి జయంతి సందర్భంగా అన్నమాట. మరి ఈ రోజైతే మనకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 10:45కే మన హరివిల్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తున్నాను. ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి మనకు తెలుసు కదా, సో ఈ ఒలింపిక్స్ లో మన ఇండియాకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు? సో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన ఆ క్రీడాకారుని పేరు, మన ఇండియాకి సంబంధించి ఆ క్రీడాకారుడు ఎవరు తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. ఒక స్మాల్ బ్రేక్, మంచి సాంగ్ మీకోసం.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

రియల్లీ ఆసమ్ కదా సాంగ్ అయితే. మరి నేను చివరిగా అడిగిన క్వశ్చన్ కి ఎవరెవరు ఆన్సర్స్ చేశారో చూసేద్దాం. మరి నేను అడిగిన చివరి క్వశ్చన్ ఏంటి, ఒలింపిక్స్ లో మన ఇండియాకి జావలిన్ త్రో లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఎవరు పంపించారు అని అంటే కోమలి కావ్యసు ఇద్దరు కూడా కాపుగల్లు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నూనె నుంచి శోభారాణి గారు, రంగారావు గారు, సివి రామన్ అంటూ పంపించారు ఇందాక దానికి. అండ్ అలాగే శ్రీమన్ నారాయణ మూర్తి గారు, సుజాత గారు ఫ్యామిలీ భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వేణుగోపాల్ దత్త గారు ఇప్పుడు వినిపించింది రెండో ప్రశ్నకు సమాధానం సివి రామన్ అంటూ పంపించారు. అండ్ ఈ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పేడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పెద్దపరి నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మూవల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అపర్ణ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా అంటూ సత్యభార్గవి గారు పంపించారనమాట. తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇందాకటిది కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ చేనేతపూర్ నుంచి జ్యోతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నీరజ్ చోప్రా అనమాట. సో ఆ గేమ్ అప్పుడు జరిగినప్పుడు మాత్రం బిగ్గెస్ట్ సెన్సేషన్ అయిపోయింది ఆ గోల్డ్ మెడల్ సాధించడం అనేది. మరి అలాగా మన హరివిల్లో అయితే చక్కగా సాగింది. కాబట్టి ఇక నెక్స్ట్ అయితే ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇంతటితో నా ప్రోగ్రామ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి త్వరలో మరి ఒక లిజనర్ అడిగినట్టు మీ అందరితో కలిసి సందడి చేసేందుకు వస్తాను. అండ్ అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: Bharti FM 101.3.
1: సమయం 10:45. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్.

0: స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744. 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, వేసవికాలం వచ్చేసింది, ఎండలు బాగా ముదరడం ప్రారంభించాయి, ఇలాంటి సందర్భాల్లో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే మామూలు మనుషులతో పోలిస్తే ఈ వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్ కి ఎదురయ్యేటువంటి సమస్యలు అసలు ఏంటండి?
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. ముఖ్యంగా మనం సమ్మర్ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ సమ్మర్ లోనే ఉన్నాం, మన సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సో ఫస్ట్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే హెచ్పీ ఏవన్సీ అనేది ఎవ్రీ 3 మంత్స్ చేసి 7 లోపల మెయింటైన్ చేయాలి, 7 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. సో బేసికల్ గా మనం సాధారణ ప్రజలతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళ శరీరం ఎండ తీవ్రతకు కొంచెం తొందరగా రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా 5 సమస్యలు గమనిస్తూ ఉంటామండి షుగర్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి డిహైడ్రేషన్ రిస్క్ అండి, అంటే ఒంట్లో నీరు శాతం తగ్గిపోవడం అనేది మనం ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్ లో చూస్తూ ఉంటాం ఎండాకాలంలో. తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చూస్తుంటాం, అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ అనేది రిస్క్ కొంచెం సమ్మర్ సీజన్ లో షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్ లో చూస్తుంటాము. అలాగే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది కూడా మనం ఈ సమస్య ఎక్కువగా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనం సమ్మర్ లో చూస్తుంటాము. ఇక కామన్ గా చూసేది ఏంటంటే సోడియం పొటాషియం లెవెల్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంట, అంటే లవణాలు సమతుల్యత కోల్పోవడం, అంటే మనకి సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు కూడా డిహైడ్రేషన్ వల్లనే చూస్తూ ఉంటాము. ఇది కాకుండా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనం ఒక రేర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కీటోసిస్ కానీ డయాబెటిక్ కీటోఅసిడోసిస్, అంటే దీర్ఘకాలికంగా షుగర్ కంట్రోల్ అయినప్పుడు బాడీ స్టార్వేషన్ లోకి వెళ్ళిపోయి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని పొజిషన్ లో ఒక పేషెంట్ కీటోసిస్ లేదా కీటోఅసిడోసిస్ లోకి వెళ్ళే రిస్క్ కూడా మనం ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా డిహైడ్రేషన్ వల్లే అన్నిటికీ లింక్ అనేది ఉంటుందండి. సో ఇది మనం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి సమ్మర్ లో చూస్తూ ఉంటాము. కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా తమ తమ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ తరచుగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, అంటే ఒక గ్లూకోమీటర్లో తరచుగా షుగర్ చెక్ చేసుకుంటడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ ని మనం చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
1: అయితే డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, ఎండలకి ఇప్పుడు చెప్పిన సమస్యలకి అసలు సంబంధం ఏంటండి?
2: అంటే బేసికల్ గా ఏంటంటే అన్నిటికీ మూల కారణము షుగర్ కంట్రోల్ లేకపోవడంతో పాటుగా మనకి బయట పెరిగిన వాతావరణం వేడి వల్ల వచ్చే డిహైడ్రేషన్ వల్ల అండి. అంటే నేను సింపుల్ భాషలో చెప్పాలంటే అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సో జాగ్రత్తగా వింటే ఏంటంటే ఎండాకాలంలో బాగా చెమటలు పడినప్పుడు బాడీలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్ కి లోనైనప్పుడు ఎప్పుడైతే నీరు తగ్గుతుందో షుగర్ కాన్సన్ట్రేషన్ పెరిగి పర్సన్ యొక్క మూత్రం కూడా చిక్కబడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పేషెంట్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ టైంలో మనం గుర్తుపట్టకపోతే దాని ఎఫెక్ట్, సరిపోడా నీరు తాగినప్పుడు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీస్ కు పేషెంట్ లోనే అవకాశం ఉంటుంది. సో బేసికల్ గా ఏంటంటే అన్నిటికీ ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము ప్లస్ డిహైడ్రేషన్ ఒకదానికొకటి తోడవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది అప్పటి వరకు, అంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్మెంట్, అంటే కిడ్నీ సమస్యల్లో 2 రకాలు ఉంటాయి. అది వచ్చేసి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏ వయసు పర్సన్ కైనా సరే, అంటే అప్పటిదాకా నార్మల్ గా ఉన్న పర్సన్ అయినా సరే, షుగర్ ఉన్న వాళ్ళైనా సరే షుగర్ లేని వాళ్ళైనా సరే, సడన్ గా ఒక 10-15 మోషన్స్ అయినప్పుడు బాడీలో ఉండే నీరు శాతం అంతా ఒక్కసారిగా బాడీలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు సరిపడా దాన్ని డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. సో దానివల్ల సీరం క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ గా ఉండాల్సిన స్థాయి కంటే ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీగా పరిగణిస్తాం. సో ఈ రిస్క్ నార్మల్ పర్సన్స్ కంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా. సో ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ లేనప్పుడు, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, డిహైడ్రేషన్ బాడీలో సరిపడా ఫ్లూయిడ్ లేనప్పుడు మనం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీని స్టార్టింగ్ లోనే మనం గుర్తిస్తే సింపుల్ గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ తో మనం కిడ్నీ ఇంజురీని రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఈ రిస్క్ జస్ట్ సమ్మర్ సీజన్ లో ఎక్కువ కాబట్టి మనం షుగర్ పేషెంట్స్ కి ఈ అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా సరే షుగర్ పేషెంట్స్ కంట్రోల్లో ఉందా లేదా, ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. యూరిన్ తక్కువ వస్తున్నట్టు ఉన్నా, లేకపోతే యూరిన్ లో మంట ఉన్నా, కడుపులో పొత్తికడుపు భాగంలో నొప్పి ఉండి ఫీవర్ మధ్య మధ్యలో జ్వరం చలితో వస్తా ఉన్నా సరే

0: నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది చెక్ చేయించుకుని డాక్టర్ దగ్గర ఫిజిషియన్ దగ్గర చెక్ చేయించుకుని దానికి సరైన సమయంలో వైద్యం అందిస్తే కనుక అది సింపుల్ గా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నిటికీ చేయాల్సిన దానికంటే ముందు ఏంటంటే షుగర్ కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తరచుగా షుగర్ చెకప్ చేసుకుంటూ ఇంట్లోనే వారానికి ఒక 2 సార్లు 3 సార్లు షుగర్ వాల్యూస్ ని నార్మల్ లెవెల్స్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు చెప్పారు మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది ఎక్కువగా సమ్మర్ లో ఈ షుగర్ పేషెంట్స్ కి ఎక్కువగా. అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిన విషయం షుగర్ పేషెంట్స్ కి ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఏంటి అసలు?
0: సార్ ముఖ్యంగా నేను సబ్జెక్ట్ ని చాలా సింపుల్ గా చెప్పదలుచుకుంటున్నాను. ఈ చెప్పే ముందు కామన్ గా నన్ను పేషెంట్స్ ఇప్పటికీ చాలా మంది పేషెంట్స్ అడిగే ఒక చిన్న డౌట్ గురించి చెప్తాను. అదేంటంటే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడేవాళ్ళు కూడా సడన్ గా వచ్చి అమాయకంగా, సార్ మా ఊర్లో అందరూ అడుగుతున్నారు మీరు చూసేది బ్లడ్ షుగర్ నా యూరిన్ షుగర్ నా అని ఒక చిన్న కామన్ అడుగుతున్నారు, దాంట్లో తప్పులేదు. సో బేసికల్ గా దానికి సమాధానం ఏంటంటే మనిషి ఎవరైనా సరే అది బ్లడ్ షుగరే. ఎప్పుడైతే శరీరంలో షుగర్ కంట్రోల్ లేదో ఆటోమేటిక్ గా కిడ్నీస్ ఆ భారాన్ని యూరిన్ ద్వారా షుగర్ క్లియర్ చేసే దానికి ట్రై చేస్తున్నప్పుడే, దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ లేనప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేవి. సో బేసికల్ గా ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి యూరిన్ లో షుగర్ పోతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మా క్లినికల్ భాషలో దాని గ్లైకోసోరియా అంటారు. సో బ్యాక్టీరియా ఏదైతే క్రిములు ఉన్నాయో దానికి షుగర్ అంటే ఇష్టం, అంటే ఆ షుగర్నే అది ఆహారంగా తీసుకుని అది వృద్ధి చెందుతూ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా తొందరగా ఉంటుంది. ఓకే, దానివల్ల ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని మనం ఫస్ట్ దశలో గుర్తిస్తే గనక దానికి లక్షణాలు ఎలా ఉంటాయి కూడా చెప్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సింపుల్ గా ట్రీట్ చేయొచ్చు, కానీ అది కొంచెం లేట్ అయితే ఏంటంటే అది యూరినరీ అంటే లోవర్ యూరినరీ నుంచి అప్పర్ యూరినరీ పైలోనెఫ్రైటిస్ అనే సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. సో బేసికల్ గా స్టార్టింగ్ లోనే మనం లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచూ యూరిన్కి వెళ్లాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్తున్నప్పుడు చివరిలో మంటగా ఉండడం, మూత్రం వేడిగా వచ్చినట్టు అనిపించడం, పదే పదే మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండడం, అది కాకుండా సడన్ గా మూత్రంలో స్మెల్ మారి కొంచెం ఫౌల్ స్మెల్ అంటే అసహజమైన స్మెల్ రావడం, లేకపోతే పొత్తి కడుపులో నొప్పి, తరలి తరలుగా చలి రావడం, నీరసం, ఆకలి తగ్గడం, ఇవన్నీ ఉంటే ఏంటంటే మన యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ని కలిసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత కొత్తగా షుగర్ వచ్చే వాళ్ళు చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోనే బయటపడుతూ ఉంటారు, అంటే వాళ్ళకి జెనిటల్ ఇన్ఫెక్షన్స్ తోనే గైనకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తరచుగా యూరిన్ మంట వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ర్యాండమ్ గా షుగర్ చెక్ చేసి ఓకే నీకు షుగర్ ఉంది కాబట్టి ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తుపెట్టుకుని తరచుగా యూరిన్కి వెళ్లాల్సిన అవసరం, రాత్రులు ఎక్కువగా యూరిన్కి వెళ్లాల్సిన అవసరం, అతి దాహం అతిమూత్రం, అంటే యూరిన్ ఎక్కువ పోతున్నప్పుడు ఏంటంటే బాడీ డిహైడ్రేషన్ కి లోనై అతి దాహం, మళ్ళీ నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం షుగర్ ని కన్ఫర్మ్ చేసి దానికి సరైన వైద్యం అందిస్తే ఈ ప్రాబ్లం మనం చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మేము వాడే లేటెస్ట్ షుగర్ మెడిసిన్స్ లో కూడా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే SGLT2 ఇన్హిబిటర్స్ లో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది మేము పేషెంట్స్ కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి లక్షణాలు ఏదైనా ఒకటే కాబట్టి యూరిన్ లో మంట రావడం, కడుపులో నొప్పి రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, మధ్య మధ్యలో చలి రావడం ఉన్నప్పుడు ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ చెకప్ చేయించుకుని దాన్ని మనం స్టార్టింగ్ దశలోనే గుర్తిస్తే సింపుల్ గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ మూత్రం చాలా దుర్వాసన, అదొక రకమైనటువంటి వాసన వస్తుంది అని చెప్పి చెబుతుంటారు. మీరు ఇప్పుడు చెప్పారు కూడా, అది ఏమిటి మామూలు వాళ్ళకి మూత్ర విసర్జన అమోనియా వాసన, యూరియా వాసన అని అంటున్నారు?
0: షుగర్
1: ఆ ఎక్కడన్నా భూమి మీద అంటే ఇప్పుడు లేదనుకోండి, అందరూ వాష్రూమ్ లో వాడుతున్నారు, ఎప్పుడన్నా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదైనా బయట బహిర్భూమిలో పోస్తే అక్కడ చీమలు బాగా పాకుతాయి అని వాళ్ళు అంటుంటారు డాక్టర్. ఇది మరి మీరేమంటారు?
0: నిజమేనండి, అది ఆ సినిమాలో ఒక సినిమాలో చూసాము అది ఆల్రెడీ. అది బేసికల్ గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ కంట్రోల్ లేనప్పుడు బ్లడ్ లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయో కిడ్నీస్ ఆ అధిక షుగర్ ని యూరిన్ ద్వారా క్లియరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు యూరిన్ లో కూడా షుగర్ లెవెల్స్ అనేది ఉంటుంది. కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నార్మల్ పర్సన్స్ తో పోలిస్తే షుగర్ వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అండి.
1: డాక్టర్, ఇందాక మీరు కిడ్నీల మీద ప్రభావం ఉంది, షుగర్ సరిగా కంట్రోల్ లేకపోతే అని చెప్పారు. అందులో ఈ సమ్మర్ లో వేసవి కాలంలో ఇంకా జాగ్రత్త వహించాలి అని చెబుతూ, అసలు కిడ్నీలకి సమ్మర్ లో ఉండేటువంటి ఇబ్బందులు, రిస్క్ గురించి ఒకసారి చెప్పండి. అసలు
0: కిడ్నీలకి సమ్మర్ లో ఉండే డైరెక్ట్ రిస్క్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన అక్యూట్ కిడ్నీ

0: ఇంజరీ బేసికల్ గా అది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ గురించే కాకుండా నార్మల్ పర్సన్స్ గురించి అయినా మాట్లాడదాము. ఎవరైనా సరే సడన్ గా ఒక 4-5 సార్లు వామిటింగ్స్ అయ్యి ఒక 5-6 సార్లు విరోచనాలు అయితే ఖచ్చితంగా మీరు దానికి డిహైడ్రేషన్ ని కరెక్ట్ చేయడానికి సరిపడనంత వాటర్, మజ్జిగ, నార్మల్ పర్సన్ షుగర్ పేషెంట్ కాకుండా కంట్రోల్లో ఉండే షుగర్ పేషెంట్ అయితే కొన్ని కొబ్బరి నీళ్లు అలా ద్రవ పదార్థాలు తీసుకుని ఆ డిహైడ్రేషన్ సెట్ చేసుకుని కేవలం మీరు ఏ టెస్ట్ చేయకపోయినా సరే యూరిన్ సరిగ్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఉంటూ సరే మోషన్స్ అయినా దానికి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని యూరిన్ అవుట్పుట్ బాగుందా లేదా చూసుకుంటూ యూరిన్ అవుట్పుట్ చూడడానికి ఏ బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సడన్గా ఒక పేషెంట్కి ఒక 5-6 సార్లు మోషన్స్ అయ్యి తర్వాత యూరిన్ సరిగా రానట్టు ఉండి ఆయాసం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి క్రియాటిన్ అనే బేసిక్ చెకప్, మన పిహెచ్సిలో సరే ఎక్కడైనా సరే క్రియాటిన్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇనీషియల్ దశలో డిహైడ్రేషన్లో ఏంటంటే క్రియాటిన్ పెరిగినప్పుడే మనం యాక్షన్ తీసుకుని సరిగ్గా ఫ్లూయిడ్స్ రీసస్టేట్ చేసి ఆ కిడ్నీ అనేది ఎటువంటి డిహైడ్రేషన్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడకుండా మనం రికవర్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఎవరైనా సరే నార్మల్ పర్సన్ కి కూడా డిహైడ్రేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ టైంలో ఎక్కువగా మోషన్స్ టైంలో వచ్చే అవకాశం. ఇది కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది, దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి కిడ్నీ సమస్యలు రావు. దీని పేరే అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో ఇదేంటంటే సడన్ గా కిడ్నీ పనితీరు డ్రాప్ అవడం బేసికల్ గా డిహైడ్రేషన్స్ లేకపోతే వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, నార్మల్ గా ఉన్న పేషెంట్ అయినా సరే ఎండాకాలంలో డిహైడ్రేటెడ్ స్టేట్ లో ఒకటి లేదా రెండు పెయిన్ కిల్లర్స్ అంటే డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వైద్యం చేసుకుని పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఐడ్స్ గ్రూప్ కు సంబంధించిన పెయిన్ కిల్లర్స్ కనుక వేసుకున్నా సడన్ గా కిడ్నీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో డిహైడ్రేటెడ్ స్టేట్ లో ఒళ్ళునొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి సొంత వైద్యం చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉంటే కిడ్నీకి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ రిస్క్ ఎవరికంటే డిహైడ్రేటెడ్ స్టేట్ లో వచ్చే అవకాశం ఉంది, ప్లస్ అదే డిహైడ్రేటెడ్ స్టేట్ లో పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా రిస్క్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి సొంతంగా నొప్పి మాత్రలు ఎక్కడ పేషెంట్స్ వాళ్ళంతర వాళ్ళు వేసుకోకూడదు. ఇంకా బాగా నొప్పి భరించలేనప్పుడు డాక్టర్కి అందుబాటులో లేనప్పుడు మీరు పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం వేసుకోవచ్చు, అది మాత్రమే సేఫ్. ఇంకా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ మీరు సొంత వైద్యం కింద వేసుకోకూడదు, దీనివల్ల కూడా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో బాగా బయట తిరిగినటువంటి వాళ్ళు చాలా మందికి కళ్ళు తిరగడం, కండరాలు పట్టేయడం ఇవి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆయన ఎండలో బాగా తిరగడం వల్ల జరిగినటువంటి ఇబ్బందేనా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయంటారా?
0: లేదండి, బేసికల్ గా ఇది ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సమ్మర్లో బయట మనం ఎండలో తిరిగినప్పుడు విపరీతమైన చెమట పట్టడం వల్ల కూడా మన శరీరంలో సోడియం, పొటాషియం క్లోరైడ్ లాంటి లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా దీనివల్ల పేషెంట్స్ విపరీతమైన నీరసం, కండరాలు పట్టేయడం అంటే మజిల్ క్రామ్స్, కన్ఫ్యూజన్ అంటే అయోమయంగా ఉండడం, కొంతమందికి ఎక్కిళ్ళు రావడం సోడియం తగ్గినప్పుడు, తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ పల్స్, తర్వాత కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండి. సో అట్లా మీకు అయోమయంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫిజిషియన్ని కలిసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, బీపీ మెడిసిన్స్ లో కొంతమంది కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ వల్ల కూడా డిహైడ్రేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్కి తగ్గట్టు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్ గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి నీళ్లు బాగా తీసుకోవాలి, తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్ చిటికడం తుప్పేసి, నిమ్మకాయ నీళ్లు, షుగర్ వేయకూడదండి. చాలా మంది ఏంటంటే షుగర్ వేసిన తర్వాత నీరసం తగ్గుతుంది అనుకుంటారు, అది తాత్కాలికంగా మాత్రమే. షుగర్ వేయడం వల్ల మళ్ళీ షుగర్ పెరిగి మళ్ళీ డిహైడ్రేషన్ పెరిగి మళ్ళీ నీరసం పెరుగుతుంది. కాబట్టి ప్లెయిన్ మజ్జిగ, చిటికడం తుప్పేసి, నిమ్మకాయ నీళ్లు లేకపోతే ORS బాగా నీరసంగా ఉంటే తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవచ్చు, అది కూడా లేత కొబ్బరి నీళ్లు, ప్రొవైడెడ్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి, కిడ్నీ సమస్యలు ఆల్రెడీ ఉండే వాళ్ళు కొబ్బరి నీళ్లు తక్కువ తీసుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम, नेन मणिश्री। కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు మంజూరైనట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుండి 35 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కదుల దుర్గేష్ తెలిపారు. కాకినాడ నుంచి హర్యానా రాష్టంలోని హిజార్ వెళ్లే నూతన రైలును కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో నిన్న జెండా ఊపి ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో 1523 బోధనా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏపీ తెలంగాణ తాగునీటి అవసరాల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సాగర్లో 15 వరకు ఏపీకి 10 టీఎంసీల వినియోగానికి కేఆర్ఎంబీ అనుమతిచ్చింది. అలాగే తెలంగాణకు సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ఏలూరు జిల్లాలో జనగణనలో భాగంగా ఇండ్ల గణన సర్వే పనులు 2 రోజుల్లోగా 50% పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కేవీటి సెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతోంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించిందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సుప్రసిద్ధ భారతీయ రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆర్కే నారాయణ్ పేరుతో సుప్రసిద్ధులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి వర్ధంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

यस्विन टू नरू विविध भारती एफ एम 101.3 विथ मी ज्योति 11 आवर्स 12 मिनट्स 29 सेकंड्स लो ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక మాస్ మసాలా చిత్రాన్ని కరెక్ట్ గా తీస్తే ఆ సినిమా సక్సెస్ ను అంచనా వేయడం ఎవ్వరి వల్ల కాదు. అందుకు బలమైన సంకల్పం ఉండాలి. మరి తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు, వాళ్ళ అకౌంట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, కానీ ప్రతి హీరోకి తన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి లాంటి సినిమా, స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి సినిమా. ఆ హీరో పేరు చెప్పగానే ఠక్కును గుర్తొచ్చే సినిమా మాత్రం ఒకటి ఉంటుంది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అడవి రాముడు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ. ఇలా ప్రతి హీరోకి ఓ టర్నింగ్ పాయింట్. అండ్ ఈరోజు సినిమా కబుర్లలో 19 ఇయర్స్ యంగ్ హీరో తన సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా, 2003లో జాతరను తలపించిన సినిమా, తారక్ జక్కన్న సినిమా కబుర్లు. మాట్లాడుకుందామా? బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం వచ్చేస్తుంది. శంకర్ మహదేవన్, రనయన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో జనతా గ్యారేజ్ మూవీ నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: చిన్నమ్మాయ్, ఓ చిన్నమ్మాయ్
1: రా రా. అమ్మడు, ఏంటిట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయ్.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పచ్చడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

లెబనాస్ 19:56 లో ఉంది. వీబీ బ్లాగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక సినిమా గురించి చెప్తాను అన్నాను కదా, ఈ రోజు సినిమా కబుర్లలో అప్పటికే స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్ కి రాజమౌళికి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్ తో సంభాషణల రచయిత రత్నంతో కలిసి నెల రోజుల్లో కథ రెడీ చేశారు రాజమౌళి. 2002 డిసెంబర్లో స్టార్ట్ చేసిన సినిమా 2003 మేలో కంప్లీట్ అయింది. ప్రీ రిలీజ్ పోస్టర్, ఆడియో రెస్పాన్స్, వర్కింగ్ స్టిల్స్ తో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది ఈ సినిమాకి. ఆది సినిమాతో వినాయక్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్టు చూపించి బాక్సాఫీస్ హిట్ కొడితే, రాజమౌళి సింగమలేతో మన ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించి ఫుల్

క్లారిటీ ఇచ్చేశారు. తనలోని నటనను కంప్లీట్ గా బయటకు తీసుకొచ్చారు. ఎస్, అదే సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రాజమౌళి గారి గురించి చెప్పాలి అంటే హీ నోస్ ద లాజిస్టిక్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట, ప్రాజెక్ట్. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాతో అతన్ని ఆయనకు ఆయనే ఛాలెంజ్ చేసుకుంటారనమాట. హీ ఛాలెంజెస్ హిమ్సెల్ఫ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దట్ టు కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి అస్సలు మిస్ అవ్వవు అనమాట. ఒక మాస్ యాక్షన్ డైరెక్టర్ కి కరెక్ట్ కటౌట్ తగిలితే వచ్చే రిజల్ట్ బాక్స్ ఆఫీస్ హిట్. సో ఎలివేషన్స్ ఇవ్వడంలో కూడా మన రాజమౌళి గారు దిట్ అనమాట. అండ్ యూనో ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత లోతైనా ఆ లోతెంతో ముందే తెలుసుకుని ఎన్ని కష్టాలు పడైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనమాట. తీసుకుని సక్సెస్ సాధించి తీరుతారు. ప్రతి హీరోలో ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది, అదేంటో పట్టుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మూవీలో అవి హైలైట్ చేస్తారు. మరి ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ను అమాంతం పెంచింది జక్కన్న సింహాద్రి సినిమా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ బాద్షా చిత్రం నుంచి దళేర్ మెహందీ రనేన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

11:33 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. బ్యూటిఫుల్ మూవీ సింహాద్రి కబుర్లు మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇమోషన్స్ విషయానికి వస్తే తన మూవీలో ఆ ఇమోషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి, చెప్పుకున్నాం కదా. ఎలివేషన్స్ విషయంలో మంచి పేరుంది రాజమౌళి గారికి. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే రన్ టైం మొత్తం ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, అది కామెడీ అయినా సస్పెన్స్ అయినా సెంటిమెంట్ అయినా ఏదైనా సరే స్క్రీన్ నుంచి కదలనివ్వకుండా చేయడం ఆయన స్పెషాలిటీ. కథ చాలా సింపుల్ గా ఉన్నా పోర్ట్రే చేసే విధానం కేరళలో ప్రకృతి వైద్యం ఫేమస్. సో ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారనమాట సినిమా గురించి. ఆ పోర్ట్రే చేసిన విధానం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మరి కేరళలో ప్రకృతి వైద్యం గురించి, పని మీద అక్కడికి వెళ్లిన హీరో ఆ రాష్ట్రంలో బాలనయ్యర్ గ్యాంగ్ ను వాళ్లు చేసేటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడం, భాష రాని రాష్ట్రంలో అక్కడి ప్రజలతో దేవుడిగా సింగమలైగా పాలాభిషేకం చేయించుకోవడం. సో ఫ్లాష్ బ్యాక్ కదనమాట ఇదంతా కూడా. అండ్ అలాగే తన వాళ్లను చంపిన వాళ్ల మీద ఒక కామన్ మ్యాన్ కి ఎంత కసి ఉంటుందో కళ్లతో హావభావాలతో తారక్ ప్రదర్శించిన తీరుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ప్రేక్షకులు. మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం బిఫోర్ దట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి కానీ, చిరంజీవి గారి ఇందిరా కానీ, ఇలా ఎన్నో సినిమాల్లో మనం చూసాం. అన్ని రికార్డులు కొల్లగొట్టినవే. సింహాద్రి సేమ్ స్టైల్, కానీ మాస్కి కిక్కిచ్చే అంశాలు కావలసినన్ని యాడ్ చేశారు మన జక్కన్న. కేరళ ఎపిసోడ్ని పూనకాలొచ్చేలా రాయించారనమాట. హీరో క్యారెక్టర్కి పోటా పోటీగా విలన్ పాత్ర ఉంటుంది. విలన్స్గా రాహుల్ దేవ్, ముఖేష్ ఋషి తమ పాత్రలకు ప్రాణం పోశారని చెప్పాలి. అండ్ భానుచందర్, సీత, నాజర్, సంగీత, శరత్ సక్సేనా, కోటగారు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ అన్ని పాత్రలను కూడా ది బెస్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ భూమిక క్యారెక్టర్కు తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారని చెప్పాలి, చాలా క్యూట్గా. అండ్ సెకండ్ హీరోయిన్గా గ్లామరస్ అంకిత, అందరికీ గుర్తుంది కదా. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. నాగా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి ఏఎం రత్నం గీతం, విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

11:40:20 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం కదా. హీరో అజ్ఞాతవాసంలో ఉంటూ తన గతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ప్రశాంతంగా గడుపుతూ ఉండటం, టైం వచ్చినప్పుడు పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వటం మనం ఎన్నో సినిమాల్లో చూసాం కదా. రజనీకాంత్ గారి భాష గాని

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

టెంపర్ మూవీ నుంచి రంజిత్ లిప్సిగా పాడినటువంటి కందికొండ గీతం విన్నారు. అనుప్రభన్స్ మ్యూజిక్ లో 11:51 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింహాద్రి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే కీరవాణి సంగీతం ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది ఈ సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీట్ సాంగ్స్, మెలోడీని ఇష్టపడని వాళ్ళు లేరనమాట. సో గోదావరి పుష్కరాల సీన్ కానీ, హఠాత్తుగా నాలుగు వైపుల నుంచి సింహాద్రిని చుట్టుముట్టడం అండ్ శరత్ సక్సేనా సింగమలై అని అరవటం అక్కడ మొదలవుతుంది. హై వోల్టేజ్ వైబ్రేషన్ 2023లో రీ రిలీజ్ కూడా చేశారనమాట. సో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది సింహాద్రి. తారక్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా సింహాద్రి అని చెప్పొచ్చు. మాస్ హీరో అంటే ఇలానే ఉండాలి అనేలా బలమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఎన్టీఆర్. సో పాత రికార్డులన్నీ సింహాద్రి సునామీతో కొట్టుకుపోయాయి. అంత ఫైర్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డ్స్ సృష్టించారు సింగమలై. సో మరి ఇవి ఈనాటి సినిమా కబుర్లు, సింహాద్రి సినిమా కబుర్లు అనమాట. సో విన్నారు కదా. అండ్ భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు సింహాద్రి మూవీ అని చెప్పి గెస్ట్ చేస్తూ ఇందాక. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా మెసేజ్ చేశారు రమణమూర్తి కేవీ శ్రీకాకుళం నుండి. సో అది మ్యాటర్. అండ్ ఇప్పుడైతే మీకోసం సింహాద్రి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ నేను ప్లే చేస్తున్నాను. టిప్పు చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం ఎంఎం కీరవాణి మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ దేశంలో వైద్య ఆవిష్కరణలకు, ఆరోగ్య సంరక్షణ శ్రేష్టతకు ప్రధాన చోదక శక్తిగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఎయిమ్స్ రోగుల సంరక్షణ, ఆధునిక వైద్యంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతూనే సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సేవలను కొనసాగిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో బంగారం, వెండి ముడిసరుకులపై 5%, ప్లాటినం ముడిసరుకులపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. అంతేకాకుండా నిర్దేశిత నిబంధనలను పాటించాల్సి ఉంటుందనే షరతుతో వాడిన విలువైన లోహాల ఉత్ప్రేరకంపై సుంకాన్ని 4.35% నిర్ణయించింది. రాష్ట రాజధాని అమరావతి నెడమరులో బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో 2 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీవారిని ఈ రోజు మంత్రి దర్శించుకున్నారు. వీఐపీ విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏవీ ఏకపక్షంగా తీసుకోరాదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ నగరానికి కీలక వాణిజ్య కేంద్రంగా ఉన్న జ్ఞానపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పేర్కొన్నారు. జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్లో పర్యటించి అక్కడ దైనందిన కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. అమరావతిలో రీజనల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణ అంచనా వ్యయం 50 కోట్ల రూపాయల నుంచి 103 కోట్లకు పెరిగినందున కేబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 12 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం సో సక్సెస్ మంత్రం చెప్పాను కదా సూర్యుడి కంటే ముందే నిద్ర లేచినవాడు లోకాన్ని జయించగలడు అన్నది పెద్దల మాట మనం ఉదయాన్నే లేవగానే చేసే మొదటి పని ఏం చెప్పండి మన డే మొత్తాన్ని డిసైడ్ చేసే పని అన్నమాట సో మనం ఏం చేస్తామో అదే మన డే మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే విజయవంతమైన పారిశ్రామికవేత్తల నుంచి క్రీడాకారుల వరకు కూడా అందరూ కూడా ఒకే రకమైన మార్నింగ్ రొటీన్ని ఫాలో అవుతారని సైన్స్ చెప్తుంది మనం కూడా మన మార్నింగ్ రొటీన్ చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ చేస్తే లైఫ్లో పాజిటివ్ చేంజెస్ని సాధించుకోవచ్చు అందులో ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం సో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్ర లేవటం దీనివల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందంట మరి ఈ టైంలో ప్రకృతి ప్రశాంతంగా ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మన రోజును ప్లాన్ చేసుకోవడానికి ఇతరుల కంటే కూడా మనకు ఒక 2 hours టైం ఎక్కువ దొరుకుతుందన్నమాట సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా మాట్లాడుకుందాం బిఫోర్ దట్ అలా వైకుంఠపురంలో చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి మంగ్లి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది తమన్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: కడుపు నిండిపోయింది బంగారం

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: పోదా అడవి పోలే.

On the VB clock, Vintunaru Vivid Bharati FM 101.3 with me, Jyoti. మరి మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ఫుల్ పీపుల్ పాటించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో మనలో చాలా మంది ఏంటంటే మార్నింగ్ లేవగానే చేసే మొదటి పని మొబైల్ ఫోన్ చూడడం కదా. నోటిఫికేషన్స్, సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ని వెంటనే స్ట్రెస్ లోకి నెట్టేస్తాయి. నిద్ర లేచిన ఫస్ట్ 30 to 60 minutes అంటే 30 నుంచి 60 నిమిషాల వరకు కూడా ఫోన్ కి దూరంగా ఉంటే మన థింకింగ్ పవర్ అనేది పెరుగుతుందట. నైట్ మొత్తం విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయానికి డీహైడ్రేషన్ లో ఉంటుంది. లేవగానే ఒకటి కానీ లేదంటే 2 గ్లాసుల గోరువెచ్చ నీళ్లు తాగటం వల్ల మెటబాలిజం అనేది పెరుగుతుంది అండ్ డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట. అండ్ తర్వాత రోజు మొత్తం కనీసం అంటే ఇలా లేచిన తర్వాత ఒక 30 to 60 మినిట్స్ ఆ ఫోన్కి దూరంగా ఉండి వాటర్ తాగి ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, 20 నిమిషాలు కనీసం ఒక 20 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మన బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి మనల్ని రోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తాయి. అది యోగా అయినా సరే లేదంటే వాకింగ్ అయినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మాట్లాడుకుందాం ఇంకా, బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం, కులీ నంబర్ 1. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది ఇళయరాజా కంపోజిషన్ లో. వింటూ స్ట్రేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెళ్ళాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో

0: సంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంకోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంకోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రీ కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ వందలాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంకోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంకోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి కడవలిన పేరాల్ ఉరుది కురుదావదే నాన్ నేర్ముగమాగవు அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரியவரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டவரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: ரங்கசாமி தோட்டு பார்ட்டிக்கு சென்ற மல்லாடி கிருஷ்ணாராவ், பிஜேபிக்கு

0: தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
1: ரங்கசாமితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమాపేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్టేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్ వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, గందరగోళంగా ఉన్న మనసును మెడిటేషన్ ప్రశాంతంగా మార్చేస్తుంది కదా. ఒక 10 నిమిషాల ధ్యానం మన డెసిషన్ మేకింగ్ అబిలిటీని, సహనాన్ని పెంచుతుందన్నమాట. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ప్రేయర్స్ వల్ల మెంటల్ స్ట్రెంగ్త్ని పొందొచ్చు. ఎప్పుడు ఏ పని చేయాలో క్లారిటీ లేకపోతే ఉన్న టైం వేస్ట్ అయిపోతుంది కదా. మరి ఈరోజు కంప్లీట్ చేయాల్సిన పనుల్ని లైక్ ఒక టాప్ 3 ఏమన్నా పెట్టుకుని ఒక డైరీలో రాసుకోండి. ఇదేంటంటే మనల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది. అండ్ మనం ఎదురుగా కూడా ఒక పేపర్ మీద రాసుకొని స్టిక్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఎవ్రీడే మనం చేయాల్సిన పనుల్ని. అపార్ట్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ ఏదైనా ఇన్స్పిరేషన్ బుక్ అనమాట, అది తీసుకుని కనీసం ఒక 5 పేజెస్ చదవటానికి ట్రై చేయండి. సక్సెస్ఫుల్ పీపుల్ థాట్స్ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండి, అల్పాహారం. సో బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ప్రోటీన్లు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మధ్యాహ్నం వరకు కూడా నీరసం అనేది రాకుండా ఉంటుంది. సో నీరసం లేకపోతే యాక్టివ్గా పనులు చేసుకోవచ్చు కదా. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే నేను ప్లే చేస్తున్నాను. కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 12:50 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం అండ్ తర్వాత మరీ ముఖ్యంగా నేను చేయగలను ఈ రోజు నాకు చాలా అద్భుతంగా ఉంటుంది అని మీకు మీరే చెప్పండి. అంతరాత్మతో మనం మాట్లాడుకునే మాటలు పాజిటివ్ వర్డ్స్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డబుల్ చేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ కూడా ఒక్కరోజు చేస్తే సరిపోదండి. ఏదైనా ఒక అలవాటు అనేది మన లైఫ్ స్టైల్లో భాగం కావాలంటే మినిమం ఒక 21 డేస్ పడుతుందన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ మనం చేసే ఈ చిన్న చిన్న మార్పులే ఫ్యూచర్లో పెద్ద పెద్ద విజయాలకు పునాదులవుతాయి, ఫౌండేషన్ అన్నమాట. తెలుసుకున్నాం కదా. సో మరి మన తలరాతి మారాలి, సక్సెస్ మన వెంటే ఉండాలి అంటే ఏం చేయాలో. సో స్టార్ట్ యువర్ మార్నింగ్ అ న్యూ ఫ్రమ్ టుమారో. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం F3 ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. రాహుల్ జిప్లిగంజ్ గీతమాధురి పాడినటువంటి పాట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.
1: లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.

అంటే మినిమం ఇట్లా ఉండాలా?

పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధానమంత్రి కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఆయన ఇటీవల గుజరాత్ అస్సాం పర్యటన సందర్భంగా తగ్గించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరంగా సుస్థిరమైన ప్రత్యామ్నాయాలను అవలంబించడం ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతకు దోహదపడాలని పౌరులకు ప్రధానమంత్రి చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతను నిర్ధారించడానికి అన్ని కీలక భద్రతా ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతాయని వర్గాలు మరింతగా తెలిపాయి. కొత్తగా ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రాష్ట రాజధాని అమరావతి నిడుమరులో బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒకసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై ప్రభావం పడుతుందని చెప్పారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ సర్వోత్తమ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్వేదికగా స్పందిస్తూ జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో రాష్ట పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణాభివృద్దిలో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ అవగాహనా సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం తప్పనిసరి అయిన అన్ని భద్రతా ఏర్పాట్లను కొనసాగిస్తూనే ఇటీవలి దేశీయ పర్యటనల సందర్భంగా తన కాన్వాయ్

0: યસ વિન્ટનારો વિવિધ ભારતી એફએમ 101.3 વિથ મી જ્યોતિ 1 hour 4 minutes 2 seconds લો ઓન ધી વીબી ક્લોક એન્ડ ધીરા પ્રોગ્રામ લોકો છે.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.

0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.

1 hour 6 minutes 15 seconds ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో మనం ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి కదా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతలు. మరి ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్ హెల్త్కి ఇవన్నీ కూడా చాలా కష్టం అండి, అంటే ఒక ఛాలెంజ్ లాగా మారాయన్నమాట. మరి ఈ టైంలో కాబోయే తల్లులు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం అనేది ముఖ్యం కదా. మరి ఎండల వల్ల సడన్గా బీపీ పెరిగే ప్రమాదం కూడా ఉంది. మరి దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం ఈనాటి ధీరాలో. బిఫోర్ దట్ అభిలాష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1 hour 11 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ హీరాలో ఉన్నాం. మరి వేసవి అనగానే అధిక ఉష్ణోగ్రత, ఎండ, వేడి, సామాన్యులు ఎండ నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇక ప్రెగ్నెంట్ విమెన్ గురించి చెప్పక్కర్లేదు కదా, వాళ్లపై మరింత ప్రభావం ఉంటుందన్నమాట, ఎక్కువ ప్రభావం ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డీహైడ్రేషన్ వల్ల నెలలు నిండక ముందే పెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకని రోజంతా కూడా తగినంత నీరు, పండ్ల రసాలు ఇవి తాగుతూ ఉండాలి. అండ్ మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. దానికోసం 1 లీటర్ నీళ్లలో 6 స్పూన్ల పంచదార, 1/2 స్పూన్ ఉప్పు కలిపి తీసుకుంటే మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఇది ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్ అంతఃపురం చిత్రానికి చిత్రగర్భ అనేటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏడాది.
1: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
0: అంతకుముందు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కానీ ఆ హాస్పిటల్స్ లో కానీ అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూర దృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
0: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్సీ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్టంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్యకాలంలోనే రమారమి ఒక 60 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ది చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవితా మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ఫ్యాలన్ పెట్రియాడిట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమరవీరులైన వారి పిల్లల త్యాగాలను వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం ఇది. 1 hour 36 minutes 32 seconds లో ఉంది. వీబీ క్లాక్.

0: ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 1:36:32 లో ఉంది. విబీ క్లాక్ మరి ధీర ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. మరి సమ్మర్ కేర్, అది కూడా ప్రెగ్నెంట్ విమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సమ్మర్ లో బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ గా ఉంచుకోవడానికి మనం తీసుకునే ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరి రోజు కూడా మనం తీసుకునే ఫుడ్ లో కీరదోస, ఇంకా మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో డైలీ డైట్ లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే పుచ్చకాయ తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. బయట దొరికే ఆయిల్ ఫుడ్ కానీ, కారంగా ఉండే స్పైసీ ఫుడ్ కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్. అండ్ అలాగే ఒకేసారి ఎక్కువ తినకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల, అంటే కొంచెం కొంచెం తీసుకుంటూ కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోవాలన్నమాట. సో చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల అసిడిటీ అనేది తగ్గడమే కాదు, బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరి ఇలాంటి లైట్ డైట్ బేబీ గ్రోత్ కి అవసరమైన విటమిన్లను కూడా అందిస్తుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మధ్యాహ్నం కనీసం ఒక 30 నిమిషాలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. అండ్ సమ్మర్లో ఈ గర్భిణీలు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే మంచిది. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది ఫ్రమ్ ద మూవీ అశోక చక్రవర్తి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మహానుభావులు ఊర్మిళా, ఏమిటిది
2: పల్లవి?
1: పల్లవా, అల్లరా?
2: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
1: ఇది భక్తి కాదు, పిచ్చి.
2: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
1: సరేలే,
2: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
1: ఇదిగో
2: పాడతాను, పాడి తీరుతాను.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

1 hour 44 minutes లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం కదా. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సమ్మర్ లో. మరి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం వరకు కూడా ప్రయాణాలు చేయడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి పనుల్ని మార్నింగ్ 11 గంటల లోపే పూర్తి చేసేసుకోవడం బెటర్. అండ్ అలాగే గాలి ఆడేలాగా కొంచెం లూజ్ గా ఉండేటువంటి కాటన్ డ్రెస్సులు వేసుకోవడం అండ్ నిద్రపోయేటప్పుడు ఎడమ చేతి వైపుకు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రూమ్ లో గాలి వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. దీంతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ కదలికలు, మీ హెల్త్లో చేంజెస్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రుద్రమదేవి చిత్రానికి చిత్ర, సాధనా సర్గం చిన్మయ్యి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటున్నారు ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

ఘర్షణ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ గీతం విన్నారు కదా, రాజశ్రీ గీతం ఇది. 1 hour 55 minutes 55 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ సమ్మర్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ కేస్

ఒకవేళ తీవ్రమైన తలనొప్పి గాని కళ్ళు మసకబారటం గాని ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఏమాత్రం ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నమాట. అలాగే కాళ్ళు చేతులు వాపు రావడం కూడా కొన్ని సందర్భాల్లో మేజర్ హెల్త్ ప్రాబ్లం కావచ్చు. మరి ఇలాంటివి ఏమైనా నోటీస్ చేసినా కూడా అంటే అన్యూజువల్ సింప్టమ్స్ అనమాట, లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఈ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, వాటిలో మార్పులు కనిపిస్తే గనక డాక్టర్ని ఇమీడియట్గా కలవండి. అండ్ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రెగ్నెంట్ విమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం, సేఫ్ డెలివరీకి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ ఆల్వేస్ అత్యవసర పరిస్థితుల కోసం దగ్గరలోని హాస్పిటల్ ఫోన్ నంబర్లు హ్యాండీగా ఉంచుకోండి. మీరు తీసుకునే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మీ హెల్త్కి, మీ బేబీ ఫ్యూచర్కు కూడా చాలా కీలకమైనవి. ఇది ఈనాటి ధీరా. ఇప్పుడైతే మీకోసం హుషారు చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి రాధన్ మ్యూజిక్ లో కిట్టు విశాప్రగడ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మనుశంకర వరప్రసాద్ గారు, భీమ్ సుసిసిరోలియో అండ్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 2 hours 35 minutes 2 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ తో జో అయితే రెడీగా ఉంది. మరి జో అడిగి సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి ఈ రోజైతే మాత్రం నేను ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్ మాత్రమే ప్లే చేద్దాం అని ఫిక్స్ అయిపోయాను ఈ రోజు షోలో అయితే. సో మరి మీ అందరూ కూడా రెడీగా ఉండండి, బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ప్రశ్నలు కూడా, ప్రశ్నల వర్షం కూడా అలాగే ఉంటుందన్నమాట. కామర్తి శంకర్ రాజుల నుండి హాయ్ అంటున్నారు. పెడని జోగానందరావు గోల్ని అప్పుల్ రాజు హాయ్, వెల్కమ్ టు సందడే సందడి వివిధ భారతి. ఎస్ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాను. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచార్య వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అంకయ్య గడ్డం నుండి మెసేజ్ చేశారు. రాజోల్ నుండా, ఓకే అంకయ్య. అండ్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న హాయ్, సందడే సందడికి స్వాగతం అంటూ మంగళగిరి సాయినగర్ నుండి తిరువిధుల బాబు మిత్ర బృందం. శాంతినగర్ నుండి ఓకే ఒకడు హాయ్ అండి హాయ్. అండ్ అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుండి మెసేజ్ చేశారనమాట.

సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఒక సూపర్ హిట్ సాంగ్ కి సంబంధించినటువంటి మ్యూజిక్ బిట్ వినిపిస్తాను, చాలా తక్కువ వినిపిస్తాను, ఎందుకంటే ఆ పాట మామూలు పాట కాదు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారు. సో అది జాగ్రత్తగా వినండి. జస్ట్ అలా వినిపిస్తాను కొన్ని సెకండ్స్, అది విన్న తర్వాత అది ఏ మూవీలోది అండ్ ఆ పాటను పాడినటువంటి సింగర్ ఎవరు. ఓకే, అండ్ మూవీలోది గెస్ట్ చేసినా కూడా ఓకే, నాకు గెస్ట్ చేయండి. సూపర్ హిట్ మ్యూజిక్ అయితే మీకోసం వచ్చేస్తుంది,

సో అలా వినిపించగానే వచ్చేసింది. ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తున్నాయి అనమాట. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ని పంపిస్తారు అనేది. రైట్ నౌ మీకోసం సూర్య ఐపీఎస్ మూవీ నుంచి అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. అండ్ ఈ పాటని వింటూ నాకు ఆన్సర్ని పంపించండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, ఖచ్చితంగా మీ పేరు ఆన్సర్ ఉండేలాగా. ఓకేనా? ఎంజాయ్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

2:45:28 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు పంపించారండి, మొత్తానికి రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సినిమా గురించి. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి గోనెగండ్ల గ్రామం లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ పెడన నుండి నర్సన్న శివగంగ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెప్పాను కదా, పేరు కంపల్సరీ పంపించండి అన్నాను, చక్కగా ఆన్సర్ మాత్రమే పంపించారు, పేరు లేదు, పైకి వెళ్ళి చూడాలి, గరీబ్ నవాజ్ టైలర్స్ అంట అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఒక రైట్ ఆన్సర్

ఒక రాంగ్ ఆన్సర్ కూడా వచ్చింది మనకి, శివ మూవీ అంటూ. భాను సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి. కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ మూవీ నేమ్ అంటూ శివ అంటూ మళ్ళీ ఇంకొక రాంగ్ ఆన్సర్ వచ్చింది. దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. జయం బాషా ఫ్యామిలీ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగే ప్రశ్నకు సమాధానం అంటూ గుజరాత్ నుండి మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి షాకీర్ నాజీర్ జాహిద్. ఓ, అదంతా టైప్ చేసి పెట్టారు బట్ ఆన్సర్ మాత్రం టైప్ చేయలేదండి మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగా జగ్గయ్యపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవి ఫ్రమ్ శివంగులపాలెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎస్, నేను ఫోన్ చేశాను. వెల్కమ్ టు సందడి సందడి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం చందన్నపేట మండలం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయినగర్ నుండి తిరువీధుల బాబు మిత్ర బృందం మంగళగిరి అక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీజో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. సాంగ్ కూడానా సూపర్ అసలు. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ బాగున్నానండి, నేను బాగున్నాను. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా. ఫస్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ జయంతి ఆల్వాల్ మై నేమ్ ఈజ్ ఓకే మీ పేరు అదా, రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఈవినింగ్ అంటూ సతీష్ సాహితి సుహాన్ బాలాపూర్ క్రాస్ రోడ్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మంగళగిరి దామర్ల చిన్నమస్తాన్ రో దామర్ల పెద్దమస్తాన్ రో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు అక్షయ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. మీరు పాడింది మనో కాదండి అది. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి బొబ్బిలి సింహం అంట, కాదు కదా. అండ్ హాయ్ అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అబ్బా ఏం టైమింగ్ అండి అంట, సరిగ్గా అట్ట గునుగు తీద్దామా అంటే ఈడ ఈవిడ సందడే సందడి నిద్ర రానిచ్చేనా అంట. వివిఆర్జే నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ మెసేజ్ చేశారన్నమాట. మధ్యాహ్నం పూట ఎక్కువసేపు పడుకోకూడదు, కాసేపు పడుకోవచ్చు. అందుకని చెప్పి 1:30 నుంచి 2 అలా పడుకోండి, ఎందుకంటే 1 నుంచి 2 వరకు ధీరా కాబట్టి మీరు పడుకోవచ్చు. శ్రీరామదాసు అంజయ్యచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుండి. అండ్ పెళ్ళి కాదండి, సుందరి ఫ్రమ్ పెనమలూరు మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. మొత్తానికి చాలా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి. నేను చెప్పాను కదా చాలా ఫేమస్ సాంగ్ అది, అండ్ ఆ మ్యూజిక్ వినగానే ఎలా చెప్పేస్తారో అని ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారనమాట రైట్ ఆన్సర్ని. నిర్ణయం మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారనమాట ఆ పాటని. ఇప్పుడు మీకోసం నేను ఆ పాటని ఖచ్చితంగా ప్లే చేస్తాను. గణేష్ పాత్ర గీతం అది ఇళయరాజా మ్యూజిక్లో. సో బిఫోర్ దట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అండ్ ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటనేది రెడీగా ఉండండి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఇది జీకేకి సంబంధించింది. ఫస్ట్ మనం సినిమా గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ జీకే అడుగుతున్నాను. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించండి.

అండి. ఇప్పుడు మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం నిర్ణయం మూవీ నుంచి. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ అయితే ఉంది. ఆ బ్రేక్ తర్వాత మీకోసం ఆ పాట వచ్చేస్తుంది. వింటూ స్ట్రీట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: சந்தோஷம்.
1: வீண வேணுவைன சரிகமவின்னாவா.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
3: 101.3.

0: FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓస్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. రాష్టంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ భారత్లో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి సత్కరించారు. పార్వతీపురం పట్టణ

సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

బోరంపేట్ నుండి సంతోష్ సుప్రియ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కేఎల్ సుబ్బారావు ఆత్మకూరు నుండి, సార్ సుబ్బారావు గారు మీరు పద్దాకి ఇదే మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు ఒక మూడు, వెల్కమ్ టు సందడి సందడి అండ్ భోజనం చేశారా అని. నేను ఆల్రెడీ మీ మెసేజ్ చదివాను, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అండ్ మీరు పంపించిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. ఓకేనా? పెడని జోగానందరు కాలనీ అప్పలరాజు, ఈరోజు పాటలు వింటుంటే అలా మీ కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోయారా, ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తున్నాయంట గుర్తు. ఎనీవే, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉందన్నమాట, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

సో ఒక సినిమాకి ట్యాగ్ లైన్ ఉంది, ఆ ట్యాగ్ లైన్ నేను చెప్తాను, బట్ ఏ సినిమా ట్యాగ్ లైన్ అది అనేది మీరు చెప్పాలి. ఓకేనా? అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఓకే, అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనేది ఏ సినిమా ట్యాగ్ లైన్? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ ఏ సినిమా, అది మ్యాటర్ అనమాట. సో మీకోసం అయితే నేను ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, మరణం మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. 3 అవర్స్ 18 మినిట్స్ 9 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ అడిగాను ఒక ప్రశ్న అయితే సినిమాకి ట్యాగ్ లైన్ కి సంబంధించింది అనమాట. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ, ఇది ఏ సినిమా ట్యాగ్ లైన్ అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి ఇందాకటి ప్రశ్నకు ఉత్తరాఖండ్ అని ఆన్సర్ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆల్రెడీ మెసేజ్ చదివేటప్పుడు ఆన్సర్ వస్తుంది కదా, గనగలు రామకృష్ణారెడ్డి గారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, కాదండి అది రాంగ్ ఆన్సర్. రాజోల నుండి జయన్న, నో అందరూ అలాగే అనుకుంటున్నారు. భాస్కర్ పెడన్ నుండి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ పేరా? అయ్యో మీకు అర్థం కాలేదు. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనేది ట్యాగ్ లైన్ అనమాట. అంటే మనీకి సంబంధించింది, క్లూ కావాలి అంటే మనీకి సంబంధించి అని ఇస్తాను. అండ్ దుల్కర్ హీరో వచ్చేసి దుల్కర్ సల్మాన్. చూద్దాం ఇంకా. మోక్షిత్ షాన్వి సుధా చైతన్యపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అనమాట. కుసుమ పంపించేశారు మనకైతే. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి రాంగ్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ వచ్చి మనకి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ అంటూ ఇచ్చారు బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. శ్రీరామారావు మరియు అపరాజిత పెనంలూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఒడిశా నుండి భాస్కర్ రెడ్డి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఉంది చూద్దాం. మిర్యాల తిరుమలయ్య అండాలు అక్షయ చక్రధర్ మహిధర్ శ్రీధర్ పెనంలూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి కడప, రాంగ్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కరెక్ట్గా మనకి 4 మెసేజెస్ వచ్చినాయి అనమాట రైట్ ఆన్సర్స్ అయితే, మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్సే ఉన్నాయి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రాంగ్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి కూడా రాంగ్ ఆన్సర్ ఉంది. చూద్దాం ఇంకా ఎవరన్నా పంపించగలరేమో. ఓకేనా, కొంచెం టైం ఇద్దాం అనమాట. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనం విందాం. మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనే ట్యాగ్ లైన్ ఉన్నటువంటి సినిమా ఏంటి అని అడిగాను. దుల్కర్ సల్మాన్ హీరో అని చెప్పాను. అండ్ మనీకి సంబంధించింది అని కూడా చెప్పాను అనమాట ఇందులో. సో చాలా బ్యూటిఫుల్ మూవీ అది, రీసెంట్గా వచ్చిన మూవీస్లో. సో గెస్ చేయండి. అండ్ ఇంకొక పాట అయితే మనం విందాం. ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆ త్రయ గీతం ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

3 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి అడిగిన ప్రశ్నకు ఆన్సర్స్ వచ్చేసినాయి, చూద్దాం. సో ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్వరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భాను తిరుపతి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ ఓకే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ క్లూ ఇచ్చాక మొత్తం ఆన్సర్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ జయం భాష ఫ్యామిలీ నుండి రైట్ ఆన్సర్. కుబేరా అంటూ నాగార్జున మెసేజ్ చేశారు శాంతినగర్ నుండి, ఓకే ఒకడు బట్ కాదండి అది రాంగ్ ఆన్సర్. నేను దుల్కర్ అని ఆన్సర్ కూడా చెప్పాను కదా హీరో ఎవరనేది. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ ఆన్సర్ మనకి చూసారా ఆన్సర్ మాత్రం పంపించారు గోల్నేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి. ఓకే అండ్ నెక్స్ట్ గంగులూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సూర్య రమ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సూఫియాన్ ఖాన్ వైరా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం క్లూ ఇచ్చారు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. మంచి పాట వినిపిస్తూ ఆన్సర్ అంటే ఎలాజీ అంట. మరి అన్ని మంచి పాటలు వినిపిస్తూ ఇంత మంచి ప్రశ్నలు వేస్తూ అండ్ మీ పేర్లన్నీ చదువుతూ ఇక్కడ షో చేయడం మరి ఎలా జీ, ఇది కూడా అలాగే జీ. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి సాగర్ చాందిని అవినాష్ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి సాయినగర్ నుండి తిరువేదుల బాబు మిత్ర బృందం రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మ్యామ్ అంటూ తిరుపతి జిల్లా పెద్ద పరియ ఇక్కడ నుండి విలేజ్ నుండి అనమాట మునిమ్మ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. బందర్ నుండి అరుణ కృష్ణ అమ్ములు బాజీ బుజ్జి రైట్ ఆన్సర్. అండ్ నమస్కారం అంటూ ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీరా ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు గారు శైలజ అండ్ శ్రీనిధి పంపించారు. బట్ నాకు ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు ఈరోజు మ్యూజికల్ హిట్ సాంగ్తో సందడే సందడి అద్దరిపోతుంది మాలాంటి మ్యూజిక్ లవర్స్కి పండగలా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి సీతారామం అంటున్నారు. అయ్యో దుల్కర్ అనగానే సీతారామానికి వెళ్ళిపోయారు మీరు, బట్ కాదు కదా. చిల్కానారాయణ అనుసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఆల్మోస్ట్ చాలా ఆన్సర్స్ అయితే కరెక్ట్ వచ్చినాయి బట్ ఎక్కడో ఒకటి రెండు అలా మిస్ అయినాయి అనమాట. లక్కీ భాస్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనీ గురించి అని చెప్పాను అండ్ హీరో చెప్పేశాను కదా. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి నెక్స్ట్ ఇంకొక జీకే ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ వీర్ గాథ, ఓకే ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్? ఓకే మళ్ళీ అడుగుతాను, ప్రశ్నను రిపీట్ చేస్తాను. ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అనేది నాకు ఆన్సర్ని పంపించండి. అంటే రెండు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అందులో ఆ రెండు ఏంటనేది నాకు ఆన్సర్ని మీ పేరుని కూడా పంపించండి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. సీతకు ఒక చిలుక చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం బ్యూటిఫుల్ ట్రాక్ ని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అద్భుతమైన పాట కదా, ఎంత వండర్ఫుల్ గా ఉంటుందంటే లిరిక్స్ కానీ ఆ సింగర్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ, సూపర్బ్ సాంగ్ అనమాట. 3 hours 35 minutes 58 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జీకేకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేశాను. ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అనేది ప్రశ్న అనమాట. ఆ రెండు మంత్రిత్వ శాఖలు ఏంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు పంపించారో. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. సూపర్ అండ్ పెట్టిన

Yoganandra Colony, Appal Raju. Right answer and next message. Hi madam, good afternoon. Antu Gangappa Kotankanundi. Answer leda. Okay. And next message chudam evaru pampincharu ante Prasuna Gachibowli nundi. Right answer and question nenu already repeat chesesanu. Sufiana. Okay na, try cheyandi answer ki. Kondareddy Siddhavatam mandalam Kadapa jilla nundi ఒకటి కరెక్ట్ గానే పంపించారు, మరి ఇంకొకటి రెండు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు అంటే సిరిగిరి హరికృష్ణ నంద్యాల్. ఒకటి రైట్ ఆన్సర్ అండి, బట్ అందులో ఇంకొకటి రాంగ్ కదా, చూద్దాం. ఓకే డిఫెన్స్. ఓకే రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ శోభారాణి రంగారావు సాగర్ చాందిని వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ నున్న నుండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్ భాస్కర్ పెడ నుండి. రైట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ నుండి మెసేజ్ చేశారు. ఒక్కటి కదా పంపించారా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.

సేజ్ శోభారాణి రంగారావు సాగర్ చాందిని వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ నున్న నుండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ నుండి మెసేజ్ చేశారు. ఒక్కటి కదా పంపించారా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు. అండ్ ఈరోజు ప్రశ్నలు ఆన్సర్లు ఎందుకంటే మంచి పాటలు వేస్తున్నారు కాబట్టి ఆ పాటలు వింటూ హ్యాపీగా ఉన్నామంట. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. సూపర్. ఎనీవే మనం హ్యాపీగా ఉండటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే వాటెవర్ ఏమైనా జరి ఏది జరిగినా కూడా అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఇప్పటి ప్రశ్నకు నా ఆన్సర్ అన్నారు. ఇంతకుముందు చక్కగా ఒకటో నంబర్ అంటే ప్రశ్న ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న అని చక్కగా క్లియర్గా పంపించేవాళ్ళు. ఈ పాటలు విన్న తర్వాత ప్రశ్న నంబర్ మర్చిపోయారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మొత్తానికి. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రామకృష్ణ ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ గంటలమ్మ పాలెం చండిక వరలక్ష్మి వాసు మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిల్కా నారాయణ అన్సియా యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని సతీష్ సుమలత కట్ల సతీష్ సుమలత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి నమస్తే ఆకాశవాణి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ పార్థసారథి సిద్దిపేట నుండి జవాబు అంటూ రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిరబాయిలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. పెడని జోగనేంద్ర కాలనీ అప్పలరాజు నేను ఎప్పుడు చెప్పే బ్రాండ్ సాంగ్స్ అంటే ఇవే మేడం. ఎప్పుడు ఇవే ఇలాగే ఇవే కాదు కానీ ఇలాంటి పాటలు తప్పకుండా ప్లే చేస్తాను. ఓకేనా ఇవే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ హౌసింగ్ బోర్డ్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు శైలజ అండ్ శ్రీనిధి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మై నేమ్ ఈజ్ ఓకే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. సో సూపర్. చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే నేను అడిగిన ప్రశ్న ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అని అడిగాను కదా రెండు మంత్రిత్వ శాఖల గురించి. రక్షణ మంత్రిత్వ శాఖ అండ్ విద్యా మంత్రిత్వ శాఖ అనమాట డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో వీటికి సంబంధించిన ఇదనమాట ఆన్సరు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇది నిర్వహించబడింది సంయుక్తంగా. ఓకేనా అది మ్యాటర్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్. సో మరి జగపతి బాబు అల్లు అర్జున్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వచ్చిందనమాట. వీళ్ళిద్దరు పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే మూవీ ఏంటి అనేది ప్రశ్న. ఓకే జగపతి బాబు అండ్ అల్లు అర్జున్ రీసెంట్గా గెస్ట్ చేసి 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి మీ ఆన్సర్ని. ఇప్పుడైతే మీకోసం శివ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: త్రీ అవర్స్ 47 మినిట్స్ 16 సెకండ్స్ లో ఉంది. వివిక్ లో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

అంటా. ఫైనల్ గా ఒక ప్రశ్న అడిగాను కదా, జగపతి బాబు అండ్ అల్లు అర్జున్ అని చెప్పగానే మీకు టక్కున గుర్తొచ్చే సినిమా ఏంటి అన్నాను, చూద్దాం ఆన్సర్స్. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, హనుమాన్ జంక్షన్ అంటున్నారు. అందులో అల్లు అర్జున్ ఎక్కడున్నారండి? ఏమన్నా అన్నా అంటే అన్నా ఉంటారు. అల్లు అర్జున్ అయితే నాకు తెలియదు మరి. సో ఎనీవే లైట్ తీసుకోండి, అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, కంగ్రాట్స్. అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ అప్పల్ రాజు, ద రూల్. ఎస్, ద రైజ్ ద రూల్ కదా. సో రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, సనఫ్ సత్యమూర్తి రాజేంద్ర ప్రసాద్ కదా, అది నేను అడిగింది జగపతి బాబు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. కరీముల్లా ఖాన్ పాలడుగా అక్కడ నుండి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్ అల్ల వైకుంఠపురంలోనా, అక్కడ జగపతి బాబు ఉన్నారా? ఓకే, రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి, హాయ్ మేడం, మీ పాటల వల్ల మాకు ఎండ తెలవడం లేదు అంటున్నారు. సూపర్ కదా, అసలు ఎండని కూడా తెలియనీయకుండా చేసింది వివిధ భారతి అంటే నిజంగా ఎస్ గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుకా నారాయణ, అనుసూయ, యమున, జానకంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద, జానకి రాజు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ, నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి జిల్లా పెద్దపరియ విలేజ్ నుండి మునిమ్మ రైట్ ఆన్సర్. అండ్ పాలెంబొలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, నటించిన మూవీ నేమ్. ఓకే. అండ్ నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ, వైల్డ్ ఫైరా, రైట్ ఆన్సర్. అండ్ రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. దుర్గారావు ఏమన్నా పాటలా, సూపర్ అంట. ఓకే, ఎంఎస్ దుర్గారావు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతమంది హ్యాపీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. చండిక వరలక్ష్మి ఫ్రమ్ గంటలమ్మ పాలెం, రైట్ ఆన్సర్. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి నుండి రైట్ ఆన్సర్ గ్రామం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మెసేజెస్ అంత ఫాస్ట్గా వస్తుంటే ఆ నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోతుంది. రుద్రమదేవి మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. ఎలమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు నుండి ముల్లగుర్తి విలేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ తేజస్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్, కుమార్, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. ఎందుకంటే అందరికీ నచ్చే ఫేవరెట్ సాంగ్స్ వేస్తున్నారు కాబట్టి జోగారు గ్రేట్ అండి అంట, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నల్గొండ జిల్లా చిత్తూరియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. నాగార్జునలక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, అందరికీ స్వాగతం అంటూ లేట్గా వచ్చినా కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల అయన్స్, పాండు, అశోక్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నుండి నాగేశ్వరరావు, చంద్రకళ, హేమవతి, తరుణ్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అండ్ పార్థసారథి సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కామారెడ్డి జిల్లా రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూపర్ సాంగ్స్ వేస్తున్నారు మేడం, పాటలు వింటుంటే హాయిగా ఉండండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్ ఫర్ పుటింగ్ ప్లేయింగ్ దిస్ సాంగ్స్, ఆ గుడ్ సాంగ్స్. ఓకే, ఇలా రోజు మంచి పాటలు పెడితే ప్రోగ్రామ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేడం అంటూ మెసేజ్ చేశారు. మీ

ఏరు బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్ములు బాజీ బుజ్జి కదా, అదే నేను అంటున్నా. సో మీ అభిప్రాయాలన్నీ కూడా చక్కగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాగరాజు ఫ్రమ్ పెడనా రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్బౌలి నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. అండ్ పాటలన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి, అండ్ ఇళయరాజా అండ్ మ్యూజిక్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు ఎంఎంఎస్ నివాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు ఇంకా పడుతుంది పడుతుంది రెడీగా ఉన్నారంట. అండ్ ఇళయరాజా మ్యూజికల్ సాంగ్స్ ప్లే చేస్తే ఉన్నందుకు ధన్యవాదాలు. ఓకే, దస్తగిరి సంధ్య, దస్తగిరి ఎవరు ఫ్రమ్ దస్తగిరి, ఓకే కడప జిల్లా అన్నారు సంధ్య, మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సంధ్య. అండ్ సూళ్లూరుపేట నుంచి ఈశ్వరయ్య రేఖ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. వీరకనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు, అండ్ మంచి సాంగ్స్ వినిపించారు, సూపర్ సాంగ్స్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. తళ్ళ విశ్వనాథరావు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ నమస్కారం జో అంటూ నమస్తే అండి. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు, శైలజ, శ్రీనిధి మెసేజ్ చేశారు. అండ్ వైల్డ్ ఫైర్ సినిమా పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య అండల అక్షయ మెసేజ్ చేశారు. హాయ్ శశాంక్, దిస్ ఇస్ శశాంక్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్, అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలా కాకుండా ఈ రోజు ఇంకా ఎక్కువ అదిరిపోయింది సందడి సందడి పాటలకి, ఎక్కువ మార్కులు వచ్చేసాయి, అండ్ ఇలాంటి పాటలకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు చూశారుగా అంటూ మెసేజ్ చేశారు. యా ఐ నో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఈ రోజు షో 24 క్యారెట్ గోల్డ్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ తో మనం ఈ రోజు ప్రోగ్రామ్ అయితే మనం క్లోజ్ చేసేద్దాం, ఓకేనా? సో ఫుల్ స్టాప్ పెడదాం. అండ్ వివిధ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. ఇప్పుడైతే మీకోసం ఘరానా మొగుడు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి పాట. అండ్ ఆన్సర్ చెప్పాలి కదా నేను, జగపతి బాబు అల్లు అర్జున్ అనగానే పుష్ప 2 అండి. సో అది మ్యాటర్ అనమాట. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మరి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమర్రు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనీటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ భారత్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, పీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి సత్కరించారు. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: TFM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
0: 101.3. ఫోర్ అవర్స్ 3:19 లో ఉంది వీబీ క్లాక్. మరి వివిధ ప్రోగ్రామ్ లో సింగర్ స్పెషల్ గా ఉన్ని కృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వచ్చేస్తే, మరి ముందుగా జీన్స్ చిత్రానికి ఉన్ని కృష్ణన్, ఎస్పీ పల్లవి పాడినటువంటి ఏఎం రత్నం గీతం వస్తోంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ಆರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఫోర్ అవర్స్ 28 మినిట్స్ 4 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒకే సింగర్ స్పెషల్ గా ఉన్ని కృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట ప్రేమికుడు చిత్రానికి ఉన్ని కృష్ణన్ పాడినటువంటి రాజశ్రీ గీతం.

0: చెప్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

4 hours 38 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింగర్ స్పెషల్ గా ఉన్ని కృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట ఇద్దరు చిత్రానికి ఉన్ని కృష్ణన్ బాంబే జయశ్రీ పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం.

0: అనుమానాస్పదం చిత్రానికి ఉన్నికృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి వంశీ గీతం విన్నారు ఇళయరాజా మ్యూజిక్ లో.
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. తొంభై వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశం.

మరి ఇంతవరకు వివిధ కార్యక్రమంలో సింగర్ స్పెషల్ గా ఉన్నికృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 వస్తోంది. ఇప్పుడు మీకోసం వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ అజయ్ జోస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక

విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధ పెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంకు కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైస్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటికి తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైస్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైస్ పర్వాలేదు. కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక ఎడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెనల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. Most of us want to get rid of this bad habit of telling lies. Abaddanni maanukodam ela? Abaddan cheppadam kanna maunanga undadam nerchukondi. Manam maatladutunnappudu awareness kaligi undali. Manam maatlade maatalu jagrattaga elchukovali. Roju meditation cheyali. Meditation chesthe nijayithiga undadaniki avasaramaina manasika shakti manaki కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే

0: నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలుకనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా, ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద టూ ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్ ఫర్ నౌ. I will come back in the next program of Venla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center. Vennela వివిధ భారతి కార్యక్రమాలు మీరింతవరకు విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: శ్రోతలు, ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరుకునే పాటలు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా విందాం. మరి మహిళా శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారు కదండి. మీరు కాల్ చేయాల్సిన మా ఆకాశవాణి ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. మరి ఈనాటి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఫస్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాం. హలో హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: ఆకాశవాణి
0: ఆకాశవాణి అండి, ఇది ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం మహిళల కోసం అండి.
1: గుడ్ ఈవెనింగ్ అండి. సరే ఓకే అండి.
0: హలో
2: నమస్తే మేడం.
0: నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి?
2: మేము ఐరాల 35 నుంచి హేమావతి మాట్లాడుతున్నాం మేడం.
0: హేమావతి, ఇవాళ ఫస్ట్ కాలర్ మీరే
2: మేడం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మేడం అందరికి.
0: ధన్యవాదాలమ్మా, మీకు కూడాను. చెప్పండి, ఏ పాట వినిపిస్తారు?
2: అనురాగ దేవత నుంచి చూసుకో పడిలంగాన పాట.
0: అనురాగ దేవత నుంచి?
2: అవును మేడం,
0: తప్పకుండా. ఏం చేస్తుంటారు?

0: మీరు
1: వ్యవసాయం చేస్తాం మేడం.
0: వ్యవసాయం చేస్తారు, వింటుంటారా మా కార్యక్రమాలు?
1: డైలీ వింటాం మేడం,
0: ఓకే అమ్మా,
1: నైట్ 10 వరకు.
0: ఓకే, నచ్చుతున్నాయి కదా?
1: అవును మేడం, మా పాత్ర చిత్రాలు పాటలు
0: అన్నీ వింటారు.
1: హరికథ అన్నీ వింటాం మేడం. కథలు వస్తాయి, నాటికలు వస్తాయి, డాక్టర్ గారి సలహాలు వస్తాయి, కిసాన్ సెంటర్ వస్తుంది, అన్నీ వింటాం మేడం.
0: ఓకే అమ్మా, చాలా సంతోషం. మీరు అడిగిన పాట వస్తుంది, విందాం.
1: ఓకే మేడం, మహిళలందరి కోసం మేడం.
0: తప్పకుండా, వింటున్న మహిళలందరి కోసం ఈ పాట.
1: అవును మేడం,
0: విందాం పాట.
1: ముఖ్యంగా మీకోసం కూడా మేడం, మీ అనౌన్సర్లు అందరి కోసం మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీకోసం కూడా ఈ పాట విందాం.
1: ఓకే మేడం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
1: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: हेलो हेलो
1: हेलो
0: हेलो हेलो
1: हेलो
0: हेलो వనితా లోకం
1: హలో
0: స్త్రీల
1: కావాలి
0: కార్యక్రమం అండి ఇది.
1: హలో
0: హలో హలో హలో
2: ఇదిగో కోడలి పిల్ల,
3: ఏంటత్తయ్య?
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా.
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా, చాలండి అత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
0: శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 MHz వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడేద్దాం. హలో
5: హలో
0: హలో, నమస్కారం అమ్మా. మీ పేరు?
5: నమస్తే మేడం.
0: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి?
5: నా పేరు ఎస్ వాణిశ్రీ మేడం, రంపచర్ల క్రాస్ మాది. మేము 25 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం మేడం, ట్రై చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం కలిసింది.
0: ఇవాళ వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వాణిశ్రీ గారికి కాల్ కలిసింది, చాలా సంతోషం.
5: 25 సంవత్సరాలుగా చేస్తాను, ఈ రోజు కలిసింది మేడం. చాలా హ్యాపీగా ఉంది.
0: చాలా, మీకు కాల్ కలిసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఈ సంతోషంలో ఏ పాట విందాం?
5: దేవుళ్ళు నుంచి ఏదైనా మంచి పాట వేయండి మేడం.
0: దేవుళ్ళు నుంచి మంచి పాట చెప్పండి. ఆ మంచి పాట ఏదో మీరే.
5: ఏదైనా పర్వాలేదులే మేడం. మేడం, మా ఫ్యామిలీ నంబర్స్ చెప్తాను మేడం. మా ఫ్యామిలీ నంబర్స్ పేర్లు చెప్తాను.
0: టక్కటక్కా చెప్పేయాలి, సమయాభావం కదా మనకు.
5: వెంకటముని, చందన, అర్చి, వాణిశ్రీ మేడం.
0: తప్పకుండా, వీళ్ళందరి కోసం పాట. ఓకే, సరే.
5: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం, మంచి పాట వస్తుంది, విందాం.
5: సరే మేడం.
0: ఓకే మేడం.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: హలో
2: లైన్ ఉంది మేడం.
3: హలో
1: హలో, నమస్కారం అమ్మా.
3: నమస్కారం మేడం.
1: నమస్కారం.

0: డీలరు బెంగళంక. లతా నా పేరు.
1: మీ పేరు లత? చెప్పండి లత గారు, ఏ పాట వినిపిస్తారు?
0: ఆరాధనలో ఆ పాట మేడం.
1: ఆరాధన నుంచి
0: నామది నిన్ను పిలిచింది గానమైన ఉండదా, ఆరాధనలో
1: తప్పకుండా విందాం. ఏం చేస్తుంటారు మీరు?
0: నేను పండ్ల వ్యాపారం చేస్తాను మేడం.
1: అవునా, ఓకే అమ్మా. మీరు అడిగిన పాట వస్తుంది, విందామా?
0: సరే మేడం.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: శ్రోతలు, వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో చివరి మహిళా శ్రోతతో మాట్లాడేద్దాం. ఏ పాట వినిపిస్తారో చూద్దాం. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి?
3: మరిపాడ మండలం
2: వెంకటమ్మ గారు. చెప్పండమ్మా, ఏ పాట వినిపిస్తారు?
3: మేడం, ముద్దమంది పువ్వులు పెట్టి మగులు చేయడం పాట అయింది మేడం.
2: మీకు సినిమా పేరు తెలీదా?
3: సినిమా పేరు తెలీదు మేడం.
2: కలసి ఉంటే కలదు సుఖం కదా. మరి పాట వస్తుంది, విందామా?
3: కోరిన చోట్లు మేడం.
2: టకటకా చెప్పేయండి, టైం లేదు కదా మనకు, సమయాభావం.
3: మా చెల్లెలు రవణమ్మ, మా ఆయన పెంచు అయ్యా.
2: అంతేలే మేడం. ఓకే, పాటిస్తోంది, విందాం.

మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు విన్నారు.

వనితాలోకం స్త్రీల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 5:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం

യുവവാണി. శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రసారం కాబోయే అంశాలు: ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. ముందుగా ఉద్యోగ సమాచారం విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బీపీసీఎల్లో 2,250 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. బీపీసీఎల్లో 250 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 250. ఇక పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 175,

జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ 25, జూనియర్ ఎగ్జిక్యూటివ్ వే సైడ్ ఎమ్యూనిటీస్ 10, సెక్రటరీ బీపీసీఎల్ 8, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ 30, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ 2. ఇంకా విభాగాలు ఇంజనీరింగ్ అకౌంట్స్ క్యూఏ అఫీషియల్ లాంగ్వేజ్. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్, బీఈ, సీఏ, సీఎంఏ, ఎంఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితోపాటు పని అనుభవం ఉండాలి. ఇక వయోపరిమితి 1 ఏప్రిల్ 2026 నాటికి 30 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. ఇక వేతనం నెలకు పోస్టును బట్టి 30,000 రూపాయల నుంచి 140,000 రూపాయల వరకు వేతనంగా అందిస్తారు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక విధానం రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17/5/2026. May 17/2026 ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ని సందర్శించండి. www.bharatpetroleum.in వెబ్సైట్ చిరునామా మరొకసారి www.bharatpetroleum.in.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: శ్రోతలు, యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 2026 జూన్ 16 నుంచి 18 వరకు వేవ్స్ డాక్ బజార్ రెండో సంచిక వేవ్స్ డాక్ బజార్ 2026లో ఏర్పాటు చేసిన వ్యూయింగ్ రూమ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబుల్లో పాల్గొనేందుకు ప్రారంభమైన దరఖాస్తులు, ఆధునిక కథనానికి ఇమర్సివ్ మార్కెట్ను పరిచయం చేయనున్న వేవ్స్ డాక్ బజార్ 2026. ముంబైలోని NFDC కాంప్లెక్స్లో 19వ ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంతో పాటు 2026 జూన్ 16 నుంచి 18 వరకు వేవ్స్ డాక్ బజార్ రెండో సంచిక జరుగుతుంది. డాక్యుమెంటరీ, యానిమేషన్, షార్ట్ ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించేందుకు, వారి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు రూపొందించిన ముఖ్యమైన సమగ్రమైన వేదికే వేవ్స్ డాక్ బజార్. ఇది సహకారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అలాగే మార్కెట్ ప్రపంచ గుర్తింపును పొందే అవకాశాలను కల్పిస్తుంది. ఆడియో విజువల్ రంగంలోని నిష్ణాతులను, వర్ధమాన ప్రతిభావంతులను ఒక్కచోట చేర్చాలని ఈ రెండో ఎడిషన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రసారకర్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక భాగస్వాములను ఒక్కచోట చేర్చే వేదికగా పనిచేస్తుంది. నిర్మాణంలో, పంపిణీలో వివిధ దశలకు తోడ్పాటును అందిస్తుంది. అద్భుతమైన కథనాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసేలా సాయపడుతుంది. ఈ కార్యక్రమంలో నిపుణులు, అనుభవజ్ఞులతో మాట్లాడి పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులు, మార్కెట్ డిమాండ్లు, పంపిణీ వ్యూహాలు, ప్రేక్షకుల ప్రాధాన్యాలను తెలుసుకోవచ్చు. వేవ్స్ డాక్ బజార్లో ఉన్న మరో ముఖ్యమైన విభాగం వ్యూయింగ్ రూమ్, VR. ఇక్కడ నమోదు చేసుకున్న ప్రతినిధులు, ఎంపిక చేసిన ప్రేక్షకులకు ఇటీవలే పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్

యానిమేషన్ చిత్రాలను ప్రదర్శిస్తారు. ఎంపిక చేసిన కొనుగోలుదారులు, ప్రోగ్రామర్లు, పంపిణీదారులు, పెట్టుబడిదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక సురక్షితమైన వేదికగా దీన్ని రూపొందించారు. ఇది పంపిణీ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సహ నిర్మాతలు ప్రపంచవ్యాప్త అమ్మకాల ఏజెంట్లతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి, చలనచిత్రోత్సవాల్లో అవకాశాలను అన్వేషించడానికి, నిధులను పొందడానికి అవకాశాలను చిత్ర నిర్మాతలకు అందిస్తుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వ్యవస్థ ద్వారా భాష, వ్యవధి, నిర్మాణంలో ప్రస్తుతం కొనసాగుతున్న దశ, ఇతర వివరాల ఆధారంగా కొనుగోలుదారులు చలనచిత్రాలను చూడొచ్చు. అదే సమయంలో ఎంపిక చేసిన చిత్రాలను వ్యూయింగ్ రూమ్ కేటలాగులలో పొందుపరచి కార్యక్రమం ప్రారంభమవడానికి ముందుగానే నమోదు చేసుకున్న ప్రతినిధులకు అందిస్తారు. రఫ్ కట్ దశలో ఉన్న డాక్యుమెంటరీ, యానిమేషన్ చిత్రాల కోసం ప్రత్యేకంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ WIP ల్యాబ్ను రూపొందించారు. ప్రవేశ నియంత్రణ ఉన్న ఈ ల్యాబ్లో ఎంపిక చేసిన వారికి తమ

వ్యూయింగ్ రూమ్ కేటలాగులలో పొందుపరచి కార్యక్రమం ప్రారంభమవడానికి ముందుగానే నమోదు చేసుకున్న ప్రతినిధులకు అందిస్తారు. రఫ్ కట్ దశలో ఉన్న డాక్యుమెంటరీ యానిమేషన్ చిత్రాల కోసం ప్రత్యేకంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ WIP ల్యాబ్ను రూపొందించారు. ప్రవేశ నియంత్రణ ఉన్న ఈ ల్యాబ్లో ఎంపిక చేసిన వారికి తమ ప్రాజెక్టులను మెరుగుపరుచుకునేలా చిత్ర నిర్మాతలు, ఎడిటర్లు, అంతర్జాతీయ మార్గదర్శకుల నుంచి విలువైన అభిప్రాయాలు, మార్గనిర్దేశం, సూచనలు లభిస్తాయి. VR, AR, XR పై దృష్టి సారించి వేవ్స్ డాగ్ బజార్లో ఇమర్సివ్ మార్కెట్ ఏర్పాటు. వేవ్స్ డాగ్ బజార్లో మొదటిసారిగా ఇమర్సివ్ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కంటెంట్ రూపకర్తలు, నిర్మాతలు, సాంకేతిక భాగస్వాములకు ప్రత్యేక వేదికగా పనిచేస్తుంది. VR, AR, XR లాంటి వాటిపై ఈ మార్కెట్ దృష్టి సారిస్తుంది. వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించడానికి, కథనంలో కొత్త విధానాలను అన్వేషించడానికి, అర్థవంతమైన సహకారాలను ప్రోత్సహించడానికి అవకాశాలను అందిస్తుంది. డైనమిక్ ప్రోగ్రామింగ్, పరిశ్రమ కేంద్రీకృత కార్యక్రమాలతో డాక్యుమెంటరీలను, యానిమేషన్లను, లఘు చిత్రాల వ్యవస్థను బలోపేతం చేయడానికి, అదే సమయంలో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, అంతర్జాతీయంగా ఎదిగేందుకు నూతన మార్గాలను అందుబాటులోకి తీసుకురావడానికి వేవ్స్ డాగ్ బజార్ సిద్ధంగా ఉంది. వేవ్స్ డాగ్ బజార్ 2026లో ఏర్పాటు చేసే వ్యూయింగ్ రూమ్, WIP ల్యాబుల్లో ప్రదర్శనకు ప్రారంభమైన దరఖాస్తులు. డాక్యుమెంటరీలను, యానిమేషన్ చలనచిత్ర దర్శకులను, ఈ రంగానికి చెందిన నిపుణులతో అనుసంధానం చేసే వేవ్స్ డాగ్ బజార్ 2026లో ఏర్పాటు చేసే వ్యూయింగ్ రూమ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ WIP ల్యాబుల్లో ప్రదర్శనకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు భారత కాలమానం ప్రకారం 2026 మే 15 రాత్రి 11:59 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. 2024లో డాక్ ఫిలిం బజార్ మొదటి సంచిక ప్రారంభానికి సంబంధించిన PIB ఫైల్ ఫోటోలు. అర్హతలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ, యానిమేషన్ చిత్రాలకు ఈ కార్యక్రమం ఆహ్వానం పలుకుతోంది. లఘు, మధ్యస్థ నిడివి, పూర్తి నిడివి ఉన్న ఫీచర్ చిత్రాలకు వేవ్స్ డాక్ బజార్ 2026లో ప్రదర్శించేందుకు అర్హత కలిగి ఉంటాయి. చిత్రాలు పూర్తి అయి ఉండాలి లేదా చాలా వరకు చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలి. చిత్రీకరణ దశలో లేదా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్టులకు అవకాశం లేదు. ఉత్సవాలు, అమ్మకాలు, పంపిణీ లేదా నిధుల కోసం చూస్తున్న చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా పరిమితంగా లేదా అసలు గుర్తింపు లభించని చిత్రాలు పాల్గొనవచ్చు. ఇక సమర్పణ ప్రక్రియ: మొదటి దశలో సమీక్ష కోసం పూర్తి చిత్రం లేదా రఫ్ కట్కు సంబంధించి పాస్వర్డ్ భద్రత ఉన్న స్క్రీనర్ లింకును సమర్పించాలి. ఈ దశలో ఎంపికైతే వ్యూయింగ్ రూమ్ కోసం కనీసం 10 నిమిషాల ఫుటేజీని దర్శకులు సమర్పించాలి. పూర్తి చిత్రాన్ని పంపించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తున్నారు. తుది చిత్రాలను సురక్షితంగా అప్లోడ్ చేసి అనుమతించిన వారికి మాత్రమే అందుబాటులో ఉంచుతారు. అంతర్జాతీయ వేదికలపై తమ చిత్రాలను ప్రదర్శించే డాక్యుమెంటరీ, యానిమేషన్ పరిశ్రమలో కీలకమైన వ్యక్తులతో అనుసంధానమయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఫిలిం మేకర్లను ఆహ్వానిస్తున్నారు. శ్రోతలు, ఇప్పుడు పాట విందాం.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే

0: డబ్బుని పోగొట్టుకుంటారు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై. యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాలను ప్రారంభిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ప్రకటించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖకు చెందిన ఈ సంస్థ 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. గ్రామీణ భారతదేశంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతనివ్వడం, ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఈ ప్రత్యేక ఖాతాను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యాంకింగ్ సేవలను ప్రతి భారతీయుడికి సరళంగా, సులభంగా, సమ్మిళితంగా అందుబాటులోకి తేవడమే ఐపీపీబీ ప్రధాన లక్ష్యం. నమ్మకమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాంకింగ్ సదుపాయాల ద్వారా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలను స్వశక్తులను చేసే దిశగా ఈ ఎస్హెచ్జి పొదుపు ఖాతా ఒక కీలక ముందడుగు. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవల విధానం, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ సంఘాలు అధికారిక ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక భాగస్వాములయ్యేలా చూడడం, తద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం మా లక్ష్యమని ఐపీపీబీ ఎండీ సీఈఓ అన్నారు. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరివర్తనలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం, నాబార్డ్ మద్దతుతో నడిచే కార్యక్రమాలతో స్వయం సహాయక సంఘాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తపాలా శాఖకు ఉన్న తిరుగులేని నెట్వర్క్ను, స్వీయ డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ విస్తృతమైన పోస్ట్మెన్, గ్రామీణ డాక్ సేవక్ వ్యవస్థ సహకారంతో స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సేవల లభ్యతను మరింత చేరువ చేయాలని ఐపీబీబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిజిటల్ ఆన్ బోర్డింగ్, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను ఐపీపీబీ అందిస్తోంది. ఐపీపీబీ స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతా రూపొందించిన విధానం తక్కువ వ్యయంతో అందుబాటులో ఉండేలా జీరో బ్యాలెన్స్, జీరో ఛార్జీలతో ఖాతా ప్రారంభ ప్రక్రియను సులభతరం చేయడం కోసం డిజిటల్ పద్ధతిలో రూపకల్పన. తపాలా కార్యాలయాలు, తపాలా సిబ్బంది, గ్రామీణ డాక్ సేవకుల విస్తారమైన నెట్వర్క్ ద్వారా పంపిణీ. ఇక ఐపీపీబీ ముఖ్య లక్షణాలు: కనీస ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, నెలవారీ సగటు బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట బ్యాలెన్స్ పరిమితి 2 లక్షల రూపాయలు, వర్తించే పొదుపు రేట్ల ప్రకారం త్రైమాసిక వడ్డీ చెల్లింపులు, నగదు డిపాజిట్లు, విత్డ్రాలకు ఛార్జీలు లేవు, నెలకు ఒక ఉచిత భౌతిక ఖాతా స్టేట్మెంట్, ఖాతా మూసివేసుకుంటే ఛార్జీలు లేవు, క్యూఆర్ కార్డు జారీకి ఎలాంటి రుసుములు లేవు. ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల కోసం ఐపీపీబీ రూపొందించిన ఈ ఎస్హెచ్జి పొదుపు ఖాతా సమ్మిళిత వృద్ధి, సుస్థిర జీవనోపాధి అన్న జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సరళమైన, అందుబాటులో ఉండే ఉచిత బ్యాంకింగ్ సదుపాయాన్ని వారికి అందిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకును నెలకొల్పారు. 2018 ఈ బ్యాంకును సెప్టెంబర్ 1 ఈ బ్యాంకు ప్రారంభమైంది. సామాన్య భారతీయుడికి అత్యంత చేరువగా ఉండేలా, తక్కువ ఖర్చుతో కూడిన నమ్మకమైన బ్యాంకుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు 1,65,000 పోస్టాఫీసులు, 300,000 మంది తపాలా సిబ్బందితో కూడిన విస్తృత వ్యవస్థను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలు లేనివారు, పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలను పొందలేని వారితో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవడం ఐపీపీబీ ప్రధాన కర్తవ్యం. ఇండియా స్టాక్ అనే కీలక ప్రాతిపదికలు ఐపీపీబీ విస్తృతి కార్యాచరణకు మూలం. స్మార్ట్ ఫోన్, బయోమెట్రిక్ పరికరాలను

సిబిఎస్తో అనుసంధానించడం ద్వారా భౌతికంగా పత్రాలు అవసరం లేకుండా నగదుతో పనిలేని బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా సురక్షితంగా వినియోగదారుల ఇంటి వద్దకే బ్యాంకు సేవలను ఐపీపీబీ చేరుస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ సామాన్యులకు బ్యాంకింగ్ను సులభతరం చేయడమే లక్ష్యంగా 13 భాషల్లో అందుబాటులో ఉన్న సులభగ్రాహ్యమైన ఇంటర్ఫేస్ ద్వారా దేశంలోని 5.57 లక్షల గ్రామాలు, పట్టణాల్లోని 13 కోట్లకు పైగా వినియోగదారులకు ఐపీపీబీ చేరువయింది. నగదురహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఐపీబీ కట్టుబడి ఉంది. ఆర్థిక భద్రత, సాధికారతలను పొందేందుకు ప్రతి పౌరుడికి సమాన అవకాశం లభించినప్పుడే భారత్ సుసంపన్నమవుతుంది. ప్రతి వినియోగదారుడు ముఖ్యమే, ప్రతి లావాదేవీ కీలకమే, ప్రతి డిపాజిట్ విలువైనదే అన్న మా విధానానికి మేమెప్పుడూ కట్టుబడి ఉంటాం అంటూ ఐపీబీబీ పేర్కొంటుంది. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

శ్రోతలు, మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడొక ప్రకటన విందాం. శ్రోతలకు గమనిక, 2026-27 విద్యా సంవత్సరానికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వారు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థుల నుండి వారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కావున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గిరిజన విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ ఈ నెల 20, అంటే మే 20వ తేదీ దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ. శ్రోతలు గమనించగలరు, ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే. మరిన్ని వివరాలకు 9989648202 నంబర్పై పాఠశాల ప్రిన్సిపల్ను సంప్రదించవచ్చు. నంబర్ మరొక్కసారి 9989648202. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు. శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, వెంకటగిరి, తిరుపతి జిల్లా సంస్థలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో 3 సంవత్సరముల డిప్లొమా కోర్సులో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ జౌళీశాఖ వారిచే సర్టిఫికెట్స్ జారీ చేస్తారు. ఈ సంస్థలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక

మహారాష్ట్ర మరియు పాండిచ్చేరి రాష్ట్రములకు సంబంధించిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. భారతదేశంలో ఉన్న 11 హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్స్లో వెంకటగిరి ఇన్స్టిట్యూట్ ఒకటి. 10వ తరగతి పాసైన అభ్యర్థులకు వారి మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ 2 సంవత్సరాలు పాసైన వారు నేరుగా 2వ సంవత్సరంలో చేరవచ్చు. ఈ కోర్సు చదివే వారందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టైఫండ్ నెలకు 2,500 రూపాయలు పొందుటకు అర్హులు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వెంటనే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇంకా చేనేత మరియు జౌలీ శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల కొరకు వీరికి అవకాశం కలదు. ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుటకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉన్నత చదువులు చదవాలనుకున్న వారు ఈ కోర్సు చేసిన తర్వాత నేరుగా 2వ సంవత్సరం బీటెక్ నందు ప్రవేశించవచ్చు. ఇతర వివరాల కోసం కాలేజీ వెబ్సైట్ www.iihtvgr.com సందర్శించగలరు. మరింత సమాచారం కొరకు ఫోన్ నంబర్లు 9399-36872, 9866-16998, మరో నంబర్ 9010-24-3054లను సంప్రదించగలరు. అప్లికేషన్లు స్వీకరణకు చివరి తేదీ 30/5/2026. ప్రకటన విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో సమగ్ర సేంద్రీయ యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ డి తిరుపాల్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:00 రాగం, తానం, పల్లవి ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:45 ఈరోజు రాత్రి ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభం. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 భక్తిరంజనిలో సాయిబాబా భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీ ఏ పద్మనాభయ్య. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి గురించిన కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 పుస్తకవాణి, అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనంలో భాగంగా 9వ భాగం ప్రసారమవుతుంది. అంగలూరులో ఎర్నేని సుబ్రహ్మణ్యం సాంగత్యం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హెలో ఆకాశవాణి. 10:00 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00

0: గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30కి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తరువాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00కు ప్రసార విశేషాలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10కి ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:30కు 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు, భక్తిగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుష్యులకు వ్యాప్తి చెందే వ్యాధులు, ఈ అంశం గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జడ్ నవీన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 8:00కు చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:15కు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. రేపు రాత్రి 9:30కు చిత్రకుసుమాలు సినిమా పాటలు, 10:00కు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో భాగంగా భీష్మ పర్వం 2వ భాగం రేపు రాత్రి 10:00కు వ్యాసపీఠంలో ప్రసారమవుతుంది. 10:30కి ఆ పాత మధురాలు, పాత సినిమా పాటలు. ఇవి శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. The Cabinet Committee on Economic Affairs, CCEA, has approved increase in minimum support prices, MSP, for 14 kharif crops for marketing season 2026-27. Addressing media after the Union Cabinet meeting in New Delhi, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the government has increased the MSP of kharif crops to ensure remunerative prices to the growers for their produce. He said for the kharif season, the estimated payout to the farmers will be 2,60,000 crore rupees.
2: किसानों के लिए आज एक बहुत बड़ा फैसला लिया गया.
3: टुडे अ मेजर डिसीजन वॉज टेकन फॉर फार्मर्स फॉर ऑल खरीफ क्रॉप. द एमएसपी हैज बीन फिक्स्ड एट कॉस्ट प्लस 50% और इवन हायर. विद दिस डिसीजन फार्मर्स विल रिसीव अ टोटल पे आउट ऑफ 2,60,000 crore rupees. द एनुअल खरीफ प्रोक्योरमेंट फॉर दिस ईयर विल बी 824 लाख मेट्रिक टन.
2: खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन.
1: Mr. Vaishnav added that the MSP amount paid to 14 kharif crop growing farmers during the period 2014-15 to 2025-26 was 18.99 lakh crore rupees against the payment of 4.75 lakh crore rupees during the period 2004-5 to 2013-14. The Union Cabinet has approved a scheme for promotion of surface coal and lignite gasification projects with a financial outlay of 37,500 crore rupees. Mr. Vaishnav said the scheme will generate revenue of 6,300 crore rupees per year only from mining and will also support Atmanirbhar Bharat and Make in India initiative amid current geopolitical situation. Air India has decided to reduce international flights, temporarily suspending services on some overseas routes. The decision has been taken in the wake of airspace curbs and high jet fuel prices. Air India said rationalization of international services will be in place for June to August this year. Air India to temporarily suspend services on Delhi-Chicago, Mumbai-New York, Delhi-Shanghai and Chennai-Singapore and two other routes. The Assam government will introduce the Uniform Civil Code UCC bill in the State Legislative Assembly on the 26th of this month. Chief Minister Hemanta Biswa Sarma made the announcement while addressing the media after chairing the first cabinet meeting of the new term. Dr. Sarma took oath as the Assam Chief Minister for his second consecutive term yesterday. The government of West Bengal has lifted all restrictions on the interstate movement of potato, onion, fruits, vegetables, oil seeds, food grains, animal products and other essential products. Earlier restrictions were placed by the erstwhile TMC government. It is learnt huge losses were incurred by the potato farmers and other entities by this restriction. Before coming to power, the BJP had assured the farmers for the lifting of the restriction. On the other hand, West Bengal decided to hand over the cases related to the teachers' recruitment, municipal recruitment and cooperative services recruitment scams to the Central Bureau of Investigation. Gold and silver prices today witnessed a sharp surge of up to 6% in the futures market.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. 100,000 ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఈస్ ద రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం

0: కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీతో సమానంగా ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటకోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4,023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4,073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓటనిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

0: వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పూర్వగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకటకాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్యానంతరం కేంద్రరాజ్యయోః ఇంధన సంరక్షణస్యోపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయమంత్రిమండలేన 14 ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యం స్వీకృతం. సూర్యపుష్పస్య బీజస్య సర్వాధిక వృద్ధిః తదనంతరం కర్పాసతిలయోః చ. తమిళనాడురాజ్యస్య జోసెఫ్ విజయస్య నేతృత్వే టీవీకే సర్వకారేణ రాజ్య విధానసభాయాం సహజ బహుమతేన శక్తి పరీక్షణం విజితం. ఎన్ రంగసామీ పంచమం వారం పుడుచేరీ రాజ్యస్య కార్యకాలాయ ముఖ్యమంత్రి రూపేణ శపథం స్వీకృతవాన్. అపి చ సిబిఎస్ఈ ద్వారా అఖిల భారతీయ వరిష్ఠ మాధ్యమిక వర్గస్య ద్వాదశీ కక్షాయాః పరీక్షా పరిణామాః ఘోషితాః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశేష రక్షాసమూహస్య SPG ప్రోటోకాల్ ఇత్యస్యాంతర్గతం సర్వాః ఆవశ్యకాః సురక్షావ్యవస్థాః అవలంబ్య సద్యః ఏవ ఆంతరికయాత్రాసు స్వస్య యాత్రావాహనానాం సంఖ్యా న్యూనీకృతవాన్. సూత్రానుసారం ప్రధానమంత్రిణః యాత్రావాహనానాం సంఖ్యాయాం న్యూనీకరణం తస్య సద్యః గుజరాతస్య అసమరాజ్యస్య చ భ్రమణకాలే కార్యాన్వితం. ఆర్థికస్థిరతాయై యోగదానాయ నాగరికాన్ ప్రతి ప్రధానమంత్రిణః సప్తాగ్రహాణాం అనురూపం ఏతదభవత్. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆగ్రహానంతరం కేంద్రీయగృహమంత్రి అమితశాహేన ఉత్తరప్రదేశస్య మధ్యప్రదేశస్య దిల్ల్యాః చ ముఖ్యమంత్రిభిః విధాయకైః జనప్రతినిధిభిః చ ఆధికారికయానానాం సంఖ్యా 50% యావత్ న్యూనీకర్తుం ఆదేశః ప్రదత్తః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశానాం 6-దివసీయ యాత్రాం కరిష్యతి. అద్య సాయంకాలి నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య సచివ సిబి జార్జ సంసూచితవాన్ యత్ 5 దేశానాం యాత్రాయాః ప్రథమే చరణే శ్రీమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్ దేశం ప్రాప్స్యతి, యత్ర హి సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం కరిష్యతి. సహ అవదత్ యత్ ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే అపి చ పరస్పర హిత సంబద్ధేషు క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య 98-90 వర్షె అస్మిన్నేవ దినే భారతే కృత పరమాణు పరీక్షణస్య స్మరణం కృతం. సామాజిక మాధ్యమేషు ఏకం సంస్కృత సుభాషితం వినిమయీ కురవన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతత్ పరమాణు పరీక్షణం దేశస్య అవిచల సంకల్పం ప్రదర్శయతి. శ్రీమోదీ అవదత్ యత్ అస్య పరీక్షణస్యానంతరం సంపూర్ణేన విశ్వేన భారతం సంపీడితం.

0: वर्षायाः सम्भावना विद्यते। अद्य दिल्ली, चण्डीगढ़, हरियाणा, जम्मू कश्मीर, उत्तर प्रदेश, झारखंड, पंजाब इत्येतेषु प्रदेशेषु विद्युत सहित वृष्टिः, तीव्रवायुवेगः च भविष्यति इति भारत ऋतु विभागेन पूर्वानुमानितम्। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा द्वादशी कक्षायाः परीक्षा परिणामाः प्रसारिताः। छात्राः आधिकारिक वेबसाइट डिजिलॉकर इत्यत्र, उमंग ऐप इत्यत्र च स्वानुक्रमान् प्रविश्य परिणामं द्रष्टुं शक्नुवन्ति। अस्मिन् वर्षे केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा द्वादशी कक्षायाः फरवरी मासस्य 17 दिनांकतः अप्रैल मासस्य 10 दिनांक पर्यन्तं लक्ष्योपलक्ष्य छात्राणां कृते परीक्षा आयोजिता। अन्ते मुख्यवार्ताः पुनः एकवारम्। पश्चिम एशिया संघर्षेण उद्भूतस्य वैश्विक ऊर्जा संकट कालस्य मध्ये प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आवाहनस्य अनन्तरं केन्द्र राज्ययोः ईंधन संरक्षणस्य उपायाः तीव्राः जाताः। केन्द्रीय मन्त्रिमण्डलेन 14 खरीफेति ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यं स्वीकृतम्। तमिलनाडु राज्ये सी जोसेफ विजयस्य नेतृत्वे टीवी के सर्वकारेण सहज बहुमतेन शक्ति परीक्षणं विजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. 1936లో స్థాపించబడిన ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటూ భారత ప్రసార చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. భారతదేశంలోని ప్రముఖ రేడియో ప్రసార మాధ్యమం ఆకాశవాణి ప్రజలకు సమాచారాన్ని, వినోదం, విద్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆకాశవాణి మొదట ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ISBS పేరుతో ప్రారంభమైంది. తర్వాత దీనిని ఆల్ ఇండియా రేడియో AIRగా పిలిచారు. స్వాతంత్ర్యానికి ముందు మరియు తరువాత కూడా ప్రజలకు ముఖ్యమైన సమాచార వేదికగా పనిచేసింది ఆకాశవాణి. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడంలో రేడియో కీలక పాత్ర వహించింది. ఆకాశవాణి కార్యక్రమాలు విభిన్న రంగాలను కవర్ చేస్తాయి. వార్తలు, సంగీతం, నాటకాలు, వ్యవసాయ సమాచారం, విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య సలహాలు వంటి అనేక అంశాలను ప్రసారం చేస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ముఖ్యమైన సమాచార మాధ్యమంగా ఉంది. దూర ప్రాంతాల్లో టెలివిజన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోయినా రేడియో ద్వారా సమాచారం అందుతుంది. ఆకాశవాణి యొక్క ప్రత్యేకత అనేది దాని భాషా వైవిధ్యం. భారతదేశంలోని అనేక భాషల్లో ప్రసారాలు ప్రసారమవుతాయి. ఇది దేశ ఐక్యతను పెంపొందించడంలో సహాయపడుతుంది. వివిధ రాష్ట్రాల సంస్కృతులను పరిచయం చేస్తూ జాతీయ సమగ్రతను ప్రోత్సహిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఆకాశవాణి కూడా ఆధునిక మార్పులను స్వీకరించింది. ఇప్పుడు డిజిటల్ ప్రసారాలు, ఆన్లైన్ స్ట్రీమింగ్, మొబైల్ యాప్ల ద్వారా కూడా కార్యక్రమాలు వినవచ్చు. అయినప్పటికీ రేడియో యొక్క సరళత మరియు విశ్వసనీయత ఇప్పటికీ ప్రజలలో విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఆకాశవాణి 90 వసంతాల ప్రయాణం భారత మీడియా చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ఇది కేవలం ఒక ప్రసార మాధ్యమం మాత్రమే కాకుండా ప్రజల జీవితాలలో భాగమై నిలిచింది. ఆకాశవాణి తన సేవల ద్వారా దేశ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. 90 వసంతాల ఈ గౌరవప్రద ప్రయాణం ఆకాశవాణి నిబద్ధత, సేవాభావం అలాగే విశ్వసనీయతకు నిదర్శనం. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం.
2: వెంకటేశ్వరుని కటివరద హస్తాలను ధనుర్బాణాలు నిలిచాయి. కోదండరాముడు లోకాభిరాముడు, అతడు తత్వవేత్తల హృదయాలలో విహరించే తారక బ్రహ్మ. వేదాలలో సారా, శాస్త్రాలలో పరమార్థము,

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
2: అన్నమయ్య రామాంజనేయ లహరి.

అన్నమయ్య పదమంజరి కార్యక్రమంలో భక్తిగీతాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

నీలాల గగనాన మేఘమాలికలతో దూబూచులాడే చందమామ, లక్ష్మీపతికి మేనమామ, అవతారాలు మారినా అవసరాలు మానని గోపాల బాలుడు పాల వెళ్ళి తేలిన జావిల్లి కోసం మారాము చేశాడు. యశోదానందగోపులు చందమామను పిలిచి ఆ సామగాన లోలుని సముదాయించారు.

0: శ్రోతలు, మీరింతవరకు అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు విన్నారు.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:04 కావస్తోంది. కొద్దిసేపట్లో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: చదువుతున్నది ధృగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again, people.
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనను 3వ దశ

భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు.

భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా మూడవ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం మూడవ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబి జాష్ తెలియజేశారు. పర్యటన అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారతీయ సంస్థలు వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసిల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీకాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21 నుంచి 26వ తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో 2 మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగులు

0: క్రీడా తోడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం.
2: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: శ్రోతలు, ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో వినబోయే అంశం సమగ్ర సేంద్రియ యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ డి తిరుపాల్ గారి ప్రసంగం విందాం. ప్రసంగం వినబోయే ముందుగా ప్రకటన.
1: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్నీ అయిపోయాయి.
3: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
3: ఇంకోటి
2: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
3: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
4: ఆర్బీఐ అంటుంది
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: శ్రోతలు, ఇప్పుడు విందాం సమగ్ర సేంద్రియ యాజమాన్య పద్ధతులు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ డి తిరుపాల్ గారి ప్రసంగం.
5: రైతు సోదరులందరికీ నా నమస్కారాలండి. నా పేరు డాక్టర్ డి తిరుపాల్, ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పంటల్లో చూసుకున్నట్లయితే సమీకృత పంట నిర్వహణ అనేటువంటి టాపిక్ మీద మనం మాట్లాడదలుచుకున్నాను. ఈ సమీకృత పంట నివేకణ అనగా సమగ్ర యాజమాన్య పద్ధతుల పైన, సమగ్ర యాజమాన్య సేంద్రియ పద్ధతుల పైన, ముఖ్యంగా వ్యవసాయ పంటలు ఏ విధంగా మనం చేసుకోవాలి, ఆ చేసుకునేటువంటి విధానాలు ఏంటివి అనే దానిపైన మనం ఈరోజు మాట్లాడుకోదలుచుకున్నాను. ఇందులో మొదటగా సమీకృత వ్యవసాయ నిర్వహణ అనగా వ్యవసాయ నిర్వహణ పద్ధతుల్లో సహజ పద్ధతులలో వాతావరణానికి అనుగుణంగా ఉండేటువంటి సహజ పద్ధతిని అవలంబిస్తూ కూరగాయల పంటల్ని, ఇతర రకాల అన్ని రకాల పంటల్ని, ముఖ్యంగా కూరగాయల పంటల్ని పండించేటువంటి విధానంలో వాటితో పాటు పశుపోషణ, అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారంటే ఆంగ్ల పరిభాషలో దీన్ని, ఈ విధంగా వివిధ రకాల పంటల్ని పండిస్తూ దానికి తదనుగుణంగా పశుపోషణను, వాటి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులను ఆధారిత వ్యవసాయాన్ని మనము ప్రోత్సహించడమే ఈ సమగ్ర సమీకృత పంట నిర్వహణ అని చెప్పవచ్చు. ఇందులో చాలా రకాల వివిధ రకాల ఉపయోగాలను మనం పేర్కొనడం జరిగింది. అందులో ఈ పద్ధతులు పాటించడం వల్ల ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే, ముఖ్యంగా పంట దిగుబడుల్ని మనము గణనీయంగా పెంచవచ్చు, అలాగే సమీకృత సస్యరక్షణ చేపట్టవచ్చు. అనగా మనము ఎక్కువగా వీలైనంత వరకు ఫంగిసైడ్స్ కానీ, పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు, క్రిమి సంహారక మందుల్ని విషక్షణ రహితంగా రైతులు వాడడం జరుగుతుంది. అలాంటి క్రిమి అట్లా ఎక్కువ మోతాదులో వాడేటువంటి మందుల యొక్క మోతాదుని వీలైనంత వరకు తగ్గిస్తూ మనకి పర్యావరణానికి రహితంగా ఉండేటువంటి, పరిణామానికి ఎటువంటి హానికరం కానటువంటి మందుల్ని, అలాంటి పద్ధతులను అవలంబిస్తూ పంటల యొక్క రక్షణని చేపట్టడమే ఈ సమీకృత పంట నిర్వహణలో ఒక ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. అలాగే వాతావరణంలోని ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించడం అనేది కూడా ఒక ముఖ్య పద్ధతిగా చెప్పవచ్చు. అలాగే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించడం, అలాగే నేల యొక్క సారాన్ని పెంచడం, అది ఏ విధంగా అంటే మొక్క ముందుగా భూసార పరీక్ష లాంటి పద్ధతులు మనం రైతు సోదరులకు మనం చెప్తూ ఉన్నాము. ఆ భూసార పరీక్షల ద్వారా నేలలో ఉండేటువంటి కార్బన శాతం ఎంత ఉంది, తర్వాత నత్రజని, భాస్వరము,

పొటాషు వీటన్నిటి యొక్క శాతం ఎంత ఉంది, దాని యొక్క పిహెచ్ మొక్కల యొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉందా లేదా, లేదా అందులో ఏదైనా లేకపోతే దానికి అనుగుణంగా చర్యల్ని చేపట్టడం అనేది మనము ఈ దిందులో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఇంకా మిగతా ఉపయోగాలు చూసుకున్నట్టయితే నేల యొక్క సారాన్ని పెంచడమే కాకుండా పంటలకు పంట మార్పిడి పద్ధతుల ద్వారా మనము వివిధ రకాల వ్యాధుల్ని మనం అరికట్టవచ్చు ఇందులో. అలాగే పంట కోత అనంతరం ఏదైనా పంటను మనం కోసినప్పుడు ఆ పంటని మనం జాగ్రత్తగా మనం పొలం నుంచి వినియోగదారునికి చేరే వరకు వివిధ రకాల పద్ధతులు అవలంబించాల్సి ఉంటుంది. అందులో పంటల యొక్క పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటుంటారు దాన్ని ఆంగ్ల పరిభాషలో. ఆ పద్ధతులను అవలంబించేసి పంటలో ఉండేటువంటి పంట కోసిన తర్వాత జాగ్రత్తగా వాటిని మనం వినియోగదారునికి చేరే వరకు కొన్ని రకాల పద్ధతులు అనేవి మనము పంట రకాలను బట్టి మనము రైతులకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాటిలో ఆ పంట కోత అనంతరం చేపట్టబడాల్సినటువంటి పంటలో తీసుకున్న జాగ్రత్తలను మనం అవలంబిస్తూ పంట యొక్క సమీకృత వ్యవసాయ నిర్వహణను చేయడం జరుగుతుంది. అలాగే వ్యవసాయానికి అవసరమైనటువంటి పశువుల్ని పెంచటము, తదా సహజ వనరుల్ని సహజ సిద్ధంగా అందుబాటులో ఉన్నటువంటి నీరు, గాలి మరియు వివిధ రకాల నీటి కుంటల్ని ఇలాంటి వాటిని సహజంగా మనకు అందుబాటులో ఉంటుంది సహజ వనరుల్ని వాడుకుంటూ వ్యవసాయం యొక్క దిగుబడులను పెంచుకోవడం ఈ యొక్క సమీకృత వ్యవసాయ పద్ధతుల్లో ఒక ముఖ్య ఎయిమ్ అని చెప్పచ్చు. అలాగే జీవన ఎరువులు వాడకం, జీవన ఎరువులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత బాగా పెరుగుతూ ఉంది. వివిధ రకాల జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా రోగాల్ని మనము మొక్కల్లో వచ్చినటువంటి చీడపీడల్ని నివారించుకోవడానికి జీవన ఎరువులు అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే మొక్కల యొక్క దిగుబడిని వాటి యొక్క భూసారాన్ని పెంచడంలోనూ ఇది ఎంతో బాగా తోడ్పడుతూ రావడం జరిగింది. ఇందులో సమీకృత వ్యవసాయ పద్ధతులు ముఖ్యంగా ఒక 7 పద్ధతులుగా మనము వర్గీకరించవచ్చండి. వాటిలో ఉండేటువంటి బేసిక్ స్టెప్స్ అంటామన్నమాట, వాటిలో ప్రధానంగా చెప్పుకునేటువంటి మెయిన్ పద్ధతులు ఏంటివి ఒక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది పంట మార్పిడి అండి, క్రాప్ రొటేషన్ అంటున్నారు ఇంగ్లీష్లో దీన్ని. పంట మార్పిడి, ఒకే రకమైనటువంటి పంటలు ఒకే నేలలో మనము తరచుగా వేయటం వల్ల కొన్ని రకాలటువంటి వ్యాధులు ముఖ్యంగా పురుగులు కానీ రకరకాల వివిధ రకాల రోగాలు కానీ రావడం జరుగుతుంది. ఉదాహరణకు మనకి వంగే తీసుకుంటున్నట్లయితే, కూరగాయల పంటలో వంగ తీసుకున్నట్లయితే అందులో మనకి మొవ్వకుళ్ళు తెగులు, మొవ్వ మరియు కాయ తొలుచు పురుగు అనేది చాలా ప్రధాన సమస్యగా చెప్తూ ఉంటాం. దీంట్లో 90% వరకు కూడా మనకు పంట నష్టం అనేది మెయిన్గా దీంతోనే జరుగుతూ ఉంటుంది. అలాంటి పంటని మనం రిపీటెడ్గా అంటే ఒకేసారి తరచుగా ఒకే నెలలో ఒకే ఎక్కువగా ఆ పంటని వేయటం వల్ల ఆ రోగం అనేది రావటం వల్ల అందులో వచ్చేటువంటి రోగాలు మనం వివిధ రకాల మందులు వాటిపైన స్ప్రే చేసినా సరే అవి తగ్గడం దానికి మెయిన్ తగ్గవు. దానికి కారణం ఏమిటంటే వాటిలో ఒక రకమైనటువంటి నిరోధక శక్తి అనేది దాంట్లో అభివృద్ధి అనేది చెందుతుంది. సో మేము చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా రైతులు సోదరులందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఒకే పంటలపైన సాంప్రదాయ పంటలపైనే ఎక్కువైనా వాళ్ళు దృష్టి పెడుతూ ఉన్నారు. అలా కాకుండా పంట ఒక సీజన్లో ఒక పంటని ఆచరిస్తే మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చే సీజన్లో ఈ లెగ్యూమినస్ క్రాప్స్ అంటుంటామండి, నేలకి బలాన్ని చేకూర్చేటటువంటి కొన్ని పిల్లి పెసర, జనుము, అలసందలు, వేరుశనగ లాంటి పంటలను కూడా మనం వేసుకొని నేల యొక్క భూసారాన్ని పెంచి పంట మార్పిడి ద్వారా కొన్ని రోగాలు తగ్గించడమే కాకుండా అధిక ఆదాయం పొందవచ్చు మరియు నేల సారాన్ని కూడా మనము పెంపొందించుకోవచ్చు. అలాగే రెండో పద్ధతి ఏం చెప్పేది, ఈ సమీకృత వ్యవసాయ పద్ధతి రెండోది వచ్చేసి నేలని మనం ఎప్పుడు కూడా కల్టివేషన్ చేస్తూ దాని ద్వారా మధ్యలో దానికి కొంత విరామం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని నేల విరామం అని అంటూ ఉంటారు. నేల కంటిన్యూస్గా అంటే తరచుగా పండిస్తూ ఉండడమే కాకుండా కొంత విరామం అనేది కూడా నేలకు కూడా అవసరం ఉంటుంది. ఈ ఎండాకాలం ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా మనం నేలకి విరామాన్ని మనం ఇస్తూ ఉంటారు రైతు సోదరులు. అలాంటి సమయంలో ఈ PMDS అంటుంటాము, ప్రీ డ్రై మాన్సూన్ సోయింగ్ అంటుంటామండి, నవధాన్యాలు వివిధ రకాల నవధాన్యాలని మనం జల్లి నేలలో యొక్క సారాన్ని మనం పెంచవచ్చు. ఆ నవధాన్యాలు జల్లి ఈ ఎండాకాలంలో వదిలేసిన నేలని ఖాళీగా వదిలేయకుండా ఈ PMDS విత్తనాలని అంటే నవధాన్యాలను జల్లేసి వాటిని 50% ఫ్లవరింగ్ రాగానే పంటని మనం నేలలో కలయిదునడం వల్ల దాని ద్వారా నేల యొక్క భూసారాన్ని పెంపొందించడమే కాకుండా నేల యొక్క మన పంట రాబోయే పంటల యొక్క దిగుబడిని కూడా పెంపొందించు, తద్వారా కార్బన్ శాతం అనేది మనము నేలలో మనం పెంచవచ్చు. అలాగే మూడోది వచ్చేసి పంట పోషణ, మొక్కల్లో పోషణ అనేది ప్రధాన పనిగా మనం చెప్పవచ్చండి. ఈ పంటల్లో పోషణకి మనం వివిధ రకాల రసాయనిక ఎరువులు రైతు సోదరులందరూ వాడడం జరుగుతూ ఉంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు కూడా మనం 50% వరకు రసాయన ఎరువులను మనం తగ్గించుకొని 50% వాడి మిగతా 50%ని మనం వివిధ రకాల పంట ఎరువులైనటువంటి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటుంటామండి, సమగ్ర ఎరువుల యాజమాన్యం అని అంటుంటాం తెలుగులో వీటిని. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం పద్ధతిలో ఉండేటువంటి వేప పిండిని మనము ఎకరాకి 200 kg చొప్పున మనం వేసుకోవటము, అలాగే న్యాచురల్గా అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్ట్ ఎరువుల్ని, అలాగే దిబ్బ ఎరువులు బాగా చివిగినటువంటి పశువుల ఎరువుల్ని మనము పంటను బట్టి మనము దాని మోతాదు ఆధారపడి ఉంటుంది. ఆ పంటకి తగినంత మోతాదులో మనము

ఈ దిబ్బ ఎరువు, పశువులు చిపికినటువంటి పశువుల ఎరువు, వేప పిండి లేదా ఆముదం పిండి, ఇలాంటి తర్వాత వర్మీ కంపోస్టు మరియు జీవన ఎరువులు, ఇలా అన్ని రకాల మిగతా ఆధారిత ఎరువులు ఆధారిత పంట ఆధారిత ఉత్పత్తుల్ని మనము పంటలకు అందించినట్లయితే ఒక 50% వరకు మనం అందులో ఎరువుల మోతాలు తగ్గించి మిగతా 50% మనము రసాయనిక ఎరువుల మీద ఆధారపడితే సరిపోతుందండి. దాని తద్వారా మనం ఈ సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఏంటంటే ఒకేసారిగా మనము కెమికల్ని పూర్తిగా నిషేధించలేం కాబట్టి కొంచెం కొంచెంగా ఒక 50% తగ్గించుకుంటూ మళ్ళీ వచ్చే సీజన్ కొంచెం తగ్గించుకుంటూ గ్రాడ్యువల్గా మనం అలా చేస్తూ రావటం వల్ల పంటలో యొక్క ఈ రసాయనిక ఎరువుల మోతాన్ని తగ్గిస్తూ తద్వారా మనము జీవన ఎరువులు మరియు సహజ సిద్ధ ఎరువుల్ని మనము వాడుతూ నేల యొక్క సారాన్ని పెంచుతూ మరియు అధిక దిగుబడిని మనం రైతులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మన 5వది వచ్చేసి వన్యప్రాణుల మరియు సమీకృత పంటల నిర్వహణ అని చెప్పవచ్చండి. మనము న్యాచురల్గా మనము ప్రకృతి సిద్ధంగా అందుబాటులో ఉన్నటువంటి ఈ జంతు రాసుల్ని మనము వ్యవసాయానికి అనుగుణంగా మనం వాటిని పెంచుకుంటూ వాటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఎరువుల్ని మనము పశువుల నుంచి వచ్చేటువంటి ఎరువు కానీ లేకపోతే మేకలు గొర్రెలు ఉంచేటువంటి ఎరువులు కానీ ఈవెన్ కోళ్ళ నుంచి కూడా మనకి వాటి నుంచి ఒక ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. వాటి యొక్క ఎక్స్క్రీట్ అంటుంటాం వాటిని, వాటి యొక్క ఎక్స్క్రీట్ అంటే వాటి యొక్క పెంట అంటుంటాం కదండి, కోళ్ళ పెంటని మనము ఎరువులుగా కూడా వాడుకోవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మనము మొక్కలకి నేలకి అందించి నేల తద్వారా నేల యొక్క భూసారాన్ని కూడా పెంచుకునేదానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పశు పోషణల వల్ల కూడా మనకి అదనపు ఆదాయం అనేది రైతులకి చేకూరడం జరుగుతుంది. అలాగే శక్తి వనరుల యొక్క కాపాడడం, శక్తి వనరులు కూడా మనకి ఎన్నో ఉన్నాయండి, నీరు మరియు నేల గాలి వీటి యొక్క ఈ దేవుడు మన ప్రకృతిలో ఇచ్చినటువంటి శక్తి వనరులు మనము తగినంతగా తగిన పద్ధతుల్లో ఈ రసాయనిక ఎరువుల్ని రసాయనిక మందుల్ని విచక్షణ రహితంగా వాడకాన్ని తగ్గి రైతు సోదరులు తగ్గించడం అనేది ఆపేసి వీలైనంత వరకు అవసరమైన మేరకి అవసరమైన పంటల్లో ఎంతైతే అవసరమో సంబంధిత అధికారులు లేదా శాస్త్రవేత్తల యొక్క సలహా మేరకు తీసుకొని ఎంత మోతాదులో అయితే ఎరువులు కావాలో అంత మోతాదులో ఎరువులను అందించడం, అలాగే ఎక్కడైతే అవసరమో క్రిమి సంహారక మందులు ఎంత మోతాదులో అవసరమో అంతవరకే వాడితే బాగుంటుంది. వీలైనంత వరకు క్రిమి సంహారక మందులు మరియు రసాయనిక ఎరువుల యొక్క మోతాదును తగ్గించే ప్రయత్నం చేస్తూ ఈ పంటల ద్వారా జీవన ఎరువులు పచ్చి రొట్టె ఎరువులు అంటూ ఉంటాము, ఈ పంట పచ్చి రొట్టె ఎరువుల ద్వారా మనకి నేల యొక్క సారాన్ని పెంపొందించడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఇందులో చెప్పదలుచుకున్నాను. అలాగే సమకృత పంటల నిర్వహణ మరియు పశు పోషణ అంటే ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ మరియు లైవ్ స్టాక్ అంటే ఈ పంట సమీకృత వ్యవసాయ పద్ధతులు ఏంటంటే మనం వ్యవసాయ పంటల్ని పోషించడమే కాకుండా దాంతోపాటు ఈ జంతుజాలాలని అంటే చేపల్ని పెంచడము, కుక్కల్ని, చేపలు, తర్వాత పశువులు, గొర్రెలు, మేకలు, ఇలాగ ఏవైతే జీవరాశులు మనకి వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నాయో అలాంటి జీవరాశులన్నింటినీ కూడా మనము వాటితో పాటు పెంచుకుంటూ తద్వారా అదనపు ఆదాయం చేకూర్చుకుంటూ ఈ పంటల్ని అధిక దిగుబడులతో రైతులు పండించుకోవచ్చు. అలాగే ఇందులో సమీకృత వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయల్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో ముఖ్యంగా వంగ మరియు మిరప పంటల్ని రైతులు ఎక్కువగా ఈ సీజన్లో గ్రో చేస్తూ ఉన్నారు. ఈ వెంకటగిరి ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు వంగ మిరప పంటలపైన ఎక్కువ దృష్టి సారించడం జరుగుతుంది. వాటిలో ఏ ఏ పద్ధతుల్ని మనము సమగ్ర పంట నిర్వహణ చేయొచ్చు, ఆ పద్ధతులు ఏంటనేది క్లుప్తంగా నేను వివరిస్తానండి. సమీకృత పంట నిర్వహణ మిరపలో చూసుకున్నట్లయితే మొదటగా మనకి విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉన్నటువంటి మొదటి అంశం కింద చెప్పొచ్చండి. ఈ మిరప పంటల్లో ఏవైతే విత్తనాలు మనం తీసుకుంటామో రకాలు కానీ లేదా హైబ్రిడ్ రకాలు కానీ తీసుకున్నప్పుడు వాటిలో మనకు రకాలకి అయితే 650 గ్రాములు ఎకరాకి విత్తనం మోతాదు సరిపోతుంది. అలాగే మనం ఏదైనా నాటు రకాలు అంటే హైబ్రిడ్ రకాలు అంటుంటాము, ఇవి హైబ్రిడ్ రకాలు అయితే కనుక ఒక 100 గ్రాముల వరకు 80 నుంచి 100 గ్రాముల విత్తన మోతాదనే సరిపోతుంది. ఈ విత్తనాన్ని మనం తీసుకున్నప్పుడు వాటిలో మొట్టమొదటిసారి రైతు సోదరులందరూ ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకి సహజ సిద్ధంగా ఉండేటువంటి జీవన ఎరువుల లాంటి వివిధ రకాల బ్యాక్టీరియాలు ఫంగస్లు మనకి విత్తన శుద్ధికి మనం శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ట్రైకోడర్మా విరిడి అనేది ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. వివిధ రకాల వేరుకులు తెగుళ్ళు లాంటివి నివారించడంలోను మరియు విత్తనానికి వచ్చేటువంటి రోగాలను అరికట్టడంలోను ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ నాశిని అనేది బాగా ఉపయోగపడుతుంది. 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని 1 కేజీ విత్తనానికి కలిపి కొద్దిసేపు ఆరబెట్టేసి రైతులు ఆ విత్తనాన్ని విత్తుకున్నట్లయితే వేరు నుంచి వచ్చేటువంటి రోగాల్ని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే ముందు జాగ్రత్త చర్యగా వీటిలో ఇవి ట్రైకోడర్మా విరిడియే కాకుండా మనము ఇంకేదన్నా రసం పీల్చే పురుగులు లాంటివి ఏదైనా వాటి బెడద ఉన్నట్లయితే కనుక మనము దాంట్లో ఇమిడాక్లోపిడిని మనము 10 లీటర్ల నీటిలో కలిపేసి వాటిలో విత్తనాలు అందులో నానబెట్టేసి 5 నిమిషాలు ఆరబెట్టేసి మళ్ళీ వాటిని ఆ విత్తనాల్ని మనం నీళ్ళలో అదే నారుగా విత్తుకున్నట్లయితే కనుక దాంట్లో వచ్చేటువంటి చీడపీడల్ని మనం కొంతమేరకు మనము తగ్గించేటువంటి అవకాశం ఉంది. మరియు పచ్చి రొట్టె ఎరువులు అండి, పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే పంట

పంట వేయక ముందు పచ్చిరొట్టె ఎరువులైనటువంటి వివిధ రకాల పంటలు ఉన్నాయి మనకి. ముఖ్యంగా ఇది జీవన లిగ్యూమినస్ క్రాప్స్ అంటుంటారు వీటిని ఇంగ్లీష్లో. జూన్ జూలై మాసాలలో పచ్చిరొట్టె ఎరువులైనటువంటి పెసర, అలసంద, జనుము ఇలాంటి పంటల్ని మనం ముందుగా పంటకు వేసే ఒక నెల నెలన్నర ముందు పంటల్లో పొలంలో వేసి 50% ఫ్లవరింగ్ దశలో ఉన్నప్పుడు, అది పూత దశ ఒక 50% జరిగిందనగా, పూత వచ్చే ముందు వీటిని మనం నేలలో బాగా కలయదుని దున్నేసి అందులో వేసేసి వేయటం వల్ల నేల యొక్క సారం అనేది గణనీయంగా పెరుగుతూ అందులో కార్బన్ శాతం కూడా బాగా పెరిగి కొన్ని రకాల రోగాల్ని అరికట్టడమే కాకుండా మిరప యొక్క పంట యొక్క సారాన్ని అనేది పెంచుతుందండి. అలాగే ఈ పంటల్లో ముఖ్యంగా ట్రాప్ క్రాప్స్ అంటుంటామండి, ఎర్ర పంటలు అంటుంటాము. వీటిలో వివిధ రకాల పంటల్ని మనం ఎర్రలుగా వాడచ్చు, అంటే మొక్కల్ని న్యాచురల్ పద్ధతిలో సహజ సిద్ధ పద్ధతుల ద్వారా ఈ పంటల్లో వచ్చేటువంటి రోగాల్ని మనం అదుపు చేయడానికి, అందులో వచ్చేటువంటి పురుగుల యొక్క వాటిని అదుపు చేయడానికి మనము ట్రాప్ ఎర్ర పంటలు అంటుంటాం, ట్రాప్ క్రాప్స్ అని అంటుంటారు ఇంగ్లీష్లో వీటిని. వీటిలో ఏవే పంటలుగా మనం వేసుకోవచ్చు అంటే మిరప పంటల్లో బంతి, మొక్కజొన్న లాంటి ఆముదం లాంటి మొక్కల్ని మనము ఎర్ర పంటలుగా వేసుకొని ఆ మొక్కల్లో వచ్చేటువంటి ఈ పురుగుల్ని మనము అవి ఆశించకుండా ఈ మొక్కలు వాటికి అడ్డుపడతాయి. తద్వారా మనకి పురుగుల యొక్క వాటి యొక్క నియంత్రణ అనేది మనము సమర్థవంతంగా చేపట్టిన వాళ్ళం అవుతాము. అలాగే ఎరువుల మోతాదుకి వచ్చినప్పటికైతే రైతులు నిర్దేశిత మోతాదులో మాత్రం ఏవైతే శాస్త్రవేత్తలు పంట ఆధారితంగా వాళ్ళు ఎంత మోతాదులు అయితే ఎరువులు చెప్పి ఉన్నారో ఆ చెప్పిన విధానంలోనే అంత నిర్దేశిత మొత్తంలోనే ఈ ఎరువులు వేయాలి. విచక్షణారహితంగా ఎరువులను అధికంగా వాడటం అనేది రైతులు తగ్గించుకోవాలి. అలాగే వాటితో పాటు సహజ సిద్ధంగా ఉండేటువంటి ఎరువుల యొక్క అందుబాటులో ఏవైతే సహజ సిద్ధంగా ఎరువులు అయినటువంటి న్యాచురల్ పద్ధతిలో ఎరువులు ఉన్నాయి కదా, రసాయనిక ఎరువులు కాకుండా మిగతా సహజ సిద్ధ ఎరువులు అయినటువంటి వర్మీ కంపోస్టు, అలాగే ఈ వేప పిండిని వాడటము, అలాగే బాగా చిరికినట్టు దిబ్బ ఎరువు బాగా తగినంత మోతాదులో వేయటము ఇలాగ వేసుకోవడం జరుగుతుంది. మనం మిరప పంటకు చూసినట్లయితే మనకి దిబ్బ ఎరువు దాదాపు మనకి FIM అంటాం ఇంగ్లీష్లో దీన్ని, మనము దాదాపు 10 టన్నుల వరకు మనకు మిరపలో దిబ్బ ఎరువును వేసి ఆఖరి దిక్కులో వేసి కలగదున్నాల్సి ఉంటుంది. అలాగే ఆఖరి దిక్కులో ఈ దిబ్బ ఎరువుని మరియు వేపపిండి 200 కేజీలు, 1 ఎకరానికి 200 కేజీలు ఆ వేపపిండిని అందులో వేసి మనం కలగదున్నేసేయాలి. అలాగే ఒక నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్లో కూడా మనము రికమెండేషన్ శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా భాస్వరంని ఆఖరి దిక్కులో మొత్తం మోతాదుని ఎంత ఆఖరి దిక్కులు వేయాలి. ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ మంది ఈ భాస్వరాన్ని పంట ఆఖరి దిక్కులో వేయకుండా ఆఖరి దిక్కులో పొలం తయారు చేసి ఆఖరి దిక్కులో వేయటం అనేది కొంతమంది చేస్తున్నారు. చాలామంది మధ్యలో అప్లై చేయడం జరుగుతుంది, దాన్ని చేయడం జరుగుతుంది. ఆ పద్ధతి అనేది సరైనది కాదండి. ఈ ఎరువుని ఎప్పుడు కూడా మనము భాస్వరాన్ని నేల యొక్క తయారు చేసేటప్పుడు ఆఖరి దిక్కులో వేసి చేస్తే అది నెక్స్ట్ చెట్టు వచ్చేటప్పటికి సమర్థవంతంగా చెట్లు వినియోగించుకునేటువంటి దశగా చేరుకొని చెట్టు బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఎరువులు మోతాదులో చూసుకున్నట్లయితే ఇవి ఎకరానికి దాదాపు 120 కేజీల నత్రజని, 24 కేజీల ఫాస్ఫరస్ మరియు 48 కేజీల పొటాష్ ఎరువులు అవసరం ఉంటుందండి. అలాగే ఈ వేపపిండిని కూడా ఇందులో మనము అదనంగా చేర్చాల్సి ఉంటుంది. అలాగే మా మైక్రో న్యూట్రియంట్ సొల్యూషన్స్ అంటే సూక్ష్మ పోషకాల యొక్క యాజమాన్యం కూడా ఇందులో చేపట్టాల్సి ఉంటుంది. పంట వేసిన తర్వాత మనము వాటి యొక్క మొక్కల్లో వివిధ రకాల సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింకు, ఐరన్, మ్యాంగనీసు, బోరాను ఇలాంటి సూక్ష్మ పోషకాలు చాలా మొక్క యొక్క ఎదుగుదలకు అవసరం ఉంటుంది. వీటన్నిటికీ యొక్క నివారణకి మనము ఆర్కా వెజిటేబుల్ స్పెషల్ అని IAHR బెంగళూరు వాళ్ళు తయారు చేసినటువంటి ఒక ప్రత్యేక ఉత్పత్తి అనేది కూరగాయల కోసం ఉత్పత్తి చేయడం జరిగింది. దాన్ని ఆర్కా వెజిటేబుల్ స్పెషల్ అని పిలుస్తూ ఉంటారు. మనకు బయట మార్కెట్లో కొన్ని చోట్ల అందుబాటులో ఉంది. అది ఒకవేళ అందుబాటులో లేకపోయినా సరే రైతులు మనము అగ్రోమ్యాక్సిని కానీ లేదా Formula 4 అనేటువంటి పేర్ల రూపంలో దొరుకుతుందండి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ పౌడర్ అనేది, సూక్ష్మ పోషకాల పౌడర్ అనేది కూడా రైతులు ఈ కూరగాయల పంటల్లో స్ప్రే చేసి వాటిలో ఉండేటువంటి సూక్ష్మ పోషకాల లోపాలని సవరించుకోవచ్చు. అది మోతాదు ఎంత వేయాలంటే అది దాదాపు ఆర్కా సిట్రస్, ఆర్కా వెజిటేబుల్ స్పెషల్ అయితే 1 లీటర్కి 3 గ్రాములు చొప్పున 45 రోజులకి ఒకసారి, పంట వేసి 45 రోజులకి ఒకసారి మరియు 60 రోజులకు ఒకసారి స్ప్రే చేసి దాంట్లో ఉండేటువంటి పోషక లోపాలను సవరించవచ్చు. అలాగే ఇది ఆర్కా సిట్రస్ స్పెషల్ అనేది, ఆర్కా వెజిటేబుల్ స్పెషల్ అనేది రైతులందరికీ అందుబాటులో కొంతమందికి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో వీళ్ళు Formula 4 కానీ అగ్రోమ్యాక్సిన్ కానీ 1 లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున కలుపుకొని మనము స్ప్రే చేసుకొని కూడా మనము సూక్ష్మ పోషకాల నివారణ అనేది చేపట్టవచ్చు. అలాగే పూత నియంత్రణ, మిరపలో పూత నియంత్రణ అనేది ప్రధాన సమస్యగా చెప్పచ్చు. అంటే పూత ఎక్కువగా మంచి పూత దశలో ఉన్నప్పుడు సడన్గా పూత అనేది వాడిపోవడం, రాలిపోవడం, సరిగా రాకపోవడం అనేది రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో రైతులు మార్కెట్లో ప్లానఫిక్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుందండి. ఈ ప్లానఫిక్స్ని 1 ml 4 లీటర్కి కలిపేసి వాటిలో మనము

0: స్ప్రే చేస్తే, అది వివిధ రకాల దశల్లో స్ప్రే చేస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేంటంటే ఈ మిరప పంట నాటినాక 40 రోజులకు ఒకసారి, తర్వాత నాటిన 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి, ఈ 3 దశల్లో మనం ఈ ప్లానోఫిక్సిన్ స్ప్రే చేయగలిగితే ఈ పంటలో, మిరప పంటలో తగినంత మోతాదులో పూత రావడమే కాకుండా మంచి దిగుబడులు కూడా, కాయ బాగా కట్టి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే రైతులు ముఖ్యంగా ఎక్కువ మంది ఈ వివిధ రకాల రోగాలతో, మిరపలో ముఖ్యంగా ఈ ఆకుముడత రోగాలతో ఎక్కువగా, వైరస్ తెగుళ్ళు మరియు ఆకుముడత దీంట్లో ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. ఈ సమస్యకి ముందుగా మనము రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మనము ట్రైకోడెర్మా విరిడి కల్చర్ అనేది ఎక్కువగా ఇప్పుడు ప్రాచుర్యం పొందిందండి. ఈ ట్రైకోడెర్మా విరిడి కల్చర్ని మనము మొక్కల ఆఖరి దిక్కులోనే వేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మనము ఉత్పత్తి చేసుకోవాలంటే, ఒక 90 కేజీల బాగా చివికిన పశువుల ఎరువుల్ని ప్లస్ దాంతోపాటు ఒక 10 కేజీల వేపపిండి, తర్వాత 1 కేజీ ట్రైకోడెర్మా విరిడి పౌడర్ని తీసుకొని వీ మూటిని ఒక లేయర్ లేయర్గా ఒకదానిపైన ఒకటి ఒక 10 కేజీలు చొప్పున పోసుకుని, దిబ్బెరువుని ఫస్ట్ మొదటిగా పోసి దానిపైన వేపపిండి ఒకసారి జల్లేసి, దానిపైన ట్రైకోడెర్మా విరిడి అనేది జల్లేసి, కొంచెం నీళ్లు జల్లేసి చెట్టు నీడలో ఇదంతా కూడా ఈ కల్చర్ని అంతా మనం చేయాల్సి ఉంటుంది. ఆ చెట్టు నీడలో ఈ మూడింటిని వేసేసి కొంచెం నీళ్లు చిలకరించేసి గోనె పట్ట లాంటిది ఏదైనా కప్పి ఉంచి 1 నుంచి 10 రోజులు ఉంచినట్లయితే అందులో ఈ ట్రైకోడెర్మా విరిడి కల్చర్ అనేది బాగా పెరిగి తెల్లటి బూజు వలె కనపడడం జరుగుతుంది. ఆ కల్చర్ని మనము ఈ ఆఖరి పొలం పంట ఏవైతే మనము మిరప పంట వేసే ముందు ఆఖరి దుక్కి దున్నుతుంటామో ఆ దుక్కిలో వేసినా సరిపోతుంది. మనం ఆఖరి దుక్కులో వేసి కలేదుండడం వల్ల ఈ పంటలో వచ్చేటువంటి వివిధ రకాల రోగాల్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇందులో జీవ నియంత్రణ పద్ధతులు, ముఖ్యంగా ఇందులో మిరపలో ఆకుముడత తెగులు ప్రధాన సమస్యగా రైతులను బాధిస్తూ ఉండడం జరుగుతుంది. ఇందులో వీటిని అరికే ఆకుముడత తెగులు, అలాగే తెల్లదోమ కూడా ఒక ప్రధాన సమస్య అని చెప్పవచ్చు. అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో తెల్లదోమ యొక్క ఉధృతి కూడా బాగా పెరుగుతుంది. వీటిని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా రైతులు నివారించుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా జిగురు అట్టబుట్టలు పెట్టడం ఒకటి, అలాగే లింగాకర్షక బుట్టలను పెట్టడం ఒకటి. ఈ తెల్లదోమ ఎక్కడైతే మనకి అందుబాటులో ఎక్కువగా సమస్యాత్మకంగా ఉందో, ముఖ్యంగా ఇవి తామర పురుగులు, ఆకుముడతకు ముఖ్య ప్రధాన కారణం తామర పురుగులు. ఈ తామర పురుగుల యొక్క కట్టడి కోసం మనము నీలిరంగు జిగురు అట్టబుట్టలు మనం రైతులకి వాడుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ జిగురు రంగు అట్టబుట్టలు పెట్టడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, ఎకరానికి దాదాపు 4 నుంచి 6 జిగురు అట్టబుట్టలు అనేది అమర్చుకోవాలి రైతు సోదరులు. అమర్చుకోవటం వల్ల అందులో ఉన్నటువంటి కీటకాలు వీటికి ఆకర్షింపబడి దాంట్లోకి వచ్చి అంటుకొని చనిపోవడం జరుగుతుంది. తద్వారా మనం ఆ పురుగుల యొక్క నియంత్రణ అనేది సమర్థవంతంగా చేపట్టిన వాళ్ళం అవుతాము. అలాగే మిరపలో ఎక్కువగా మనకి కాయతొలుచు పురుగు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మిరప పంటల్లో కాయతొలుచు పురుగులు ఎక్కడైనా మనము రైతులు గమనించినట్లయితే, లింగాకర్షక బుట్టల్ని వాళ్ళు ఎకరానికి దాదాపు 4 లింగాకర్షక బుట్టల్ని మనం అమర్చుకొని తద్వారా ఈ కాయతొలుచు పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే మనము విషపు ఎరలు, ఈ మిరప పంటల్లో ఎక్కువగా పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, పచ్చ రబ్బరు పురుగు ఇలాంటి కొన్ని రకాల పురుగులు అనేటి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే రైతులు ఈ యొక్క సమస్య అనేటి లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, పచ్చ రబ్బరు పురుగు యొక్క సమస్య అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుందో, ఇలాంటి పురుగులు పడ్డప్పుడు విషపు ఎరలు అనేటువంటి పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విషపు ఎరువులు అంటే 5 కేజీల తవుడు ప్లస్ 500 గ్రాముల బెల్లపొడితో కలిపి తగినంత నీళ్లు పోసి వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం వేళల్లో పొలాల్లో జల్లు అనుకున్నట్లయితే రైతులు అవి ఆ సాయంత్రం సమయంలో పురుగులు వచ్చి వాటి తిని చనిపోవడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా పర్యావరణ సహితమైనటువంటి విధానాల ద్వారా సమగ్ర సస్యరక్షణ అనేది మనం మిరప పంటలో చేపట్టి తద్వారా రైతు సోదరులందరూ కూడా మంచి ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే మా కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఏదైనా సలహాలు, రైతులు సందేహాలు సలహాలు అవసరమైనట్లయితే మా కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరిలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా మాకు ఏదైనా అవసరమని మీరు వచ్చినప్పుడు కానీ లేదా మాకు ఫోన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సందేహాలు సలహాలు మా దగ్గర నుంచి తీసుకొని మీ యొక్క పంటల యొక్క దిగుబడులని పెంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు సమగ్ర సేంద్రియ యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ డి తిరుపాల్ గారి ప్రసంగం విన్నారు.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:45 కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
2: అవును సార్.
1: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
2: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
2: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
2: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
2: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం అని చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
2: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
2: 60 వేల ఎకరాల వరకు ఉంది సార్, 50 నుంచి 60 వేల ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
2: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1 లక్ష 20 వేల రూపాయలు, 120 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి?
2: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వారంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
2: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
2: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్, వెన్నామి రొయ్యల్లో అయితే. అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్, నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్

0: సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
1: అవును సార్.
0: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2 కాంపొనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2 కాంపొనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వారంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3 అంశం ఏంటంటే, సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3 కాంపొనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
0: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
1: అవును సార్.
0: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
1: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
0: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
1: ఈ ఆక్వా రంగంలో సార్ 2 విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. 1 క్యాప్చర్ ఫిషరీస్, 2 కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
0: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
1: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000తో కోటాను కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగి

0: తెలిపితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయమైతేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వారంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వారంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్ ఇది దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికి రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ 2వ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

92.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 8 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా కృష్ణార్జున యుద్ధం, ఈ చిత్రం కోసం రేవంత్ సంజిత్ హెగ్డే హిప్ హాప్ తమీజ్ కలిసి ఆలపించిన శ్రీజో సాహిత్యాన్ని విందాం. సంగీతం హిప్ హాప్ తమీజ్.

0: శ్రోతలు, చిత్రకుస్మాలులో మీరు విన్న ఆ పాట మహర్షి. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మానసి ఆలపించిన శ్రీమణి సాహిత్యమది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ జి నివాస్ ఐఏఎస్. వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు విందాం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ చిత్రం కోసం గోపిసుందర్ స్వీయ సంగీతంలో హనియా నఫీసాతో కలిసి ఆలపించిన రామజోగయ శాస్త్రి సాహిత్యాన్ని ఇప్పుడు విందాం.
4: Zindagi, a steering melody for a long drive. Are you ready for a drive with us?

0: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
1: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
0: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
0: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
1: మలయాళం, గుజరాతీ, పంజాబీ
0: ఈ 8 ఛానళ్లను
1: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
0: వివరాలకు
1: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
0: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
1: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
0: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
1: ఉచితంగా పొందండి.
2: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
3: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
2: ప్రతి గురువారం ఉదయం 8:35
3: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
2: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
3: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
2: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
4: చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. శ్రోతలు, ఈ ప్రసారంలో తిరిగి 8:40 చిత్రకుసుమాలులో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:15 కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో ఎస్డివి అజీజ్ గారితో అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారితో పరిచయం వింటారు.
1: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మన రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈరోజు వినే సౌలభ్యం మనకు లభించింది. ఈ పరంపరలో మన ఆకాశవాణి విశేష శ్రోతల్లో ఒకరైనటువంటి ఎస్డివి అజీజ్ గారు వారి అనుబంధాన్ని పంచుకుందాం. శ్రీ ఎస్డివి అజీజ్ గారు పలు రేడియో నాటకాలు, రూపకాలు, ప్రసంగాలు, కథానికలు, కవితలు ఎన్నో ఆకాశవాణి కేంద్రాలకు వీరు రచనలు అందించారు. అలాగే వీరు ఆకాశవాణి కేంద్రంతో అనుసంధానమై అలాగే వీరు 1985 నుండి రేడియో రచనా మాధ్యమానికి ఎన్నో ఉత్తమ రచనలు అందించారు. దీనిలో భాగంగా 1994-95 జాతీయ స్థాయి ఆకాశవాణి రేడియో నాటక రచన పోటీల్లో వీరి నాటకం సామాకు ద్వితీయ బహుమతి లభించడం గర్వకారణం. మరి ఈ పరంపరలో వీరికి మన కర్నూలు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. నమస్కారం అండి, శ్రీ ఎస్డివి అజీజ్ గారు, ఈరోజు మా కర్నూలు శ్రోతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలకు రేడియోతో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
2: 1992 మే 9 ఇది ప్రారంభోత్సవం చేయబడింది. ఆ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ప్రసార శాఖ మంత్రి అజిత్ పాంజా గారు వీళ్ళంతా వచ్చారు. ఇంకా కొందరు స్థానిక ప్రముఖులు, తర్వాత ఆకాశవాణి పెద్దలు వీళ్ళంతా వచ్చారు. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రారంభ దశ. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 1992 నుంచి కూడా కవితలు, కథలు, వ్యాసాలు అలా అందించేవాడిని నేను. ఈ పరంపరలో భాగంగా అప్పుడు స్టేషన్ డైరెక్టర్ మాచిరెడ్డి గారు ఉండేవారు. వారి సూచన మేరకు స్థానిక చరిత్రలను రూపకాలుగా రాయడం జరిగింది. రేడియో నాటికలు రచించడం జరిగింది. అలాగే కొన్ని కథలు, కథానికలు అలాంటివి కూడా చదవడం జరిగింది. ఆ పరంపర ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, కాలం మారే కొద్దీ సాంకేతిక ప్రక్రియల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించేవారు. ఈ రేడియో దాదాపు 1930 ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంకేతిక ప్రక్రియలో ప్రసారమయ్యే నాటకాలు ఇప్పటికీ కూడా సామాన్య జనానికి చేరువవుతూనే ఉన్నాయి. అది చాలా సంతోషించదగ్గవు. ఎన్నో సమాజంలో అన్ని మార్పులు వచ్చినా సాంకేతికంగా ఇది మాత్రం ఇంకా జనాలకు వెళ్తూ ఉంది. ఇంకా కొత్త తరహాలు ఇప్పుడు FM స్టేషన్ రావడం వల్ల, మొబైల్ ఫోన్స్ లో ఉండటం వల్ల, కార్లలో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల అందరూ వినగలుగుతున్నారు. ఇన్ని ప్రక్రియలు వచ్చినా, ఇంత ఆధునాత్మకం యొక్క మార్పులు వచ్చినా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏదో లోకాలకు తీసుకెళ్లే ఒక ఏకైక ప్రక్రియ ఆకాశవాణి కేంద్రమే. ఎందుకంటే దృశ్యం కళ్ళ ముందు చూస్తే ఈ కళ్ళకే ఎక్కువగా ఉంటుంది, మైండ్లో తక్కువగా ఉంటుంది. కానీ ఇది శ్రవ్యం అనేది ఊహ ఎక్కువగా వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని కూడా ఇస్తుంది. అది చాలా సంతోషదగ్గ విషయం. ఈ 90 సంవత్సరాల పరిధిలో ఆకాశవాణితో అనుబంధం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నాకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ కొద్ది విషయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
1: చాలా చక్కగా చెప్పారు. మీరు తెన్నేకల్ ముట్టడి గురించి ఒక పుస్తకం రాశారు, మా లైబ్రరీలో ఇంకా ఉంది. అలాగే మన కర్నూలు గొప్పతనం ఏమంటే రేనాటి చంద్రులు, అంటే అక్కడ ఊయలవాడ నరసింహారెడ్డి గాని, కోయలకుంట్లలో బుడ్డా వెంగళరెడ్డి గారు గాని. బుడ్డా వెంగళరెడ్డి గారికి ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ గారు ఒక బంగారు హారాన్ని కూడా, పథకాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా కళలకు నిలయమైన ఈ ఆకాశవాణిలో సాహిత్యము, సంగీతము వీటన్నింటి గురించి మీరు తెలియజేశారండి. తర్వాత ఆకాశవాణి చరిత్రను, తర్వాత కర్నూలు ఆకాశవాణితో మీకున్న అనుబంధం కూడా తెలియజేశారు. అయితే ముఖ్యమైన ఒక ప్రశ్న అండి, ఈ మన కర్నూలు ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఎప్పుడైనా సరే విపత్తుల సమయంలో ఆకాశవాణి స్పందిస్తుంది అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్టోబర్ 2, 2009 మన కర్నూలులో చాలా వరదలు వచ్చాయి, చాలా

0: మన కర్నూలు మునిగిపోయింది. ఏ విధంగా మన కర్నూలు ప్రజలకు అండగా నిలిచి కర్నూలు ప్రజలకు ఆ రోజు ఎంతవరకు సాయం చేసిందో తెలియజేస్తారు.
1: తప్పకుండా, ఎందుకంటే మన కర్నూలుకు దాదాపు వరదలు రావడం తక్కువ. అయితే ఈ కర్ణాటకలో విపరీతం కురిసిన వర్షాల వల్ల ఈ హందరి, తుంగభద్ర, ఇక్కడ నుంచి కృష్ణానది ఇవన్నీ కూడా బాగా నిండుగా ప్రవహించి చుట్టుపక్కల ఊర్లను కర్నూలు ముంచెత్తింది. ప్రతి నిమిషము ఒక అరగంటకు గంటకు ఒకసారి ఆకాశవాణి కేంద్రము వరదలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, తర్వాత ప్రజలు ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడెళ్తే సేఫ్గా ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ అధికారులను ఎట్లా కన్సల్ట్ కావాలి. అప్పట్లో అందరూ కూడా, ఇంకోటి ఏముందంటే ఈ వరదల్లో కూడా కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఆ తగు సమాచారం సేకరించి శ్రోతలకు అందించారు. అది చాలా గొప్ప విషయం, రెండోది మర్చిపోలేని విషయం.
0: ఇక ఆ రోజు ఓ రెండు రోజుల వరకు కరెంటు కూడా లేదు,
1: కరెంటు లేదు,
0: తిన్నీకే తిండి లేదు. అయితే అండి, చాలా చక్కగా చెప్పారు, మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడతాయి మా శ్రోతలకు. ఇకపోతే అండి, వ్యవసాయ కార్యక్రమాలు, తర్వాత వైద్య సలహాలు, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ప్రజల ఆనందం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఈ రైతుల కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయండి.
1: వ్యవసాయ విషయంలో రేడియో స్టేషన్ మించింది, ఎందుకంటే రైతులకు ఆధునిక పంటల గురించి, ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి, ఆధునికంగా రైతులు చేపట్టవలసిన పలు సంస్కరణల గురించి వ్యవసాయ పరంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు, స్వయంగా రైతును కాకపోయినా వింటూ ఉంటాను, ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ తెగుళ్ళు వస్తాయి, ఏ మందు కొట్టాలి, ముందే తెగుళ్ళు రాకుండా ఏ జాగ్రత్త పడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత పంటలు వాటికి ఎంత సాంద్రత మేర మందు పెట్టాలి, ఎంత వాటర్ పెట్టాలి, పండ్ల తోటలు, తర్వాత గేదెలు, పశువులు వీటిని కూడా ఉంటుంటారు. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చింది. తర్వాత మీరు సమాచార రంగానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి లేదా వాళ్ళలో ఇంటర్వ్యూలు ఇప్పించి వాళ్ళతో ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయడం చాలా గొప్ప విశేషం.
0: అజీజ్ గారు, రేడియో స్టేషన్కి వచ్చి మరి కర్నూలు ఆకాశవాణి కేంద్రం పుట్టుక గురించి, అలాగే పుట్టక ముందు నుంచి కూడా మీకు రేడియో పట్ల ఆసక్తి గురించి, పుట్టిన తర్వాత రేడియో స్టేషన్ ఒకసారి కర్నూలులో ఏర్పడిన తర్వాత ఇంకా మీరు మీ రచనని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి మీరు ఎదిగారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి. ఇటువంటి గొప్ప కళాకారులను మన రేడియో ఎప్పటికీ ప్రోత్సహిస్తుందండి. ఇంకా మున్ముందు కూడా మన రేడియో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి.
1: మీకు ధన్యవాదాలు. థాంక్ యూ.
0: మన కర్నూలు ఆకాశవాణికి చెందిన మరొక విశేష శ్రోత డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు ఉన్నారు. వీరు వచ్చేసి హిస్టరీ విభాగంలో పీజీ పిహెచ్డి చేసి తర్వాత జూనియర్ కళాశాలలో ఉద్యోగం సంపాదించి లెక్చరర్ గా, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే వీరు మన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్సిపల్ గా పదవీ విరమణ పొందారు. మరి వీరు మనతో ఉన్నారు, ముందుగా వీరిని మనము ఆహ్వానిద్దాము. నమస్కారం అండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాహితీ సభల్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాము, అలాగే రేడియోకి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు అందించారు. ఈ పరంపరలో మీ యొక్క అనుభవాలు మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
2: 90 ఏళ్ల రేడియోతో నా అనుబంధం 55 ఏళ్లు. కరెంటు లేని మా ఊళ్ళో 2 ఇళ్లలో రేడియోలు ఉండేవి. అప్పుడు సినిమా పాటలతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చలన చిత్రమని 3 గంటల సినిమాను 1 గంటకు కుదించి కేవలం మాటలు మాత్రం వినిపించేవారు. మా గ్రామంలోని మహిళలకు అదే పరమానందం. సినిమా హాల్ లేని మాకు అదే చిత్రరాజమని ఆ 3 గంటల సమయం కన్నా ముందే అమ్మలక్కలు వారి ఇళ్లకు చేరేవారు. మా అమ్మగారితో పాటు మేము వెళ్లేవాళ్లం. అదో అలవాటు అవసరంలాగా మారిపోయింది. ఆ విధంగా రేడియోతో అనుబంధం పెంచుకున్నాం. ముఖ్యంగా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీనివాసులు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, కందుకూరి సూర్యనారాయణ పేర్లు బాగా గుర్తు. కొంచెం ఊర్లో రేడియోల సంఖ్య పెరిగింది. దాంతో పాడి పంటలు, లలిత సంగీతం, సినిమా పాటలు ఇవి కూడా వినసాగాం. ఈ విధంగా హై స్కూల్ గడిచిపోయింది. ఆ తర్వాత కూడా రేడియోను ఫాలో అయ్యేవాడిని. నిరుద్యోగ పర్వంలో కూడా ఏదో చిన్న ట్రాన్సిస్టర్తో కార్యక్రమాలు తరచుగా వింటూనే ఉండేవాడిని. ఇక ఉద్యోగంలో చేరాక ఒక రేడియో కొన్నాను. ఈ 40 ఏళ్లలో 4 రేడియోలు మారాయి, కానీ వినడం మానలేదు. ఇంగ్లీష్ వార్తలు వినడం అలవాటైపోయింది. తర్వాత అనేక కార్యక్రమాలు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. నేను కూడా రేడియోలో ఒక భాగమయ్యాను. కర్నూలు వచ్చాక

0: 30 ఏళ్లుగా దాదాపు 100కు పైగా రేడియో వ్యాసాలు రాసి చదివాను. కర్నూలు ఎఫ్ఎం 1992 ప్రారంభించారు. ఇది ఎఫ్ఎం స్టేషన్ అయినా కూడా దాదాపు రోజుకు సొంత ప్రోగ్రాములు 7 గంటల 20 నిమిషాలు అందిస్తుంటారు. దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కొంత భాగానికి దాదాపు 26,46,000 మందికి శ్రోతలను కర్నూలు ఎఫ్ఎం ఆదరిస్తుంది. రేడియో ఒక పరికరమే కాదు, మానవాళి అభివృద్ధిలో ఒక భాగం. వాటి ద్వారానే అపారమైన జ్ఞానము చదువుకున్నా చదువు రాని నిరక్షరాశిలో కూడా అందింది. భారతదేశంలో పలు రకాల సంస్కృతులు, సంగీతము, సాహిత్యము రేడియో ద్వారానే అందింది. ఈరోజు 742 ట్రాన్స్మిటర్లతో, 414 ఆకాశవాణి కేంద్రాలతో, 600కు పైగా ఎఫ్ఎం స్టేషన్లతో దేశంలో 92% భూభాగానికి 99% ప్రజలకు దేశంలో గల ప్రధాన భాషలన్నింటిలో ఆయా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈనాడు ఎంత టీవీలు వచ్చినా 90 ఏళ్లు గడిచినా కూడా రేడియో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. సెల్ ఫోన్లలో కూడా రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఎఫ్ఎంలు, ప్రైవేటు ఛానల్స్ వచ్చాక యువత చాలా ఆకర్షితులై వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రేడియో ప్రయోగాలు మొదట చేసిన వారు జగదీష్ చంద్రబోస్. 1890లలో మార్కోని యూరోప్లో ప్రయోగాలు చేస్తుంటే భారత్లో జగదీష్ చంద్రబోస్ కలకత్తాలో వైర్లెస్ కమ్యూనికేషన్పై ప్రయోగాలు చేశారు. అందుకే భారతదేశంలో రేడియో పితామహుడుగా జగదీష్ చంద్రబోస్ను గుర్తిస్తారు. 1957 నుంచి అధికారికంగా ఆకాశవాణి అనే పేరుతో ఉపయోగంలోకి వచ్చింది. దేశంలోని విభిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ దేశం ఐక్యంగా ఉండేటట్లు చేయటము, ఈనాటి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలలాగా కాకుండా వార్తల్లో ఖచ్చితత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం రేడియోకే చెల్లు. వరదలు, తుఫాన్లు, సునామీలు, కరోనాలు, భూకంపాలు వచ్చినప్పుడు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇప్పుడు రేడియోనే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేది. కీలక సమాచారం ఇచ్చి వేలాది ప్రాణాలను, విలువైన ఆస్తులను కాపాడటంలో తోడ్పడింది రేడియో. 2004 డిసెంబర్ 26 వచ్చిన భయంకరమైన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ఆ సమయంలో ఆకాశవాణి తప్పిపోయిన వారి గురించి సందేశాలు ప్రసారం చేసింది, కుటుంబ సభ్యులను కలిపింది, సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రక్షణ బృందాల సమాచారం ఇచ్చి దాదాపు 13,000 మందికి సంబంధించిన వారి కుటుంబాలను వాళ్లతో కలిపింది. విశాఖలో 2014 వచ్చిన హుద్హుద్ తుఫాను సందర్భంగా ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేసింది. గాలి వేగము, వర్షము, సముద్ర అలల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వేలాది మందిని కాపాడింది, ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా చేసింది. 2015 చెన్నై కడలూరు ప్రాంతాల్లో భారీ వరదల సమయంలో అత్యవసర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆహారం, మందులు, తాగునీరు ఎక్కడెక్కడ దొరుకుతాయో, ఆసుపత్రుల రిలీఫ్ క్యాంపులు వివరాలు ప్రసారం చేశాయి. ఇది భారతదేశంలో తొలి అత్యవసర రేడియో సేవలలో ఒకటిగా నిలిచింది. అలాగే 2018 కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా రక్షణ మార్గాల గురించి ఎక్కడెక్కడ రోడ్లు మూసివేశారు, హెలికాప్టర్ల సమాచార శిబిరాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా 24 గంటలు ప్రసారం జరిగాయి. అలాగే 2021 వచ్చిన కరోనా సమయంలో కూడా చాలా విలువైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది. కేవలం వార్తలు, వినోద కార్యక్రమాలేగాక మన సంస్కృతిని ప్రతిఫలింపజేసే లలిత కళలను, మన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అందిస్తాయి. సమాజానికి కావలసిన విషయాలన్నింటినీ గత 90 ఏండ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రేడియో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తూ ఉంది. దీని ద్వారానే అనేక మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. విశ్వసనీయమైన నేస్తంగా రేడియో నేటికి మిగిలి ఉంది.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు మీ అనుబంధాన్ని. ఈ రోజు మా కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రేడియోతో మీకున్న అనుబంధాన్ని కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, ఇక వింటున్న శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, శ్రీ ఎస్డివి అజీజ్ అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: తెలుగులో వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
2: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లక్ మెట్రిక్ టన్ LMT.
1: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
2: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो LNG इम्पोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
1: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఉన్నారు. ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDC విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొన్నారు.

ఇప్పటికే పలు సభ్యదేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు. వీరందరూ జైశంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిక సంఘం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయన్ ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి

0: రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటలు. ముందుగా ఆరెంజ్ ఈ చిత్రం కోసం కారుణ్య రెన్నయ్యనా రెడ్డి కలిసి ఆలపించిన సురేంద్ర కృష్ణ కేదార్నాథుల సాహిత్యం విందాం. సంగీతం హారిస్ జయరాజ్.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రకుసుమాలులో సినిమా పాటలు వింటూ ఉన్నాం. శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. చిత్రకుసుమాలులో సినిమా పాటలు వింటూ ఉన్నాం. ఇప్పుడు విందాం అనుభవించు రాజా. ఈ చిత్రం కోసం రమ్య బెహ్రా ఆలపించిన భాస్కర భట్ల సాహిత్యాన్ని విందాం. సంగీతం గోపీసుందర్.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: తొంభై వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి తొంభై వసంతాలు.
1: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బంగారాజు. ఈ చిత్రం కోసం మోహనాభోగరాజు, సాహితీ హర్షవర్ధన్ కలిసి ఆలపించిన కళ్యాణకృష్ణ సాహిత్యం విందాం.

0: సంగీతం సమకూర్చారు అనూప్ రూబెన్స్.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టరు.
1: నీ మూడ్కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

చిత్రకుసుమాలులో సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: కుశల ప్రశ్నలు హాస్య నాటిక. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. ఇందలి

0: పాత్రలు, పాత్రధారులు: లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, కిషోర్ శ్రీ బేతా రామసూర్యప్రకాష్, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ సుధాకర్రావు, కామేశ్వరి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, సుబ్బు శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, బాబురావు శ్రీ బి వెంకటేశ్వర్లు పాల్గొంటున్నారు. వినండి కుశల ప్రశ్నలు హాస్య నాటిక.
1: హలో, ఎవరు?
2: హలో, నేను ఏలూరు నుంచి కామేశ్వరిని.
1: వదిన గారా, నేను లలితనండి. అక్కడ మీరంతా కులాసానా వదిన గారు?
2: కులాసాయే. ఎవరు? లలిత, మా తమ్ముడు సుబ్బు ఇంట్లో లేడా?
1: ఆ ఉన్నారండి, ముందు గదిలో ఏవో ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నారు. పిలుస్తానుండండి. ఏమండి? ఏలూరు నుండి ఫోను.
3: వస్తున్నా.
4: ఏలూరు నుండా? కొంపదీస్ బావగారు కాదు కదా?
1: ఎందుకండి అంత కంగారు? మీ అక్కగారండి.
4: కనా బతికాం. బావగారైతే ముందు చెడమడా నాలుగు తిట్టి గాని ఏ విషయమో చెప్పరు. ఆ అక్క, ఏమిటి విశేషం?
2: విశేషమేరా సుబ్బు, సుభద్రకి పెళ్లి చూపులు. రేపు దాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు మీ ఆవిడ ఈ సాయంత్రానికే ఇక్కడికి వచ్చేయండి.
4: సుభద్రకు పెళ్లి చూపులా? సంతోషం. మేము రావాల్సిందే. కానీ అక్క, ఈ వారంలో మా ఆఫీసు ఇన్స్పెక్షన్ ఉంది. నా సెక్షన్ లో ఊపిరి సెలపినంత పని పేరుకుపోయి ఉంది. ఇప్పుడు సెలవు అడిగితే సెలవు ఇవ్వకపోగా ఆకాశం అంతా ఎత్తు ఎగిరి మీద పడి కరుస్తాడు మా ఆఫీసర్ కోతి గారు.
1: అయితే ఏమంటావు?
4: అక్క, సెలవు దొరకటం చాలా కష్టం. పెళ్లి చూపులే కదా. కానివ్వండి, పెళ్లి కుదిరాక ముహూర్తానికి ముందే వచ్చి కార్యభారాన్ని అంతా నెత్తినేసుకుని గాడిదలా చాకరీ చేస్తాను.
2: అక్కా,
4: నేను చెప్పేది కొంచెం విను.
2: విననరా? నే విన్ను. ఎలా సర్దుకుంటావో ఏమో నాకు తెలీదు. మీరు బయలుదేరి రావాల్సిందే.
4: అక్క అక్క, ఫోన్ పెట్టేస్తావా? ఏమో లలిత,
1: మీ సంభాషణ అంతా వింటూనే ఉన్నాను. సుభద్రకు ఒక్కగానొక్క మేనమామ మీరు. మీ అమ్మగారు నాన్నగారు పోయాక మీకున్న ఒకే ఒక ఆత్మ బంధువు పెద్ద దిక్కు మీ అక్కయ్య గారే కదండి. ఆమె గారి మాటలు మీరు ఎలా కాదనగలరు? మరో మాట మాట్లాడక బయలుదేరండి.
4: అవునయ్య, నాకు మా అక్క మాట కాదనరాందైతే ఇక నీది సుగ్రీవాజ్ఞ కదా, తప్పుతుందా? బయలుదేరతాను. అలా ఆఫీసుకెళ్ళి సెలవు అడిగి తినగలిగినన్ని చివాట్లు తిని వస్తాను. ఈలోగా నీవి నావి బట్టలు సర్ది రెడీగా ఉండు.
1: అలాగేనండి, మీరు త్వరగా రండి.

0: లలిత లలిత రెడీ అయ్యావా? బయలుదేరు, బయట ఆటో రెడీగా ఉంది.
1: నేను రెడీనే. అవును, మీకు సెలవు దొరికిందా?
0: దొరికింది. ఏనాడో చనిపోయిన మా పెదనాన్నగారు ఈనాడే చనిపోయారని నోరు పట్టనంత అబద్ధాన్ని ఆడితే దొరికింది సెలవు. సర్లే, బయలుదేరు.

0: అక్కా
1: వచ్చారా? అమ్మయ్యా నాకు సగం దిగులు తీరిపోయిందిరా. రా రామ్మల్లెళ్తారా, ఇదిగో పైడమ్మా వీళ్ళ కాళ్ళకి నీళ్ళి.
0: అక్కా బావగారు ఉన్నారా ఇంట్లో?
1: ఆయనకేంరా మగ మహారాజు ఇవేవి పట్టవు, దిగులా చింత, టెన్నిస్ కోర్టుకు వెళ్ళారు.
0: పోనీలే, మేము వచ్చాంగా, అంతా నేను లలిత చూసుకుంటాం, నువ్వేం దిగులు పడకు.
2: వదిన గారు, పెళ్లి చూపులకు వచ్చేవారి వివరాలేంటి?
1: నన్నే అడిగు, మనకిదే కొత్త సంబంధం. ఇదివరకు సంబంధాలు తెచ్చిన పేరావధాని గారు లేడు, ఆయనే ఈ సంబంధం గురించి చెప్పారు. ఆయన్ని ఎవరో కలిసి ఈ సంబంధం చెప్పారట. అరుగో మాటల్లోనే వచ్చారు పేరావధాని గారు. రండి రండి అవధాని గారు.
3: అమ్మా, ఒక్క విషయం మీకు చెప్పిపోదామని వచ్చాను. పెళ్లి వారు రేపు 10 గంటల కల్లా వచ్చేస్తారట, ఫోన్ వచ్చింది.
1: ఇదిగో ఇంత ముందే మా తమ్ముడు మా మరదలు గుంటూరు నుంచి వచ్చారు, అంతా వాళ్ళు చూసుకుంటారు.

0: అవధాని గారు, ఆ పెళ్లి వారి వివరాలు ఏమిటన్నారు?
1: అయ్యా, మీ బావగారి విషయం మీకు తెలియందే ఉంది. మాది జమీందారీ వంశం, మాకు అలాంటి సంబంధాలు కావాలి అని పట్టుదల కదా వారిది.
0: అవును, ఆ జమీందారీతనం రద్దయి అర్ధ శతాబ్దం గడిచిపోయినా ఎంతైనా ఇంగువు కట్టిన గుడ్డలు కదా ఆమెది.
1: బాగుంది, వారి టీవీ దర్జా అలాంటిది. మరి అవతల వారి కుటుంబాల తాలూకు పూర్వ వైభవాలు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ముఖ్యం మీ బావగారికి. ఇంతవరకు జరిపిన ఆ పై ముగ్గురమ్మాయిలకి అలాంటి మాజీ జమీందార్ల, మాజీ రావు బహదూర్ల సంబంధాలచే నా చేత వెతికించి వెతికించి వాళ్లతో బియ్యం అందారాయన.
2: ఇదిగో ఈ నాలుగో పిల్ల సుభద్ర, అలాంటి సంబంధం దొరక ఇన్నాళ్ళు ఆలస్యమైంది. ఇది ఎంఏ పాస్ అయిపోయి ఇంటి పట్టును ఉండిపోయింది ఇన్నాళ్ళు.
0: అవధాని గారు, ఇంతకు ఈ సంబంధాన్ని గురించి చెప్పారు కాదు?
1: ఈ పెండ్లి వారిది విశాఖపట్టణానికి చాలా అవతల ఉన్న పలాస. వీరు మాజీ జమీందారులు, మాజీ రావు బహదూర్లు కాకపోయినా ఆ స్థాయికి తగ్గని వాళ్లేం కాదు.
0: అంటే ఎలా?
1: ఈ వరుడి తాతగారు బ్రిటిష్ వారి కాలాన బోలెడంత హోదా కలిగిన డిప్యూటీ కలెక్టర్ గిరి చేశారట.
0: ఏది, ఆనాటి డిప్యూటీ కలెక్టర్ గిరి?
1: అవును, డిప్యూటీ కలెక్టర్ గిరి చేసి ఆయన కాలం చేశారు.
0: కాలం చేశారా? పోన్లండి.
1: ఇక వరుడి గారి తండ్రి గారేమో ఇంగ్లండులో ఇంజనీరింగ్ చదివి ఇక్కడ ఇండియాలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసి రిటైర్ అయి పింఛను తీసుకుంటున్నారు.
0: మంచిదే. ఇంతకు వరుడు గారి గురించి
1: వస్తున్నా ఆయన గారి దగ్గరకే వస్తున్నా. ఇక సాక్షాత్తు వరుడు గారు అమెరికా దేశాన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సలహాదారుగా వెలిగిపోతున్నారని భోగట్ట.
2: మరి ఇదంతా విన్నాక ఈ సంబంధం మాజీ జమీందారుల సంబంధాలకేవి తీసిపోదు అని మీ బావగారు సరిపెట్టుకుని పెళ్లి చూపులకు ఒప్పుకున్నారు. అదిరా సుబ్బు.
0: అవధాని గారు, వాళ్ళు 10 గంటలకు వస్తున్నారు కనుక మనం 9:30 కల్లా సిద్ధంగా ఉన్నాం, సరేనా?
1: అలాగే, శుభస్య శీఘ్రం.

0: అక్క మరో పావు గంటలో వాళ్ళు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. వాళ్ళంతా రాగానే వాళ్ల పాద ప్రక్షాళనకు నీరు అందించడానికి పైడమ్మ నీళ్ల బకెట్తో మెట్ల దగ్గర రెడీగా ఉంది. ఆ వెంటనే వాళ్ల తడికాలను తుడుచుకునేందుకు చలువు చేసిన పొడి తుండుగుడ్డలను అందించేందుకు మన వంటావిడ అలివెల్లమ్మ గారు మెట్ల మీద సిద్ధంగా ఉంటారు.
1: సరే,
0: ఆ పై వాళ్ళు సుఖాసీనులు కావటానికి మన మధ్యహాలులో సోఫాలు, వాటిపై బూరుగు దూది దిండ్లు అమర్చబడి ఉన్నాయి. వాటిపై వాళ్ళు చేరగిలబడ్డాకే వారికి ఫ్రిజ్ వాటర్తో నింపిన గ్లాసులను ట్రేలో అందించడం లాంటి సకల చర్యలలో తల మునకలై నేనుంటాను. సరేనా?
1: సరే సరేనేరా, జాగ్రత్త సుష్మా, ఎలాంటి పొరపాటు లేకుండా చూడు. అసలే అమెరికా సంబంధం
0: ఎలాంటి పొరపాట్లు జరగవు, ఎందుకంటే మేము ఆచరించే సర్వోపచారాలను తిలకిస్తూ తన మీసాలను మధ్య మధ్యలో చేతి వేళ్లతో సరిచేసుకుంటూ మా పనులలో ఎలాంటి లోటుపాట్లు దొరలకుండా మా బావగారు మౌనంగా పర్యవేక్షిస్తూ ఉంటారు కదా.
1: జాగ్రత్త సుష్మా, మీ బావగారికి ఎందుకు కోపం వస్తుందో ఎందుకు రాదో ఓ పట్టాన అర్థం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన ఉగ్రతాండవ రూపం భరించడం కష్టం రా బాబు నాకు.
0: అక్క భయపడకు, మా నేత్రావధాని ప్రతి క్షణం నిన్నంటి పెట్టుకుని ఉంటుంది కదా.
1: నేత్రావధాని ఎవర్రా? నేత్రావధాని
0: ఇంకెవరు, సాక్షాత్తు మా ఆవిడ గారే.
1: మీ ఆవిడ నేత్రావధాని ఏమిట్రా?
0: మా ఆవిడ నేత్రావధాన విద్యలో బహుదిట్ట. సందర్భాన్ని బట్టి తన నేత్రద్వయాన్ని పెద్దవి చేసో లేక చిన్నవి చేసో అసలు పూర్తిగా మూసుకొనో కొండకుచో రౌద్రిణి అయి కనులు ఎర్రని చేసో విషయాన్ని ప్రశ్నారూపంలోనో ఆజ్ఞారూపంలోనో నాకు కమ్యూనికేట్ చేయగల ప్రజ్ఞాశాలి మా ఆవిడ.
2: చూడండి భద్రం గారు చూడండి, అప్పటికేదో నేను ఆయన గారికి ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు, ఆయన గారు ఆచరిస్తున్నట్లు.
3: హలో, వీధి మొగ వరకు వచ్చారా? అయ్యా సుబ్బు గారు వారు వీధి మొగలో ఉన్నారట, నేను ఎదురెళ్ళి తీసుకుని వస్తాను.
0: పైడమ్మా, నువ్వు బకెట్ తో సిద్ధమే కదా. అలివెల్లమ్మ గారు మీరు అలా మెట్ల మీద టవల్స్ తో రెడీగా ఉండండి. ఇగో లలిత, అక్కయ్య నువ్వు.

0: రండి రండి, ఇలా దయచేయండి. తమరా సోఫాలో ప్రయాణం బాగా జరిగినట్టే కదా.
1: అయ్యా, మీ మీ పరిచయాలు అయిపోయాయి, ఇక తదుపరి కార్యక్రమంలోకి సాగిపోవచ్చు మనం.
0: గుమ్మవతో నిలబడి ఏమిటో మా ఆవిడ అక్కతో గుసగుసలాడి తన నేత్రావధాన విద్యతో నన్ను లోపలికి రమ్మంటుందిలా ఉంది. ఆ పేరావధాని గారు, అలాగే తదుపరి కార్యక్రమంలోకి సాగిపోదాం. ఒక్క క్షణం అలా లోపలికి వెళ్ళి వస్తాం.
1: అలాగే వెళ్ళిరండి.
0: ఏమిటో ఏదో నేత్రచాలనం చేస్తున్నావు.
2: ఏం లేదండి, ఆ వచ్చిన వారెవరో మాకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది కదా.
0: అదా, ఆ సోఫాలో చేరగలబడి ఉన్న ఆ పుల్లలాంటి మగ పురుషుడు ఉన్నావు చూశావు, ఆయన పేరు బాబురావు, అతడే వరుణి తండ్రి గారట. ఆ పక్క సోఫానంతా తానొక్కతే ఆక్రమించుకున్న ఆ భారీ కాయం వరుణి మాతాశ్రీ గారట.
2: ఓకే,
0: ఇక ఆ రెండు సోఫాలకు అటు ఇటు కుర్చీలపై కూర్చుని ఉన్న ఆ మగ

0: అంటే అసలు ఆ చిరంజీవి మా పలాసే రాలేదు, వచ్చి ఉంటే మాతో వచ్చిండాడు కదా.
1: అలా అంటారా? అయితే ఆయన గారు మీ పలాసకు ఎందుకు రాలేదు?
0: అసలేమైందంటే ఆయన గారు అమెరికా నుండి మొన్న చెన్నై చేరారు విమానంలో.
1: విమానంలో కాక కాలినడక వస్తారటండి.
0: అది కాదు, ఆ చెన్నైలో మరో విమానంలోకి మారి విశాఖ, ఆపై కారులో పలాస రావాల్సింది. చెన్నైలో విమానం అయితే ఎక్కారు గాని విశాఖ కాక దాన్ని బెంగళూరు మళ్లించుకుని అక్కడికి వెళ్లారు.
1: బెంగళూరా? ఎందుకు? అదేమన్నా విశాఖకు దగ్గర రూటా కొంపదీసి?
0: అది కాదు, ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కంపెనీ వారు అబ్బాయి గారు చెన్నై వచ్చిన విషయం ఫోన్ లో తెలుసుకుని అతని కాళ్ళ వేళ్లబడి భంగపడగా సరేలే పాపం అని బెంగళూరు వెళ్లి వాళ్ల కంపెనీని దర్శించి వాళ్ళు చేస్తున్న పొరపాట్లకు నానా అడ్డమైన చివాట్లు పెట్టి ఆ కంపెనీ బాగుపడేందుకు బోలెడు ఉచిత సలహాలని వాళ్ళ మొహాన కొట్టి తిరిగి మళ్ళా విమానంలోనే క్రిందటి రాత్రి విజయవాడ చేరి ఓ హోటల్లో బస చేశారట.
2: భేష్, చాలా మంచి పని చేశారు. ఆ తర్వాత
0: ఇప్పుడు ఏ క్షణాన్నైనా ఇక్కడకు ఏసీ కారులో వచ్చేనున్నాడు. ఇదిగో హలో, ఆయన గారిది ఈ ఫోన్ కాల్. హలో, మరో అర్ధగంటలోనా? సరే సరే, ఊరు మొగలోకి వచ్చి ఫోన్ చేయి, ఈ ఇంటికి ఎలా రావాల్సింది చెబుతాం. మరో అరగంటలో వచ్చేస్తారటండి. ఈలోగా మనం కుశల ప్రశ్న పర్వం ముగించేసుకుంటే ఓ పని అయిపోతుందేమో.
1: కుశల ప్రశ్నలా? ఆ ఘట్టం మీరు రాగానే అయిపోయింది కదా.
0: అంటే కుశల ప్రశ్నలంటే మీకు అర్థమైనట్టు లేదు.
1: ఎంత అసహ్యంగా నవ్వాడు.
0: కుశల ప్రశ్నలంటే ఇప్పుడు కట్నాలు కానుకలను మీరే పాటిచ్చేది, మేము ఏ పాటి అంగీకరించేది, మరి వివాహపు సమయంలో మీరు నెరపాల్సినటువంటి గౌరవ మర్యాదలు, ఎవరెవరికి మీరు ఏ స్థాయి బట్టలు పెట్టాల్సింది, మరి ఇంకా ఈ అప్పగింతల ఆర్భాటాలు, అమెరికా స్థాయిలో ఎలా ఉండాల్సింది మాట్లాడుకుని తెలుసుకోవడం అన్నమాట.
1: ఓరి, నీ కుశల ప్రశ్నలు కూడా అర్థం తగలడా? అదిగో మా ఆవిడ మళ్ళీ ఏదో నేత్రావధానం చేస్తోంది. అర్థమైంది. అయ్యా బాబురావు గారు ఒక మనవి.
0: చెప్పండి. సంకోచం ఎందుకండి?
1: మరేం లేదు, వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అవసరమైతే సంభాషించుకుని ఆపై తామిద్దరూ ఇష్టపడ్డామని సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా మీరనే ఈ కుశల ప్రశ్నల పర్వానికి మనం పయనించాల్సింది.
0: గుడియడమైతే పొరపాటు లేదో అన్నట్లు. ఈ విషయంలో ముందు వెనకాల దోషం ఏంటండి? కాలహరణం ఎందుకు అని.
2: అలా కాదులేండి, పద్ధతి ప్రకారమే పోదాం. మీరన్నట్లు ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చాకే మీరన్న ఆ కుశల ప్రశ్నల ప్రస్తావన భావ్యం.
1: ఈలోగా మీకు ఊసు పోకుంటే పలహారాల ఘట్టం మొదలెడదాం.
2: పలహారాల కతికితే అతకదేమో.
0: అదేం లేదండి, ఆ సిద్ధాంతం చాలా పురాతనమైంది. అయినా అది భోజనాదులకే గాని కాఫీలు ఫలహారాలు ఆ పరిధిలోకి రావులేండి. సరే రానివ్వండి, ఊరుడు వచ్చేలోగా ఓ విడత కానిద్దాం.
1: ఊరి నీ దూకుడు కోలా. అలాగే అలివేలమ్మ గారు, పలహారాలను దండిగా పట్టండి.
0: హలో, వీధి మగలోకి వచ్చేసారా? ఇదిగో ఎలా రావాల్సింది వీరు చెబుతారు, ఇదిగో సెల్ ఇస్తున్నాను.
1: తమరి పేరేమిటో తెలియదు గాని ప్రస్తుతానికి వరుడు గారు అంటాను. ముందు మీకు ఈ పట్టణపు నైసర్గిక స్వరూపం చెప్పి ఆ పైన ఈ ఇంటికి రావడానికి రోడ్డు మ్యాప్ విశదీకరిస్తాను. ఏమంటారు? ఆ వివరాలేమీ వద్దు, పేట పేరు వీధి పేరు చెప్తే చాలా. అలా అయితే అలాగే. ఇది బుధవారం పేట, వీధి తోలేటి వారి వీధి. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేయడం నా ధర్మం. అదేమంటే ఈ పేటలో బంగారపు కొట్ల బజార్ దాటాక ఆ వెనువెంటనే ఇరుకు సందు వీధిలోకి తిరక్కండి. అది ఈ ఇంటికి రావడానికి దగ్గర దారైనా అది ఉచ్చల వీధి. ఆ దుర్గంధాన్ని మీరు భరించలేరు. ఆ పై రోడ్డులోకి వస్తే అదే తోలేటివారి వీధి. అందులో డోర్ నెంబరు 10-9-21 గల ఇల్లే మీరు రావాల్సింది. ఏమంటారు? ఆ ఇరుకు వీధిలోనే వస్తారా? ఎలాంటి కంపునైనా తట్టుకోగలరా? సరే అయితే ఇక మీ ఇష్టం. అలివేలమ్మ గారు, అరుగో వారికి మరో 2 పూరీలు, అలాగే ఆ పక్కనున్న వారికి ఇడ్లీలు చట్నీలు, అక్కడేం కావాలో కనుక్కోండి. అందరికి కాఫీలు రానివ్వండి.
3: అడుగు 6 అడుగులకు 60 సొం తగ్గని ఎత్తులు, బ్లూజీన్ ప్రాంట్ లోనికి టక్ చేసిన పీటర్ స్కాట్ షర్టులు, తీర్చిదిద్దిన క్రాఫ్ట్ తో సినిమా

0: ఖచ్చితంగా పొరబడేలాంటి రూపంతో మరి బూట్ల చప్పుడుతో మనపై చిరునవ్వులు వెదజల్లుతూ వస్తున్నాడే, అతడే పెండ్లి కొడుకు.
1: గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఐఎమ్ కిషోర్. విత్ యువర్ పర్మిషన్ ఇక్కడ కూర్చుంటాను.
2: ఆగండి ఆగండి, మీరు ఆ ఫ్లవర్ వ్యాజ్ తీసి కింద పెట్టి ఆ స్టూల్ మీద కూర్చోవలసిన పని లేదు. మీకోసం ఆ వెల్వెట్ కవర్తో ఉన్న ఆ కేను కుర్చీలో సుఖంగా ఆశీల్ని కండి.
1: ఓ నో ఫార్మాలిటీస్ ప్లీజ్. నాది చచ్చేంతటి సింప్లిసిటీ, నాకు ఈ స్టూల్ చాలు.
2: మీరు సింపుల్ అయి ఉండొచ్చు, కానీ మరీ స్టూల్పై కూర్చోవడం లాంటి అవస్థ ఎందుకులండి?
1: ఓ నో నో నో, నేను సింపుల్ అంటే ఇలాంటి వాటిల్లోనే సుమండి, కానీ నా అభిరుచులు మాత్రం చాలా దారుణమైనవి. ఒక పట్టణం నాకు ఏవి నచ్చవు. నాకు ఆషామాషీలంటే మహా చెడ్డ అసహ్యం. నాకు ప్రతిదీ కళాత్మకంగా ఉండాలి.
2: అవునవును, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది.
1: నేను దృశ్యాన్ని చూచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వస్తూనే ఈ ఇంటిని చూచాను, ఏమనుకున్నానో తెలుసా? వెరీ నీట్ అండ్ క్వైట్ అనుకున్నాను. ఇంటిని చూస్తే చాలు, ఇక ఆ ఇంటిలోని వారి టేస్ట్ను సంస్కారాన్ని ఇట్టే వాసన పట్టేయగలను. ఆ మాటకు వస్తే పట్టేశాను కూడా. ఈ ఇంట్లోని వారంతా గొప్ప సంస్కారం కలవారని నా నిశ్చిత అభిప్రాయం.
2: అప్పో ఇతగాడేదో పోలీసు జాగలేలా వాసన పట్టే రకం కామాలను.
1: ఓ బై ది బై, వెరీ సుభద్ర, ఐ మీన్ ది బ్రైట్.
2: ఇతగాడిలో సింప్లిసిటీయే కాదు, తొందరపాటు కూడా తన్నుకొస్తుంది.
1: ఓ నాకు టైం అంటే కాలం, దాని స్వరూపం తెలుసు, దాని విలువ తెలుసు, దాని ప్రాధాన్యత తెలుసు, కానీ దాన్ని వృధా చేయడం నాకు తెలియదు.
2: మహా గొప్ప విషయం సెలవిచ్చారు.
1: చాలా మంది అనుకుంటారు ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది అని. అది కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం కాలం చుట్టూ పరిగెత్తుతోంది. దాన్ని మనం గుర్తించాలి, దానితో మనం పోటీ పడాలి, దాన్ని గెలవాలి. అది అది నా లక్ష్యం. అందుకే టైం వేస్ట్ చేయడం నాకు గిట్టదు.
2: వీరి మాటల్లోని అంతరార్థం ఏమిటో అర్థం అయ్యి చావటం లేదు.
3: మరేం లేదు, కిషోర్కు అమెరికాలో తలవాచేటంతటి పనులున్నాయట, అందుకే ఈ తొందర. మనం ఈ కుశల ప్రశ్న లాంటి ఫార్మాలిటీస్ని ముగించుకొని పెండ్లైంది అనిపిస్తే ఈ నెలాఖరికే ఆయన గారు అమెరికా వెళ్ళిపోవాలట.
2: ఈ నెలాఖరుక? అదెలా సాధ్యం? నెలాఖరు అంటే పట్టుమని 10 రోజులు లేవు.
1: ఓ మై గాడ్, ఆ 10 రోజులు మాత్రం ఎందుకు అనేది నా ప్రశ్న. ఈ పాటికి నేనేమిటో, నా అభిప్రాయాలు ఏమిటో మీకు బాగా అర్థమయ్యే ఉంటాయి కదా.
2: మీ అభిప్రాయాలు సరే, కనీసం పెళ్లి ఏర్పాట్లు జరగాలన్నా.
1: బా, అదే నేను చెప్పేది. ఎలాంటి ఏర్పాట్లతో పని లేదు. ఈ బాజా భజింత్రులు, రణగణ ధ్వనులు, చలువ పందిల ఆర్భాటాలు, బంధుజనుల ఆగమనాలు, విందు భోజనాలు, తొక్కిసిరాట్లు, ఆ పేరిట కాలాన్ని ధనాన్ని తగలయడం, ఓ నాన్ సెన్స్. అదంతా నా దృష్టిలో పాతకాలపు వ్యర్థ సంస్కృతి, నాకు గిట్టదు. చాలా సింపుల్గా దండలు మార్చి మ్యారేజ్ చేసుకుంటే చాలు, మోస్ట్ మోడర్న్గా ఉంటుంది. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు.
3: అబ్బాయి గారు చెప్పిన విధానాన్ని అనుసరించామనుకోండి, మీకు బోలెడు డబ్బు మిగులుతుంది. దాన్ని మనం మనీ బదిలీ పద్ధతిలో కుశల ప్రశ్నల ఖాతాలోకి అదనంగా జమ చేసుకోవచ్చు.
2: కిషోర్ గారు, మీరు మోస్ట్ మోడర్న్ కావచ్చు, కానీ మా బావగారు మాజీ జమీందారులు. వారి జమీందారీ టీవీకి ఈ పద్ధతి నచ్చదు. ఈ మీ మాటలు వింటూనే మా బావగారు లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఆయన గారికి ఈ పద్ధతి నచ్చలేదన్నమాట.
3: మరైతే మీరే ఒక రాజీ మార్గం చెప్పండి, అలా పోదాం.
2: నేను లోపలికెళ్ళి మా వాళ్ళందరితోటి మాట్లాడాలి, ముఖ్యంగా వధువు అభిప్రాయం తీసుకోవాలి. నాకు 1/2 గంట టైం ఇవ్వండి.
3: సరే, అలాగే. 1/2 గంట కాకుంటే గంట తీసుకోండి. కాకుంటే నా అభిప్రాయం ఏంటంటే, ఎంత త్వరగా మనం కుశల ప్రశ్నల ఘట్టంలోకి వెళితే అంత మంచిది అని.
2: ఊరి నీ కుశల ప్రశ్నలు తొందర తగలడా? నేను అలా లోపలికి వెళ్ళి వస్తాను. ఈలోగా మీరు మరోసారి కాఫీలు సేవించండి. అలవెల్లమ్మ గారు, వీళ్ళకు కాఫీలు పట్టండి.
4: మాయా, ఆ పక్క గదిలో ఉండి మీ సంభాషణలన్నీ వింటూనే ఉన్నాను. అంతేకాదు, ఆ కిటికీలోంచి వర్రత్నాన్ని చూశాను కూడాను.
2: అయితే నీ పరంగా పెళ్లి చూపులు అయిపోయినట్లే. మరైతే ఏమంటావు?
4: నేనేమంటానో తెలుసుకోవాలంటే మీరు మరో 2 గంటలు ఆగాలి. వాళ్లతో పెళ్లి చూపులు, కుశల ప్రశ్నలు 4:00 గంటలకని చెప్పండి. ఈలోగా నేను అలా బయటకు వెళ్ళి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసి

0: రావాలి.
1: ఏమిటి నువ్వు బయటకు వెళ్తావా? బాగున్నదేమో తల్లి, పైగా వాళ్ళను సాయంత్రం వరకు ఆపడం ఎలా?
0: ఎలాగో ఏంటో నాకు తెలియదు, నేను మాత్రం పెరటి వైపు గుంగుమంగుండా బయటకు వెళ్తున్నాను అంతే.
1: ఈ పెళ్లి వాళ్ళు అసలే హడావుడి ఉండేవాళ్ళు, ఏం చెప్పాలో వీళ్లకు.
2: మీరేం కంగారు పడకండి, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను.
1: ఎలా?
2: వీళ్ళ వాళ్ళకం చూస్తే తిండికి మొహం వాచిన వాళ్ళలా కనిపిస్తున్నారు. వీళ్లను అవుట్ హౌస్ లోకి పంపి దండిగా భోజనాలు పంపే ఏర్పాటు చేస్తాను. వాళ్లే పడి ఉంటారులేండి అవి మేస్తూ.
1: ఏదో చెయ్యి, దండల మార్పిడి పెళ్లి అనగానే బావగారు మహోగ్రులై పడక గదిలో పచారులు చేస్తున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి శాంతింపజేసే ప్రయత్నంలో ఉంటా.
0: మావయ్య వచ్చేశాను, ఇక వాళ్ళని అవుట్ హౌస్ నుండి మన హాల్లోకి తోలుకొచ్చేసేయండి. పెళ్లి చూపులు, కుశల ప్రశ్నల ఘట్టాలు పూర్తి చేసేద్దాం.
1: ఈ అమ్మాయి ఎవరు?
0: చెప్పానే, చాలా ముఖ్యమైన వ్యక్తిని కలిసి వస్తానని. ఆమె ఈమె స్వాతి అని నా స్నేహితురాలు. మేమిద్దరం విశాఖలో ఎంఏ చదువుకున్నాం. తనది చిత్తూరు దగ్గర పలమనేరు.
1: అయితే వాళ్ళను అవుట్ హౌస్ నుంచి హాల్లో తీసుకుని వస్తాను.
2: వరుణ్ణి చూపటానికే నీ స్నేహితురాన్ని తీసుకొచ్చావు?
0: కొన్ని క్షణాల తర్వాత మీకే అర్థమవుతుందిలే, ఇంతకీ నాన్నగారేరి?
2: బాబాయ్ గారు పడక గదిలో ఉన్నారులా ఉంది.
0: ముందు నాన్నగారికి స్వాతిని పరిచయం చేయాలి.
3: త్వరగా కానివ్వండి, అప్పుడే సాయంత్రం 4 గంటలు దాటిపోయింది. వర్జం రాకముందే అమ్మాయిని చూపించే లాంఛనం అయిపోతే మనం కుశల ప్రశ్నల ఘట్టానికి వెళ్ళిపోవచ్చు.
0: వర్జం ఏం కర్మ, రాహుకాలం దుర్ముహూర్తం కూడా వచ్చేసాయిలేండి నాతో పాటు. ఇదిగోండి కిషోర్ గారు, మీకు మా పద్ధతిలో ఒక కుశల ప్రశ్న సంధించమంటారా?
4: మీ పద్ధతిలో కుశల ప్రశ్న? అడుగు
0: అడుగు అనే ఏకవచనం వాడకండి, అడగండి అనడం మర్యాద.
4: థాంక్స్ ఫర్ ది కరెక్షన్, అడగండి.
0: కిషోర్ ఉరఫ్ నరేంద్ర కుమార్ ఉరఫ్ దిలీప్ కుమార్ ఉరఫ్ మరెన్నో పేర్లున్న మీకు నా స్నేహితురాల్ని పరిచయం చేస్తాను. స్వాతి ఓసారి ఇలారా.
1: వస్తోంది స్వాతి. ఒక్కటే కాదు, ఆ వెనుక విక్టోరియా మహారాణి కాలం నాటి డబుల్ బ్యారెల్ గన్ చేతబూని నిటలాక్షుల్లా బావగారు వస్తున్నారు.
0: నాన్నగారు వద్దులేండి, ఆ శ్రమ మీకెందుకు? మరో నిమిషంలో అందుకైన వాళ్ళు వస్తారు.
1: అదేంటి పెళ్లి కుమారుడు గారు చిన్నగా లేచి పలాయనం చిత్తగిస్తున్నారు.
0: అరుగు, పోలీస్ ఇన్స్పెక్టర్ గారు తన బలగంతో రాని వచ్చారు. రండి ఇన్స్పెక్టర్ గారు. వీరే కిషోర్ గారు.
5: కదలకరా బద్మాష్, ఎన్ని పెళ్లి చేసుకుని ఎన్నిసార్లు కట్నం కనుకలతో పారిపోతారా రాస్కెల్. కానిస్టేబుల్స్ 421 వీళ్ళకి సంఖ్యలు వేయండి. అదిగో ఆ పేరావదానికి కూడా సంఖ్యలు వేయండి.
6: మహాప్రభు, జమీందారు గారు నన్ను రక్షించండి, నాకు వీళ్ళు మోసగాళ్ళని తెలియదు. కొన్నాళ్ల కిందట వీళ్లే వచ్చి తమను గురించి చెప్పుకుంటే నిజమని నమ్మాను, నేను మోసపోయాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు ప్రభు.
5: ఆ పేరావదాన్ని కూడా అరెస్ట్ చేయండి.
7: ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, పాపం ఆ పేరావధాని గారికి ఏం తెలియదండి, మా ముగ్గురు అమ్మాయిలకి సంబంధాలు తెచ్చింది ఆయనేనండి. పాపం వాటిలో ఎలాంటి తేడాలు రాలేదండి. ఈసారి ఏదో పొరపాటు పడ్డారు పాపం. అంతే అంతే పాపం, ఆయన వదిలేయండి, ఆయన వదిలేయండి పాపం.
5: సరేనమ్మా, ఆయన వదిలేస్తే తదేమో జీపెక్కించండి.
1: అమ్మాయి సుభద్రా, ఏమిటమ్మా ఇదంతా?
0: చెప్పానుగా మావయ్య, ఈ స్వాతి నా స్నేహితురాలని. కిందటి వేసవిలో స్వాతి పెళ్లి అంటే వాళ్ళ ఊరు వెళ్లాను. ఈ కిషోరే నరేంద్ర కుమార్ అనే పేరుతోటి ఆనాటి పెళ్లి కొడుకు. కాకపోతే ఆనాటి మీసాల్ని తీసేశాడు ఈసారి. ఆ జులపాల జుత్తుని క్రాఫ్గా మార్చాడు. ఇప్పుడు అమెరికా అన్నాడు, అప్పుడు ఆస్ట్రేలియా నుంచి సరాసరి వచ్చానన్నాడు. పెళ్ళవుతూనే కట్నంగా వసూలు చేసుకున్న 5 లక్షల నగదు, చదివించిన బ్రేస్లెట్టు, ఉంగరాలు, కాళ్ళు కడుగు వెండి పళ్లంతో సహా విడిది నుంచి రాత్రికి రాత్రే ఈ కిరాయి తల్లిదండ్రులతో సహా అదృశ్యమయ్యాడు.
2: ఓరి వీడి తుంపత్తెగా.
0: పొద్దున్న ఆ కిటికీ గుండా చూస్తూనే పోల్చుకున్నాను. ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న స్వాతిని తీసుకుని వస్తూ పోలీసులకి ఉప్పందించి వచ్చాం. పోలీస్ రికార్డుల్లో వీడి చరిత్రంతా ఫోటోలతో సహా ఉంది. ఇతగాడికి అమెరికా ఆస్ట్రేలియాలంత సీనేం లేదు, ఇంటర్ తప్పిన జులాయి వెధవ్వీడు.
1: పాపం అతగాడికి కుశల ప్రశ్నలు అందకుండాను, బావగారికి ఆ తుపాకీ పేల్చకుండాను అడ్డుకున్నావు కదా. అవును, ఇంతకీ బావగారేరి?
2: ఆయన గారు ఆ తుపాకీని గోండున్న వారి ప్రపితామహుల చిత్రపటాల పక్కనున్న శీలలకు తగిలించి చేతి కంటిన తుప్పు కడుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నారా పెరట్లో.
1: బావగారు ఆ తుపాకీ పేల్చగా నేను ఏనాడూ చూడలేదు. పోనీ నువ్వేనాడైనా చూసావా అక్క?
2: ఆ తుపాకీ పేలడమా నా మొహం కాదు, నా పెళ్లి నాటికే అది తుప్పు పట్టుండేదిరా.

0: మీరింతవరకు కుశల ప్రశ్నలు హాస్య నాటిక విన్నారు. రచన శ్రీగంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందలి పాత్రలు పాత్రధారులు కామేశ్వరి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, సుబ్బు శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, కిషోర్ శ్రీ బేత రామసూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ సుధాకర్ రావు, బాబురావు శ్రీ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణినే సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె. రవిప్రభ, శ్రీమతి కె. ఈశ్వరీ బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం. మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం. నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి. తిస్రజాతి త్రిపుట తాళం.

మీరింతవరకు శ్రీమతి కె. రవిప్రభ, శ్రీమతి కె. ఈశ్వరీ బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం. మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం ఆ పాత మధురాలు, పాత సినిమా పాటలు. ముందుగా ఉండమ్మా బొట్టు పెడతా, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం కెవి మహదేవన్,

ఆపాత మధురాలులో పాత సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం జాతకరత్న మిడతంబొట్లు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గోపి సాహిత్యం విందాం. సంగీతం ఎస్పి కోదండపాణి.

భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధురస్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటుండండి మీ ఆకాశవాణి.
2: ఆ పాత మధురాలులో పాత సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 MHz పై శ్రోతలు, కార్యక్రమంలో చివరిగా మనం వింటున్నాం ఆత్మబలం. ఈ చిత్రం నుంచి పాట విందాం. పాడినవారు ఘంటసాల సుశీల, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రారంభమయ్యే మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రారంభమయ్యే మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.